ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026, మే నెల 7వ తేదీ, గురువారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ప్రసారం ప్రారంభం. సమయం 5:59.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం, ముందుగా ఒక ప్రకటన.
1: చలో పరేడ్ గ్రౌండ్స్, సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.

0: చెలో పరేడ్ గ్రౌండ్స్. మే 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ధి వేడుకలో పాల్గొందాం. మే 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ధి బాటలో నడుద్దాం.
1: దేశభక్తి గీతం విన్నారు. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై ఈ ప్రసారం. సమయం 6:05 వస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: షెలో పరేడ్ గ్రౌండ్స్. మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
1: భక్తి సంగీత కార్యక్రమం తరంగిణిలో శ్రోతలు రాఘవేంద్ర సుప్రభాతం. అక్షరమంత్రం నా పిలుపు భక్తిగీతాలు విన్నారు. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై ఈ ప్రసారం. ఇప్పుడు ఒక దేశభక్తి గీతం విందాం. ముందుగా ప్రకటన.
0: తెలంగాణ ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు May 10 తెలంగాణకొస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.

0: చెలో పరేడ్ గ్రౌండ్స్. మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
1: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:45 వస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎం శాంతి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగే సమావేశాలకు జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. మెరుగైన పరిపాలన, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు, పురోగతిపై ఈ సమావేశాల్లో సమీక్ష జరగనుంది. ఇందులో భాగంగా మొదటి రోజు సమావేశంలో స్వర్ణాంధ్ర 10 సూత్రాలు, జిల్లాల వారీగా వృద్ది, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పెట్టుబడులు, ఫైళ్ల క్లియరెన్స్ వంటి అంశాలపై చర్చించనున్నారు. పలువురు కలెక్టర్లు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను తెలియజేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు సాగుకు విస్తృత అవకాశాలపై సంబంధిత అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో అమరావతి నుంచి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్స్యకారులకు అదనపు ఆదాయం కల్పించేలా సముద్రపు నాచు సాగుపై ఆర్థిక నమూనా సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ఫార్మా, పోషకాహార ఉత్పత్తుల్లో నాచు కీలక ముడి సరుకుగా మారే అవకాశముందని, సముద్ర వనరుల ద్వారా సంపద సృష్టికి ఇది గొప్ప ప్రత్యామ్నాయం అవుతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రితో నిన్న ముఖ్యమంత్రి సమావేశమై ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. 38,595 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7 కారిడర్లతో కూడిన 2వ దశ నివేదికను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి అందజేశామని, దాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో ప్రయాణికుల సౌకర్యం కోసం మెట్రో విస్తరణ అత్యవసరమని వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర రాష్ట ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేయడానికి కేంద్రం ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రిని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాకినాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు అభినందన సభలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు బాలల హక్కుల పరిరక్షణపై ఆధారపడి ఉందన్నారు. బేటీ బచావో బేటీ పడావో వంటి పథకాలు, చట్టాల్లో మార్పులతో బాలల హక్కుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సతీకుమార్ తెలియజేస్తూ,
1: బాలల హక్కుల్ని బాలల

0: జీవితాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రభుత్వాలు అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే 2016లో చైల్డ్ లేబర్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాలల్ని బాలల హక్కుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాలిక భవిష్యత్తును నిర్మించినట్లయితే ఒక కుటుంబాన్ని మనం నిలబెట్టినట్టు అవుతుంది. ఒక కుటుంబాన్ని నిలబెడితే ఈ సమాజం కూడా నిర్మాణం అవుతుంది. దాని అనుగుణంగా మనకు ఏదైతే లక్ష్యాన్ని మనకు పెట్టారో వికసిత భారత్ 2047 ఆ రకంగా బాలికల భవిష్యత్తును నిర్మించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న విషయంలో సమాజం కూడా భాగస్వామ్యులు కావాలా, అప్పుడే మనం ఒక లక్ష్యాన్ని మనం చేరడానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాం.
1: ప్రకృతి సేద్యం విధానంలో విభిన్న పంటలను పండించడం ద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలో ధాన్యం, అరటి, పొగాకు, ఆయిల్ పామ్ కొనుగోళ్లపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా రైతులు పండించే పంటలకు సరైన ధరలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రైతులకు లాభసాటిగా ఉండేలా నాణ్యమైన దిగుబడులు సాధించేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఆకాశవాణి హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మచిలీపట్నం ప్రభుత్వ వైద్య కళాశాల జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఆర్ నివేదిత గారితో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: హీట్ వేవ్ వల్ల మైనర్ నుంచి మేజర్ వరకు మన ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి. డిపెండింగ్ ఆన్ ద బాడీ, అంటే ప్రతి ఒక్క శరీరము డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ ప్రాంతంలో అటవీశాఖ ఏర్పాటు చేసిన కొత్త టోల్ ప్లాజాను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు మౌలిక సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పర్యాటక అభివృద్ది ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి పేర్కొంటూ
4: కొండను ఎక్కువ పార్కి తయారు చేయడం నిధులు కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా టోల్ గేట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారనే విషయం కూడా తెలియజేస్తూ వచ్చిన ప్రజలందరి కోసం ఇక్కడ ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ట్యాంకీలు, దాని విధంగా కాటేజెస్, బర్డ్స్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఈ విధంగా అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. మన ప్రాంతాన్ని టూరిజం ఒక పక్క అన్ని విధాలుగా మనం డెవలప్ చేస్తున్నాం అనే విషయం కూడా తెలియజేస్తున్నాం.
1: తిరుమలలోని అన్నమయ్య భవనంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నిన్న ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బీఆర్ నాయుడు పాత్రికేయులకు వెల్లడించారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో ధూప దీప నైవేద్యాల ఖర్చును 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు తెలిపారు. త్వరలో అక్షర గోవిందం పేరుతో అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
5: వర్ధనపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి 55 లక్షలు ఆర్థిక సహాయం చేసేందుకు అంగీకారం. అదేవిధంగా అక్షర గోవిందం కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చిన్నపిల్లలకి ఇస్తున్నటువంటి కిట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా తిరుపతిలోని వరాహస్వామి విశ్రాంతి భవనం 1.61 కోట్లతో మరి అభివృద్ధి పనులు చేయటకు ఆమోదం తెలపడం జరిగింది.
1: అకాల వర్షాల నేపథ్యంలో తెలంగాణలో పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్టంలో పలు జిల్లాల్లో వర్షాల వల్ల పంట నష్టంపై జిల్లాల కలెక్టర్లతో మంత్రి నిన్న మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సంరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవసరమైన టార్పాలిన్లు తక్షణం అందుబాటులోకి తీసుకురావాలని, తడిసిన ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని మంత్రి సూచించారు. కర్ణాటక నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలో ఎండ తీవ్రత కొంత తగ్గినప్పటికీ వేడి, ఉక్కపోత కొనసాగుతున్నాయని పేర్కొంది. కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొంది. అలాగే ఈరోజు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది.

0: రేపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3, పోలవరం జిల్లాలో 4 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 7వ కలెక్టర్ల సదస్సు ఈ రోజు నుంచి జరగనుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో సముద్రపు నాచు పెంపకంపై అవకాశాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బాలల హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సతీకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తోందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 10 తెలంగాణకొస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. 10 మధ్యాహ్నం 3 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: ప్రసార విశేషాల్లో 7 జిల్లా సమాచార లేఖ ప్రసారం అవుతుంది. 7:05 తెలుగులో వార్తలుంటాయి. ఉదయతరంగిణి కార్యక్రమం 7:15. ఇందులో భాగవత నీరాజనం ధారావాహిక, ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. 8 జానపద సంగీత కార్యక్రమం. 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు. 8:30 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 9 తెలుగు సినిమా పాటల కార్యక్రమం చిత్రసీమ. 10 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. 10:30 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 12:30 తెలుగులో వార్తలు. 12:40 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. ప్రాంతీయ వార్తలు 1:10, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు. 3 ముంబై కేంద్రం నుండి వివిధ భారతి వాణిజ్య ప్రసారాలు హిందీలో ఉంటాయి. చిత్రసీమ తెలుగు సినిమా పాటల కార్యక్రమం సాయంత్రం 5:00. 6:00 దేశభక్తి గీతం. 6:05 తెలుగులో ఆంగ్లంలో వార్తలు. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:25 సమాచార దర్శిని. జానపద సంగీత కార్యక్రమం 6:30. 7:00 ఉద్యోగవాణి. 7:05 తెలుగులో వార్తలు. కిసాన్ వాణి 7:15. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం వారి ప్రాయోజిత కార్యక్రమం. వికసిత్ భారత్ 7:45. 8:00 శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరినటువంటి తెలుగు సినిమా పాటల కార్యక్రమం మనోరంజని. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. రాత్రి 9:30 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా ప్రసిద్ధ గీతరచయిత ఆస్కార్ అకాడమీ అవార్డు గ్లోబ్ అవార్డు గ్రహీత శ్రీ చంద్రబోస్ గారితో గతంలో ఆకాశవాణి రికార్డ్ చేసిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 10:00 మధుర గీతాలు. అలనాటి ఆపాత తెలుగు మధుర గీతాలు వింటారు. ఇవి మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు 103.5 MHz పై ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు.

0: మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు. 9,377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై. సమయం 7 గంటలు కావస్తోంది. కాసేపట్లో జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి శ్రీ పి రమేష్ అందించిన సిద్దిపేట జిల్లా సమాచార లేఖ వింటారు.
1: 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మే 10వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ ప్రక్రియ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను రూపొందించింది. దీని ద్వారా ఎవరైనా స్వయంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. వివరాల నమోదుకు మొత్తం 9 దశలు ఉంటాయని, సంబంధిత పోర్టల్లో లాగిన్ అయి కుటుంబ వివరాలతో పాటు సాఫ్ట్వేర్ అడిగే 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలని సూచించారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత వచ్చే SEID ను జనాభా లెక్కల కోసం ఇంటికి వచ్చే అధికారులకు చూపిస్తే వారు నమోదు ప్రక్రియలో మీ వివరాలను ఆమోదిస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. సిద్దిపేట జిల్లాలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ శాఖల విద్యార్థులకు జిల్లా నైపుణ్యాభివృద్ది ఉపాధి పథకాలపై ఒకరోజు శిక్షణ తరగతులు నిర్వహించారు. ప్రతి విద్యార్థి తనలోని నైపుణ్యాలను గుర్తించి విద్య ఎంచుకున్న రంగంలో ఉపాధి అవకాశాలను సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ కె హేమవతి తెలిపారు. గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు 10వ తరగతి తర్వాత ఏం చదవాలి, త్వరగా ఉపాధి పొందడానికి ఎలాంటి నైపుణ్యాలను అలవర్చుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఇంటర్, డిగ్రీ వంటి సాధారణ కోర్సులతో పాటు నైపుణ్యాధారిత కోర్సులు కూడా త్వరగా ఉపాధి కలిగించగలవని వివరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సామాజికంగా ఆర్థికంగా అనేక అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ తన సంకల్పంతో ఉన్నత స్థాయికి ఎదిగి కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ హైమవతి కొనియాడారు. అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించి సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ అన్నారు. ఆయన జీవితం నుంచి మంచి విలువలను స్వీకరించి సమాజ సేవలో ముందుండాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె హైమవతి అధ్యక్షతన జిల్లా వెట్లాండ్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని చెరువుల విస్తీర్ణాన్ని మండలాల వారీగా రికార్డులను పరిశీలించి మ్యాపింగ్ చేయాలని సర్వే అధికారులకు ఆదేశించారు. చెరువుల డిజిటల్ మ్యాపింగ్, లోతు, వర్షపాతం, చేపల పెంపక సామర్థ్యం, భూగర్భ జలాలు, భూ రికార్డులు, నీటి నాణ్యత వంటి వివరాలను అటవీ, నీటిపారుదల, మత్స్యశాఖల సమన్వయంతో సేకరించాలని సూచించారు. చెరువులను సంరక్షించి పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ది చేయాలని తెలిపారు. వెట్లాండ్ సంరక్షణను సామాజిక బాధ్యతగా తీసుకుని నీటి కాలుష్యాన్ని నివారించారు. అడవుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మహిళా భద్రత, గృహ హింస నివారణపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. గృహ హింస నిరోధక చట్టం, వేధింపులకు వ్యతిరేక చట్టాలపై అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, షీ టీమ్స్ సేవలు, డయల్ 100 వినియోగంపై సూచనలు చేశారు. బాల్య వివాహాలు, సైబర్ వేధింపులు, వరకట్న వేధింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. జిల్లాలో మొత్తం 419 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అధికారులు, మిల్లర్ల సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హైమవతి తెలిపారు. మిల్లుల్లో అందుబాటులో ఉన్న స్థలాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం దిగుమతి చేసుకోవాలని మిల్లర్ యజమానులను ఆదేశించారు. ధాన్యంలో తేమ శాతం నిర్దిష్ట ప్రమాణాలకు వచ్చిన తర్వాత తాలు తీసి సమర్పిస్తేనే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు సూచించారు. సిద్దిపేట జిల్లా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగ మిత్ర మెగా జాబ్ మేళా 2026 నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో

0: 65 ప్రముఖ కంపెనీలు పాల్గొని వివిధ రంగాల్లో ఖాళీలకు అభ్యర్థులను ఎంపిక చేశాయి. ఐటీ, ఫార్మా, టెక్నికల్, స్కిల్డ్ వర్క్, సేల్స్, సర్వీసెస్ విభాగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 2000 మందికి పైగా అభ్యర్థులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించగా ఇంటర్వ్యూల అనంతరం 624 మంది ఎంపికయ్యారు. ఎంపికైన వారికి సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ నియామక పత్రాలు అందజేశారు.
1: శ్రీ పి రమేష్ అందించిన సిద్దిపేట జిల్లా సమాచారాలకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వియత్నాం అధ్యక్షుడు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. రైతులు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. భారత్ వియత్నాం దేశాల మధ్య పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వియత్నాం అధ్యక్షులు టో లాం మధ్య చర్చల అనంతరం డిజిటల్ సాంకేతికత, అరుదైన భూమూలకాలు, వైద్య ఉత్పత్తుల నియంత్రణ, ప్రభుత్వ రంగ ఆడిట్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, సంస్కృతి, పర్యాటకం మొదలైన రంగాల్లో సహకారానికి సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ చర్చల సందర్భంగా ఉభయ నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ భౌగోళిక విషయాల్లో పరస్పర ప్రయోజన సంబంధమైన అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: భారత్ ఆర్ వియత్నాం కా బైలేటరల్ ట్రేడ్ పిచ్లే ఏక దశక్ మే డబల్ హోకర్ 16 బిలియన్ డాలర్ తక్ పహుంచ్ చుకా హై. 2030 తక్ ఇసే 25 బిలియన్ డాలర్ తక్ పహుంచానే కే లియే హమ్నే కై మహత్వపూర్ణ నిర్ణయ లియే హై.
0: వియత్నాం అధ్యక్షులు మాట్లాడుతూ, భారత్తో తమ దేశానికి 50 ఏళ్ల సంబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని తెలిపారు. వియత్నాం అధ్యక్షులు టో లాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ము టో లాంకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన గౌరవార్థం విందిచ్చారు. భారత్ వియత్నాం మధ్య ద్వైపాక్షిక సంబంధాలు శాంతి శ్రేయస్సుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యాటక రంగాల్లో సంబంధాలు విస్తరించాయని, ప్రస్తుత పర్యటనలో అరుదైన ఖనిజాలు, డిజిటల్, ఫైనాన్షియల్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య వంటి కీలక రంగాల్లో ఒప్పందాలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. గడిచిన దశాబ్ద కాలంలో ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా వృద్ధి చెందిందని, దీన్ని మరింత విస్తరించేందుకు భారత్ సుముఖంగా ఉందని తెలిపారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. ఆపరేషన్ సింధూర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కొత్త రంగాల్లో సైనిక సామర్థ్యం అనే ఇతివృత్తంతో 2 రోజుల పాటు ఈ సదస్సు జరుగుతుంది. సైబర్ స్పేస్, కాగ్నిటివ్ వార్ఫేర్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు ఈ సదస్సు కీలకంగా నిలుస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ నిన్న పరమరిబోలో సురినామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బోవాతో సమావేశమయ్యారు. 9వ జాయింట్ కమిషన్ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధులు భారత్ సురినామ్ సంబంధాలపై చర్చలు జరిపారు. అనంతరం జైశంకర్ మాట్లాడుతూ, ఈ చర్చల్లో ప్రధానంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, అభివృద్ధి, సహాయం, అలాగే సామర్థ్య పెంపుదల, ఆరోగ్యం, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాల మెరుగుదలపై దృష్టి సారించామని తెలిపారు.

0: have a deep and trusted relationship because it rests on the foundation of a strong people-to-people connect. India appreciates that Suriname is today poised to take big steps forward in its developmental journey. In the past, India has collaborated on setting up transmission lines, renovation of water pumping stations, establishment of a steel rolling mill, supply of hydraulic excavators, etc. We are open to offering new lines of credit for projects that the Suriname government deems important and appropriate.
1: రైతులు ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ దేశంలో పండ్ల ఉత్పత్తి నాణ్యత పెంపుదల ప్రాసెసింగ్ ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్ 2026 కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు శాస్త్రవేత్తలు ఎగుమతిదారులను ఒకే వేదికపై తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం కృషి చేస్తోందని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జలజీవన్ మిషన్ 2.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో మిజోరాం లద్దాఖులతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సహాయ మంత్రి వి సోమన్ సమక్షంలో ఈ ప్రక్రియ సాగింది. ఈ సందర్భంగా సిఆర్ పాటిల్ మాట్లాడుతూ జల్జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో గృహానికి నాణ్యమైన తాగునీరు క్రమం తప్పకుండా అందించడం ఈ ఒప్పంద ప్రధాన ఉద్దేశమని, 2028 నాటికి అన్ని గ్రామీణ గృహాలకు హర్ ఘర్ జల్ అందించే లక్ష్యంతో ఇదో కీలకడిగని పేర్కొన్నారు. మిజోరాం సాధించిన ప్రగతిని అభినందిస్తూ ప్రజల భాగస్వామ్యంలో సంస్కరణలు తేవాలని కోరారు. నీటి సరఫరా వ్యవస్థల్లో ఉపాధి హామీ వంటి పథకాలు అనుసంధానిస్తూ జల్ సంచయ్ జన్ భాగీదారీకి ప్రాధాన్యత ఇవ్వాలని మిజోరాం లద్దాఖులను కోరారు. దీనికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీలో 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 4 నూతన కార్మిక కోడ్ల ద్వారా ప్రవేశపెట్టిన సంస్కరణల ఆధారంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రసాయనాలు విషపూరిత పదార్థాలు భారీ యంత్రాలు నిర్వహించే ప్రమాదకర పనుల్లో నిమగ్నమైన కార్మికులకు వయసుతో సంబంధం లేకుండా వైద్య పరీక్షలు తప్పనిసరి చేస్తామన్నారు. హర్యానాలో చండీమందిర్ కమాండ్ హాస్పిటల్లో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళ కుటుంబ సభ్యుల అవయవదానంతో 4 ప్రాణాలు కాపాడారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక కల్నల్ భార్య బ్రెయిన్ హెమరేజ్ కారణంగా మే 2వ తేదీన బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఆమె భర్త, 2 కుమార్తెలు, గుండె, మూత్రపిండాలు, కాలేయం, క్లోమగ్రంథిని దానం చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో 14 ఏళ్ల బాలుడితో సహా 4 ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు పునర్జన్మ లభించింది. ఈ అవయవాలు చండీగఢ్ PGIMER ఆర్మీ హాస్పిటల్ అపోలో ఆసుపత్రులకు తరలించారు. పౌరులందరూ అవయవదానానికి ముందుకు రావాలని మంత్రిత్వ శాఖ కోరింది. పశ్చిమ బెంగాల్లో ఉత్తర 24 పరగణాల జిల్లా మధ్యం గ్రామంలో బీజేపీ నేత సువేందు అధికారి సన్నిహితుడు చంద్రనాథ్ రద్దును గుర్తులేని దుండగులు కాల్చి చంపారు. బైకులపై వచ్చిన 8 మంది దుండగులు ఆయన కారుపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. చంద్రనాథ్ గుండె, పొత్తికడుపులకు బుల్లెట్ దూసుకుపోవడంతో ఆసుపత్రికి తరలించలోపే మృతి చెందారు. ఆయన డ్రైవర్ బుద్ధదేవ్ బెరా తీవ్ర గాయాలతో కోల్కతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు తృణమూల్ కాంగ్రెసే కారణమని మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీలు దీనికి బాధ్యులని బీజేపీ నేతలు, స్థానికులు ఆరోపించారు. సువేందు అధికారితో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు ఆసుపత్రికి చేరుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ మెట్రో 2వ దశకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 7 కారిడార్లతో కూడిన మెట్రో 2వ దశ సమగ్ర ప్రణాళిక రూపొందించి డీపీఆర్ ఇప్పటికే సమర్పించామని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మెట్రో 2వ దశ 3వ దశపై కేంద్ర మంత్రితో చర్చించారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, కొంకణ్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో పడిన వర్షాలు, ఉరుములు, తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ

చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. రాగల 2-3 రోజుల పాటు కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్ రైజర్స్ నిర్దేశించిన 236 పరుగుల లక్ష్యం ఛేదించే క్రమంలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు మాత్రమే చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వియత్నాం అధ్యక్షులు టోలాం నాయకత్వంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమవుతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు జైపూర్లో జరిగే 2వ జాయింట్ కమాండర్ సదస్సులో పాల్గొంటారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఉదయతరంగిణి కార్యక్రమంలో శ్రోతలు భాగవత నీరాజనం 34వ భాగం వింటారు, ధారావాహిక. ఆ తర్వాత కాకతీయుల కళా సంపద డాక్టర్ పి హైమావతి గారి సందేశం, ప్రసంగం ప్రసారమవుతాయి. కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
1: సబ్కా సాథ్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
2: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
3: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.
1: వ్యాసం వశిష్ట నప్తారం శక్తే పౌత్ర మకల్మషం

లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్.

0: கல்பதரு உருவின் சத்விஜ ஸ்ரேயமை.
1: ఈనాటి కార్యక్రమంలో జడభరతోపాఖ్యానం వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ అత్తలూరి మృత్యుంజయ శర్మగారు. పద్యపఠనం వి వెంకట్రామారావు.

0: గత వారము మనము సంసారముల నుండి ముక్తి నొందిన ప్రియవ్రతుని చరిత్ర తెలుసుకున్నాం. ఇక సంసార సుఖములను అనుభవించి అది నిస్సారమని ఎరింగి నివృత్తి మార్గమును అవలంబించియు దయామయుడైనందున జనన మరణ రూప పతనము నొందిన కృపయాపికృత సంగ పతనాయైవ యోగినః ఇది ప్రదర్శయన్నాహ భరతస్యైన పోషణం. తాన యోగి అయిన వానికి ఎట్టి బంధనములు కూడా పనికిరావని దయతో లేడి పిల్లను రక్షించిన జడభరతుని వృత్తాంతమును సవిస్తరముగా తెలుసుకుందాము. భరతుడను రాదు భూమండలమును పరిపాలించుతూ విశ్వరూపుని పుత్రికయగు పంచజనియను కాంతను పెళ్ళియాడి ఆమె వలన అహంకారము నుండి రూప రస గంధాదుల వలె సుమతి రాష్ట్రభుక్ సుదర్శన ఆచరణ ధూమ్రకేతువులు అను ఐదుగురు కుమారులను కనెను. ఇంతకు పూర్వము అజనాభమను పేరు కల ఈ భూమండలమునకు ఈతని పాలనచే భారతవర్షమను నామం ఏర్పడినది. హరికృపతో తను పూర్వులు ఏలిన రాజ్యమును ప్రజలు పొగడగా పరిపాలించుతు
1: భగవంతుడగు జగద్భరితు అల్పంబులు అధికంబులైన పెక్కధ్వరముల దర్శ పూర్ణిమలచే తగను చాతుర్మాస్యముల అగ్నిహోత్రము వలన కడక పశుసోమముల చేత పలుమారు పూజించి వేదోక్తమైన ఆ విమల కర్మముల కల్గుధర్మంబు పురుషోత్తమార్పణంబుగా చేయుచును మఖంబులను మంత్రములను పలికెడు ఆ దైవములను శ్రీషు

0: దలచి అఖిల రాజ్యానుసంధానుడగుచునుండే.
1: భగవత్ ప్రీతికరములైన దర్శపూర్ణమాసాది యజ్ఞములతో పాటు చాతుర్మాస్య వ్రతాదులను వేదోక్త కర్మలన్నీయును ఆచరించుతూ వాని ఫలమును కూడా పరమేశ్వరా

0: యజ్ఞములతో పాటు చాతుర్మాస్యవ్రతాదులను వేదోక్త కర్మలన్నీయును ఆచరించుతూ వాని ఫలమును కూడా పరమేశ్వరార్పణముగా వించి పరిశుద్ధముగు చిత్తముతో ధర్మానుబద్ధముగా పరిపాలన కావించెను. అతడు శ్రీవత్స కౌస్తుభ వనమాలాలంకృతుడు, సుదర్శనాది ఆయుధ సమేతుడు, నిజభక్త హృదయారవిందవాసుడు అగు వాసుదేవుని మిక్కిలి భక్తితో కొలుస్తుండెను. పితృ పితామహాదుల వలన సంప్రాప్తమైన ధనరాజ్యాదులను తన పుత్రులకు సమముగా పంచి ఇచ్చి నిస్పృహుడై ఇల్లు విడిచి
1: ఏ ఆశ్రమంబున ఇందిరాధీశ్వరుడు అచ్చటి వారను ఆదరించి, ఏ ఆశ్రమంబున నిందిరాధీశ్వరుడు అచ్చటి వారలనాదరించి ప్రత్యక్షమున నుండు పాయక ఎప్పుడు అట్టిరంభ్యంబైన ఆశ్రమమున.

భరతుండు బహువిధ నవ పుష్ప పల్లవముల నతుల తులసీదళంబుల అంబువులను కందమూలాది ఫలముల గంజములను ఘనత నర్పి

0: గండకీ నదీ తీర ప్రాంతముననున్న హరి నివాస స్థానభూతమగు పులహాశ్రమమున ప్రవేశించి శమదమాది గుణములతో పరమ పురుషుని పరిచర్యారూప భక్తిభావముచే హరి చరణారవింద ధ్యానయోగముచే మృగచర్మధారియై త్రిశవణ స్నానములు ఆచరించుతూ జడలు దాల్చి భగవద్వ్రతమును ఆచరించుతూ సౌరమండలాంతర్గతుడగు అనగా సూర్యమండల మధ్యననున్న హిరణ్మయ పురుషునిగా తలంచుతూ ధ్యానయోగమున కాలము గడుపుతుండెను. కర్మ పరిపాకము పూర్తి కానందున ఆ భరతుడు ఒకనాడు చక్రతీర్థమున స్నానము చేసి ప్రణవ జపము చేయుచుండగా నిండు చూలాలగు హరిణి నీరు త్రాగుటకు ఆ నదీ తీరమునకు వచ్చెను. అది నీరు త్రాగు సమయమున ఆ సమీపము నుండి లోక భయంకరమగు సింహనాదము వినిపించెను. సహజముగానే భయస్వభావము కల ఆ లేడి బెగ్గడిల్లి దిగ్గన అదిరి గగనమునకు ఎగిసెను. భయము చేతను మిక్కిలి ఎత్తుగా ఎగురుట చేతను దాని గర్భము నీటి యందు పడెను. ఆ హరిణియు తీరముననున్న ఒక పర్వతముపై పడి మరణించెను. భరతుడు ధ్యానానంతరము కనువిప్పగా లేడి పిల్ల ప్రవాహముపై తేలియాడుతూ కనపడెను. సహజముగానే కరుణాలువగు భరతుడు దయతో మృతజననీయగు ఆ లేడి కూనను తన ఆశ్రమమునకు కొనిపోయి మిక్కిలి ప్రేమతో ఉపలాలనము చేయుతూ దాని పోషణ పాలన ప్రీణన లాలనాదుల ఎందే మనస్సు లగ్నమగుటచే ఆ పరమేశ్వర పూజ పరిచర్యాదులు ఒక్కటొక్కటిగా క్రమక్రమమున అంతరించిపోయెను. అయినను చింతించక తల్లి లేక ఆప్తులు లేక ఏ దిక్కునూ లేకయున్న ఆ లేడి కూన మిక్కిలి ప్రేమతో నా సన్నిధి సంచరించుతున్నది. ఇట్టి దీనిని మిక్కిలి మక్కువతో రక్షించెదను.
1: శరణమని వచ్చు జంతువు కరుణం గనువిచ్చి చూచి శరణమని వచ్చు జంతువు కరుణం గనువిచ్చి చూచి కాసినన్ పుణ్యంబు అరయగ

0: అధిక పుణ్యప్రదమని మునీంద్రులు చెప్పినదే కదా అని ఆసన శయన అటన స్నాన సమిత్ కుశ కుసుమ ఫల ఫలాశయ మూలోదకాహరణ దేవపూజ జపాదులయందు కూడా దానిని తన యుద్ధనే ఎంచుకునుచు అడవియందు తిరుగునప్పుడును క్రూర జంతువుల నుండి రక్షించుటకై దాని వెను వెంటనే తిరుగుతూ అతి స్నేహముతో కొంతసేపు భుజములపై ఎత్తుకొనుచు కొంత తడువు వక్షస్థలమున కొంతసేపు తొడపైన ఇడుకొని లాలింపుచూ నిత్య నైమిత్తికాది క్రియలాచరించినప్పుడును నడుమ నడుమ లేచి చూచుతూ చుంబనాదులచే ఉపలాలించుతూ మిక్కిలి వ్యామోహముతో దానిని పెంచుచుండెను అదియును.
1: గురువులు వారి బిట్టురికి కొమ్ముల చిమ్ముచు నంతనంత దగ్గరుచును కాలు ద్రవ్వుచు నఖంబుల గీరుచు గాసిసేయుచున్నొరుగుచు

0: ఆడుచు ఆ హరినంబు లీలతో.
1: తన ఆటలతో అతని అలరించెను. కొంతకాలమునకు ఆ హరిణ శాధకము ఆ ఆశ్రమమును వదిలి పారిపోయెను. దానిని కానక విలపించుచు వ్యాకుల చిత్తుడై తల్లి చచ్చి పుణ్యహీనుడనగు నా వద్దకు వచ్చి నన్ను పాసిపోయినది. ఏమి చేయుదును? దానిని ఎట్లు వెతుకుదును? ఏదేని క్రూర జంతువు ఆతపడినదా అని వాపోవుచు, ఓ మృగశాబకమా, నీ ఆటలు నేనెట్లు కందు? ఓ ధరణీ, నీవు హరిణ పాదములచే పవిత్రురాలవైనావు. నిజముగా ధన్యురాలవు. భగవంతుడగు చంద్రుడు ఒకవేళ మృగపతి భయముచే ఈ మృగశాబకమును గుంపోయి పెంచుతున్నాడా అని అనేక విధముల వాపోవుతూ, ఇంతకు పూర్వమే యోగభ్రష్టుడగు భరతుడు భగవదారాధనను కూడా మాని హరిణపోతము మీది వ్యామోహముచే ఏమైనాడో వచ్చేవారము తెలుసుకుందాం.
2: ఈనాటి భాగవత నీరాజనం కార్యక్రమంలో మీరింతవరకు జడభరతోపాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ అత్తలూరి మృత్యుంజయ శర్మ గారు. పద్యపఠనం వి వెంకట్రామారావు.
3: మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.
4: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
3: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
4: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. May 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
5: మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెర్ట్స్ పై ప్రసారం. ఇప్పుడు పి హైమావతి గారి ప్రసంగం విందాం, కాకతీయుల కళా సంపదను గురించి.
6: సిరులులికే సీమగా, వన్నెచిన్నెల వస్త్రాలకు కాణాచిగా, పాడి పంటలకు పట్టుగొమ్మగా, సుందర సౌధాల అందాల ధామంగా క్రీస్తుకు పూర్వం నుండి ఆంధ్రదేశం తలైంగ్ లేక తెలుంగుల దేశంగా పిలువబడుతూ ప్రపంచ ప్రసిద్ధి పొందింది. అతి ప్రాచీన కాలంలో అడవులు ఎక్కువగా ఉండటం

చీకటిగా ఉండి అంధక రాష్ట్రంగా, ఔషధాలకు నిలయంగా, సిద్ధులకు నిలయంగా పేరొందింది. సముద్రతీర ప్రాంతంగా ఉండటం వల్ల జలమార్గాలలో చిన్న చిన్న పడవల నుండి పెద్ద నౌకల వరకు నిర్మించుకుని సుదూర ప్రాంతాలతో వాణిజ్యం సాగించారు. వ్యాపార వస్తువులతో పాటు సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను ఇతర ప్రాంతాలకు చేరవేశారు. క్రీస్తుపూర్వం 1974 నాటి క్యూనిఫామ్ లిపిలో తెలుగు భాషలో ఒక సుమేరియా వర్తకునికి నన్ని అనే తెలుగు వ్యాపారి వ్రాసిన ఉత్తరం ప్రాచీన నాగరికత కేంద్రాలతో మన వారికి గల వాణిజ్య సంబంధాలనే కాక నాటి ఆర్థిక, సాంకేతిక ప్రగతిని సూచిస్తుంది. వివిధ రకాల ప్రత్తిని పండించి అతి నాజూకైన వస్త్రాలను నేసి ప్రాచీన నాగరికత కేంద్రాలకు తెలుగువారు ఎగుమతి చేశారు. మన ప్రాంతపు పలుచని వస్త్రాలను ధరించి గ్రీకు స్త్రీలు సిగ్గువిడచి తిరుగుతున్నారని క్రీ.శ. 2వ శతాబ్ది నాటి గ్రీకు రచయితలు అన్నారంటే అది గ్రీకు సుందరీమణుల పట్ల నిందాస్పదమైన మన నేత వారి పనితనం పట్ల పొగట్టగా గ్రహించవచ్చు. అలాగే భవన నిర్మాణంలోనూ ఆంధ్రులది అందవేసిన చేయి అని క్రీ.పూర్వం 4వ శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన మెగస్తనీస్ అనే గ్రీకు రాయబారి వ్రాశాడు. ఆంధ్రులు గొప్ప బలవత్తరులని, దుర్భేద్యమైన కోటలను, అందమైన భవనాలతో కూడిన 30 నగరాలు నిర్మించుకున్నారని వ్రాశాడు. క్రీ.1-2 శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని సందర్శించిన ప్లినీ, టోలమీ వంటి గ్రీకు యాత్రికులు, 7వ శతాబ్దిలో వచ్చిన చైనా యాత్రికుడు యువాన్చువాంగ్, 13వ శతాబ్దిలో వచ్చిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో, 14వ శతాబ్దిలో వచ్చిన ఐరోపా యాత్రికుడు ఫ్రయర్ జోర్డానస్, ఇలా ఎంతోమంది దర్శనీయ స్థలంగా, పారిశ్రామిక వాణిజ్య కూడలిగా, ఉల్లాసవంతమైన నాగరిక కేంద్రంగా ఆంధ్రదేశపు ప్రాముఖ్యతను గురించి తమ యాత్రా గ్రంథాల్లో వ్రాశారు. భౌగోళికంగా ఉత్తర దక్షిణ దేశాలకు మధ్యస్థంగా ఉండటం వల్ల ఆసేతు సీతాచల పర్యంత సాంస్కృతిక అంశాలను ఆకళింపు చేసుకునే అవకాశం ఆంధ్రులకు లభించింది. అందువల్లనే ఇక్కడి సంస్కృతి విశిష్టమైనదిగా రూపుదిద్దుకున్నది. ఒక్కో సందర్భంలో వైజ్ఞానిక, ఆధ్యాత్మిక రంగాల్లో నాయకత్వం వహించిన ఘనచరిత్రను సంతరించుకున్నది. జైన బౌద్ధాలు పుట్టి పురుడు పోసుకున్నది ఈశాన్య భారతంలో అయినా పెరిగి పెద్దదై విదేశాల్లో సైతం విహరించింది ముఖ్యంగా ఆంధ్రదేశం నుండే. తాత్విక, సైద్ధాంతిక రంగాలలోనే గాక బౌద్ధ, జైన నిర్మాణ కళారంగంలోనూ ఆశ్చర్యకరమైన ప్రగతిని ఈ ప్రాంతం సాధించింది. జైన తాత్వికులలో కుందకుందాచార్యుని మించిన వారు లేరని జైనులంతా విశ్వసిస్తారు. ఈయన క్రీస్తు పూర్వం 40 నుండి క్రీస్తు శకం 44 వరకు అనంతపురం జిల్లా కొనకొండలో నివసించాడు. ఆ తర్వాత విశిష్టమైన శాద్వాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ప్రచారం చేసిన జైన తాత్వికుడు సోమదేవుడు కరీంనగర్ జిల్లా వేములవాడ నివాసి. మాధ్యమిక సిద్ధాంతం ద్వారా సాపేక్షవాదాన్ని చెప్పటమేగాక లోహశాస్త్రం, ఆరోగ్య మంజరి, రసకచ్చపుటం మొదలైన శాస్త్ర గ్రంథాలను రచించిన ఆచార్య నాగార్జునుడు అపరబుద్ధుడిగా అంతర్జాతీయ కీర్తిని పొందాడు. ఇక వీరు నివసించిన ప్రదేశాలు దర్శనీయ స్థలాలయ్యాయి. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయ యుగానికి ఒక ప్రత్యేకత ఉంది. మొట్టమొదటిసారిగా తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి పాలించిన ఘనత వీరికి దక్కుతుంది. తెలుగు మాట ఎక్కడ వినపడితే అక్కడి ప్రాంతాలను జయించి దక్షిణాన కంచి నుండి ఉత్తరాన మధ్యప్రదేశ్లోని బస్తర్ జిల్లా వరకు, పడమర వాడి బీదర్ల నుండి తూర్పున సముద్రం వరకు, ఈశాన్యాన గంజాం నుండి రాజ్యాన్ని విస్తరింపజేసి ఆంధ్రులలో జాతీయతాభావాన్ని రేకెత్తించారు. సుమారు క్రీస్తు శకం 1100 నుండి 1157 వరకు సామంతులుగాను, 1158 నుండి 1323 వరకు స్వతంత్రులుగాను పాలించారు. స్వతంత్ర పాలకుల్లో మొదటివాడుగా 2వ ప్రోలరాజును చెప్పుకోవచ్చు. కానీ అతడు తనను తాను స్వతంత్రుడిగా శాసనాల్లో చెప్పుకోలేదు. అందువల్ల క్రీస్తు శకం 1158 నుండి 1195 వరకు పాలించిన ఆయన కుమారుడు రుద్రదేవుని కాకతీయులలో మొదటి స్వతంత్ర పాలకుడుగా చెప్తారు. ఆ తర్వాత రుద్రదేవుని సోదరుడు మహాదేవుడు క్రీస్తు శకం 1198 వరకు పాలించగా, ఆయన కుమారుడు గణపతి దేవుడు 1199 నుండి 1262 వరకు సుదీర్ఘకాలం పాలించాడు. గణపతి దేవుడు తన కుమారుడైన హరిహర, మురారి దేవులను కాదని మొదటి సంతానమైన రుద్రమదేవికి రుద్రదేవ మహారాజు అనే పేరుతో పట్టం కట్టాడు. ఇది కాకతీయ చరిత్రలో ఒక అపూర్వ సంఘటన. రుద్రమ 1262 నుండి 1289 వరకు అనగా 27 సంవత్సరాల పాటు సమర్థవంతంగా పాలించి తన మనుమడు, దత్తపుత్రుడు అయిన ప్రతాపరుద్రదేవునికి పట్టం కట్టింది. ప్రతాపరుద్రుడు గొప్ప పరాక్రమశాలి, పాలనాదక్షుడు, పండితుడు, కళాపోషకుడు. ఈయన కాలంలో 5 సార్లు మహమ్మదీయుల దండయాత్రలు వచ్చాయి.
1323లో మహమ్మదీయులతో జరిగిన భీకర యుద్ధంలో

ప్రతాపరుద్రుడు బందీ అవటంతో కాకతీయ రాజ్యం అస్తమించింది. కాకతీయుల రాజ్యానికి ఆయువు పొట్టు తెలంగాణము. తెలంగాణము అనే పదం తెలుగువారికి ఆవాసము అనే అర్థంలో వచ్చినప్పటికీ అది కొన్ని జిల్లాలకే పరిమితమవటం జరిగింది. దానికి కారణం కాకతీయుల పతనానంతరం మహమ్మదీయ సైనికులు ఓరుగల్లు చుట్టుపట్ల విస్తరించి ఉన్న నేటి తెలంగాణ జిల్లాల ప్రాంతాన్ని తెలంగాణగా ప్రచారంలోకి తెచ్చారు. తెలంగాణలో లభిస్తున్న చరిత్ర పూర్వయుగ అవశేషాలైన సమాధులు, సాధన సామగ్రి ఈ ప్రాంతాన్ని ఒక ప్రాచీన నాగరికతా కేంద్రంగా స్పష్టం చేస్తున్నాయి. శాతవాహనుల కాలం నుండి చారిత్రక ఆధారాలైన నాణ్యాలు, శాసనాలు లభిస్తుండటం వల్ల వీరు తెలంగాణలోని అస్సక, ములక రాజ్యాలను పాలించారని తెలుస్తుంది. అస్సక రాజ్యానికి రాజధాని పౌదన్యపురం లేదా బోధన్. ఇక్కడ శ్రావణ బెల్గొల్లో ఉన్న గోమఠేశ్వరుని విగ్రహం కంటే పెద్ద బహుబలి విగ్రహం ఉండేదని, దీని నమూనాగానే శ్రావణ బెల్గొల్లోని గోమఠేశ్వరుని విగ్రహం మలచబడిందని జైన గ్రంథాల వల్ల తెలుస్తున్నది. ములక రాజ్యంలో నేటి మహబూబ్ నగర్ జిల్లాతో సహా అధిక తెలంగాణ ప్రాంతం చేరి ఉన్నది. శాతవాహన రాజ్యం క్రీస్తు శకం 3వ శతాబ్దంలో పతనమైన తరువాత ఇక్ష్వాకులు, విష్ణుకుండిన్లు, ఆ తర్వాత చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పాలించారు. ఆయా రాజుల పాలనా కాలంలో వారి వారి మత విశ్వాసాలను అనుసరించి దేవాలయ నిర్మాణాలు జరిగాయి. ఏమైనా ఇక్ష్వాకుల కాలం నాటి ఆలయాలు ఆ తర్వాత కాలం నాటి నిర్మాణాలకు ఆదర్శంగా నిలిచాయి. ఇటుకలతో నిర్మాణాలు చేయడం, గర్భగృహం, అంతరాళాలతో పాటు ముఖమంటప నిర్మాణం, ధ్వజస్తంభం నిర్మితమై ఈనాటి వాస్తులో క్రమానుగత ప్రగతి కనిపిస్తుంది. వీరు ప్రారంభించిన స్తంభాల మంటప నిర్మాణాన్ని ఆ తరువాత కాకతీయులు అనుసరించి కళ్యాణ మంటపాలుగా అభివృద్ధిపరిచారు. హనుమకొండ, ఐనవోలు, పాలంపేట, గణపురం ఆలయాల్లో వీటిని చూడొచ్చు. క్రీస్తు శకం 5వ శతాబ్దిలో తెలంగాణాన్ని పాలించిన విష్ణుకుండిన్లు హైదరాబాద్ సమీపంలోని కేసరిగుట్టలో ఇటుకలతో నిర్మించిన నిర్మాణాలు వారి నిర్మాణ శైలికి తార్కాణంగా నిలిచాయి. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో చాళుక్యులు ఆంధ్రదేశంలో అధికారాన్ని నెలకొల్పిన తర్వాత అనేక పరిణామాలు వచ్చాయి. వీరి కాలంలో జైనం, శైవం రెండు కొంతకాలం ఆదరణ పొందటం వల్ల ఆ రెండు రకాల నిర్మాణాలు కనిపిస్తాయి. క్రమంగా శైవం ఎక్కువ ఆదరణను పొందటం వల్ల ఎన్నో శైవాలయాలు నిర్మితమయ్యాయి. పశ్చిమ చాళుక్య నిర్మాణాలలో అలంపురం నవబ్రహ్మేశ్వర ఆలయం విశిష్టమైనది. చాళుక్యుల అనంతరం తెలంగాణాన్ని హృదయసీమగా పాలించిన వారు కాకతీయులు. కాకతీయుల సాంస్కృతిక వారసత్వం మహోన్నతమైనదిగా ప్రశంసలందుకున్నది. దానికి మూల కారణం కాకతీయులు బహుముఖంగా అనుసరించిన ఉదాత్త విధానమే. అన్ని వర్గాలను, స్త్రీలను, పురుషులను, శిష్టులను, జానపదులను, పాలకులను, పాలితులను అందరినీ కలుపుకుపోయే ధోరణే వారి విధానాలకు వెన్నెముక అయింది. పండితులు రూపొందించిన కళారూపాలకు, జానపదులు రూపొందించుకున్న కళారూపాలకు సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేసి దానిలో విజయాన్ని సాధించారు. అదే వారికి చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించింది. జానపదుల చిందు లేదా కోలాటం వల్ల ప్రేక్షకుడు పొందే ఆనందం ఎక్కువ, లేక పండితుడు రూపొందించిన నృత్యరూపకం వల్ల లభించే ఆనందం ఎక్కువ అంటే చెప్పడం కష్టం. అలాగే జానపద మార్గ పద్ధతుల్లోని వాద్య సంగీతాల వల్ల లభించే రసస్పూరకతలోని వ్యత్యాసాన్ని కొలవడం కూడా కష్టం. వేటి పాత్ర వాటిదే. వాటి వల్ల కలిగే ఆనందానికి కొలబద్దలేవు అని భావించి జానపద కళారూపాలను, ముఖ్యంగా సంగీతం, వాద్య సంగీతం, నృత్య రీతులలో పరిశోధన చేసి వాటినన్నింటినీ సేకరించి మార్గ పద్ధతితో సమాన స్థాయిని కల్పిస్తూ దేశీ పద్ధతులుగా గ్రంథస్థం చేయమని గణపతిదేవ చక్రవర్తి జాయపసేనాననే బహుముఖ ప్రజ్ఞాశాలికి బాధ్యతను అప్పగించాడు. జాయప ఆ పనిని జాగ్రత్తగా నిర్వర్తించి వాద్య రత్నావళి, గీతరత్నావళి, నృత్తరత్నావళి అనే మూడు గ్రంథాలను రాశాడు. దురదృష్టవశాత్తు మొదటి రెండు మనకు లభించటం లేదు. నృత్తరత్నావళి మాత్రం దొరుకుతున్నది. ఈ గ్రంథంలో జానపద, గిరిజన నృత్యాలు దేశీ విభాగంలో వివరించబడ్డాయి. ఇంకా జానపద మార్గ పద్ధతుల మేళవింపుగా పేరిణి అనే నృత్య ప్రక్రియను జాయప రూపొందించి భారతీయ నృత్య శాస్త్రాన్ని సుసంపన్నం చేశాడు. కాకతీయ నిర్మాణాల్లోని శిల్పంలో కూడా ఈ సర్వ పద్ధతుల సమన్వయం కనిపిస్తుంది. అంతేకాదు సర్వమత సిద్ధాంతాల సమన్వయశీలత వ్యక్తమవుతుంది. వీరి నిర్మాణాలలో ముఖ్యమైనవి తటాకాలు. పెద్ద పెద్ద చెరువులను నిర్మించి వాటికి సముద్రాలని, సాగరాలని పేర్లు పెట్టారు. కేసరి సముద్రం, చౌండ సముద్రం, కాట సముద్రం, గణప సముద్రం, రామప్ప, పాకాల, లక్నవరం, ముప్పవరం, బయ్యారం మొదలైన చెరువులు, బావులు, ఊట కాలువలు, చెరువులను చేలకు అనుసంధానం చేసే గొలుసు కాలువలు మొదలైనవెన్నో నిర్మించి ఆంధ్రదేశంలో అన్నపూర్ణను నిలిపారు. మాతృదేవతారాధనకు అధిక ప్రాధాన్యతనిచ్చిన కాకతీయులు అన్నపూర్ణ విహార భూమిగా తెలంగాణాన్ని అభివృద్ధిపరచటానికై జలశాస్త్ర పండితుల సాయంతో ఈ విధంగా అడుగడుగునా చెరువులను నిర్మించారు. చెరువుల రక్షణకు కట్టలు నిర్మించి

0: కట్టమైసమ్మ గుడులను కట్టారు. చెరువుల ప్రక్కనే ఆలయాలను నిర్మించారు. ఇవన్నీ చెరువుల రక్షణ పట్ల, వ్యవసాయం పట్ల ప్రజల బాధ్యతను, నిబద్ధతను గుర్తు చేయడానికే. కాకతీయ శిల్పంలో పూర్ణ కుంభం ప్రముఖ చిహ్నం. ఇది పాడి పంటల పుష్కలతకు గుర్తు. జలసమృద్ధిని సాధించినందుకు గుర్తుగా రాజహంసను కోటలో ఠీవిగా నిలిచిన తోరణ ద్వారాలపై సగర్వంగా నిలిపారు. లోతైన సముద్రాల వంటి చెరువుల నుండి తప్పించుకుని వచ్చాయా అన్నట్లు మొసళ్ళు దేవాలయాల ద్వారబంధాలపై మకర తోరణాలుగా నిలిచాయి. ఇక భూమిని దున్నే బసవన్న సర్వాలంకార భూషితుడిగా ప్రజల మన్నలను పొందటమే కాదు, తాను జలంధరుడైన శివునికి కృతజ్ఞతలు చెప్పాలని వచ్చి ప్రతి ఆలయం ముందు సిద్ధంగా కూర్చున్నట్లు కనిపిస్తుంది. పంటలకు నష్టం చేసే ఎలుకలను గురించి బాధపడవద్దని, నాగులు అభయం ఇస్తున్నాయేమో అన్నట్లు ఎక్కడ చూసినా నాగులు, నాగబంధ శిల్పాలు. ఇవన్నీ కాకతీయ శిల్పంలోని ముఖ్య లక్షణాలుగా మారాయి. ఇలా ఆనాడు వారు జరుపుకున్న పండుగల్లో, పబ్బాల్లో, విందుల్లో, వినోదాల్లో, శిల్పంలో, విశ్వాసంలో అనేక రకాలుగా జలసమృద్ధి, వ్యవసాయం, సంస్కృతిలో మమేకమైపోయాయి. అందువల్లనే సత్ఫలితాలను సాధించి సువాసన లీనే వరి వంగడాలతో సహా అనేక రకాల పంటలను పండించటమేగాక పారిశ్రామిక వాణిజ్య రంగాల పురోభివృద్ధికి నాటి రైతులు పాటుపడ్డారు. ఇక ప్రజల ఆధ్యాత్మిక దాహం తీరాలంటే దేవాలయాల నిర్మాణం అవసరం. ఎక్కడ నీటి ఊట పడితే అక్కడ దేవాలయం, ఆసుపత్రి, సత్రాలు, మొగసాల, గడియార స్తంభాలు మొదలైన సదుపాయాలతో ఓళ్లను నిర్మించారు. ఊరూరా వాడవాడల ఆలయాలను కట్టించారు. నాటి ఆలయాలు సర్వమత సమన్వయానికి చిహ్నాలు. ఏకకూట, త్రికూట, పంచకూట ఆలయాలుగా వాటిని నిర్మించారు. ఏకకూట ఆలయంలో ఒకే గర్భగుడి, అంతరాళం, ముఖమంటపం ఉంటాయి. ఇవి అనేక చోట్ల కనిపిస్తాయి. త్రికూట ఆలయాలంటే ఒకే కప్పు కింద మూడు దిక్కులలో మూడు గర్భగుడులుంటాయి. మధ్యలో రంగమంటపం, గుడి చుట్టూ ప్రదక్షిణాపథం ఉండేటట్లు నిర్మితమయ్యాయి. పంచకూట ఆలయాల్లో ఒకే కప్పు కింద ఐదు గర్భగుడులుంటాయి. రామానుజపురం ఆలయాన్ని ఇందుకు ఉదాహరణంగా చెప్పుకోవచ్చు. కోటల నిర్మాణంలోనూ కాకతీయులు తమ విశిష్టతను నిలబెట్టుకున్నారు. స్థల, జల, వన, గిరి దుర్గాలను నిర్మించి రాజ్యానికి, ప్రజలకు రక్షణ కల్పించారు.
1: విన్నారుగా, అది కాకతీయుల వైభవం. ఇంతవరకు కాకతీయుల కళావైభవాన్ని గురించి, కళల్ని గురించి ప్రొఫెసర్ హైమావతి గారి ప్రసంగం విన్నారు. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై ఈ ప్రసారం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారం. మే 7వ తారీఖు అనగానే రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినోత్సవం గుర్తొస్తుంది. భారతీయ సాహిత్యాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లి ఆసియాఖండంలోనే మొట్టమొదటి నోబెల్ బహుమతి అందుకున్న మహనీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన కేవలం ఒక కవి మాత్రమే కాదు, కథకుడు, నవలా రచయిత, నాటకకర్త, చిత్రకారుడు, సంగీత విద్వాంసుడు, అంతేకాదు గొప్ప విద్యావేత్త. ఈయన విశిష్టత ఏమిటంటే, భారతదేశానికి జనగణమణ, అలాగే బంగ్లాదేశ్కు అమర్ సోనార్ బాంగ్లా అనే జాతీయ గీతాలను అందించినటువంటి ఏకైక కవి. 1861 మే 7 కలకత్తాలోని జోరోసాంకో ఠాగూర్ భవనంలో ఆయన జన్మించారు. చిన్నప్పటి నుండే రవీంద్రనాథ్ ఠాగూర్కి 4 గోడల మధ్య జరిగేటటువంటి పాఠశాల విద్య మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఆయన ప్రకృతి ఒడిలో నేర్చుకోవడమే

నిజమైన విద్య అని భావించేవారు, నమ్మేవారు కూడా. అందుకే ఆయన ఇంట్లోనే ఉండి సంస్కృతం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషలతో పాటు గణితం, భూగోళ శాస్త్రం కూడా నేర్చుకున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన తన 8వ ఏట నుండి కవిత్వం రాయడం ప్రారంభించారు. 16 ఏండ్ల వయస్సులో భానుసింహ అనే కలం పేరుతో ఆయన తన మొదటి కవితా సంకలనాన్ని విడుదల చేశారు. ఆయన రాసిన గీతాంజలి భక్తిగీతాల సంపుటిది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రపంచంలోని దాదాపు అన్ని భాషల్లో కూడా అనువదించబడింది. 1913 ఆయనని నోబెల్ బహుమతి వరించింది. సాహిత్య విభాగంలో గీతాంజలికి ఆయనకి అవార్డు వచ్చింది. ఆయన గోరా, కాబూలీవాలా వంటి అద్భుతమైన కథలు, నవలలు రాశారు. ఠాగూర్ స్వయంగా 2200కు పైగా పాటలని స్వరపరిచారు. వాటిని రవీంద్ర సంగీతం అంటారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఆశయాలకు ప్రతిరూపమే శాంతినికేతన్. తరగతి గదుల మధ్య కాకుండా చెట్ల నీడన, పక్షుల కిలకిలరావాల మధ్య విద్యార్థులు జ్ఞానాన్ని పొందాలని ఆయన భావించేవారు. ఇదే ఆ తరువాత కాలంలో విశ్వభారతి విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. విద్య అంటే కేవలం సమాచారాన్ని సేకరించడం, బట్టీ పెట్టడం, గుర్తుపెట్టుకోవడం, ఇదొకటే కాదు. విద్య మన జీవితాన్ని ప్రకృతితో మమైకం చెయ్యాలి అన్నది ఆయన సిద్ధాంతం. రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఎక్కడా పాల్గొనకపోయినా ఆయన తన కలం ద్వారా స్వాతంత్రకాంక్షను రగిలించేవారు. ఇందుకు ఉదాహరణగా 1919 జలియన్వాలాబాగ్ దురంతం జరిగినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం గతంలో ఆయనకిచ్చినటువంటి నైట్హుడ్, దాన్నే సర్ అంటాం మనం, ఆ బిరుదును ఆయన త్యజించారట. ఇది దేశవ్యాప్తంగా ఒక పెద్ద సంచలనం. అంతేకాకుండా మరొక గొప్ప విశేషం ఏంటంటే, మహాత్మా గాంధీ గారిని మొట్టమొదటిసారి మహాత్మా అని పిలిచింది రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే గాంధీజీ కూడా ఠాగూర్ను గురుదేవ్ అని సంబోధించేవారు. వీరిద్దరి మధ్య సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా పరస్పరం ఎంతో గౌరవం ఉండేది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన 60 సంవత్సరాల వయస్సులో చిత్రలేఖనం ప్రారంభించారు. ఆయన గీసిన చిత్రాలు ఆధునిక భారతీయ చిత్రకళలో ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. వయస్సు అనేటటువంటిది కేవలం ఒక సంఖ్య మాత్రమే అన్నది ఆయన సిద్ధాంతం. అందుకే ఆయన జీవించినంతకాలం ఎక్కడా ఆయనలో సృజనాత్మకత తగ్గలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1941 ఆగస్టు 7న కన్నుమూశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ భౌతికంగా ఈరోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన అందించిన సాహిత్యం, సంగీతం జాతీయ గీతాల రూపంలో ప్రతి భారతీయుడి గుండెల్లో ఆయన జీవించే ఉన్నారు. సంకుచితమైన గోడల మధ్య ప్రపంచం ముక్కలు కాకూడదు అని ఆయన ఆకాంక్షించారు. అది నేటితరం ఆయన సూచించినటువంటి శాంతి, ఐక్యత, ప్రకృతి ప్రేమను అలవర్చుకోవడమే మనమాక ఆయనకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప నివాళి. రవీంద్రుడి ఆశయాలు, ఆ సిద్ధాంతాలు, ఆ సృజనాత్మకత మనందరి జీవితాల్లో భాగం కావాలి. ఒక వ్యక్తిని గౌరవించటం అంటే అతని చిత్రపటానికి పూలమాలలు వేసి అతనికి నివాళులు అర్పించటంతో పాటు, ఏ సిద్ధాంతం కోసమైతే ఆయన జీవించారో, ఏ సిద్ధాంతం కోసమైతే ఆయన తన జీవితం అంతా పోరాడారో దాన్ని తీసుకుని ముందుకు సాగాలి. అదే ఆ మహామనిషికి మనం అందించేటటువంటి గొప్ప నివాళి. అందరికీ రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదిన శుభాకాంక్షలు.

మీరు విన్న పాట విశ్వరూపం. ఈ సినిమా కోసం దాసరి నారాయణరావు రాసిన పాట. పాట పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. పాట స్వరపరిచింది చక్రవర్తి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్పై. ఆకాశవాణి కార్యక్రమాలు వినాలి అనుకుంటే గతంలో మాదిరిగా మీరు ఒక రేడియో సెట్ పక్కన పెట్టుకొని సిగ్నల్ ఉన్న దగ్గరికి వెళ్ళి లేదంటే కరెంటు ప్లగ్ల దగ్గర కూర్చొని వినాల్సినటువంటి రోజులు పోయాయి. ఆకాశవాణి కార్యక్రమాలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు వినాలనుకుంటే ఒక చిన్న యాప్, మొబైల్ యాప్ న్యూస్ ఆన్ ఎయిర్, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి. ప్రపంచంలో ఎక్కడున్న వార్తలు, విజ్ఞానం, వినోదం, దీనికోసం ఇక రేడియో సెట్ అవసరం లేదు. ప్రాంతీయ వార్తలు, ఇష్టమైన పాటలు, మన్ కీ బాత్ లాంటి కార్యక్రమాలు ఎప్పుడైనా ఎక్కడైనా వినేందుకు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లేస్టోర్ లేదంటే యాపిల్ యాప్ స్టోర్లో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆకాశవాణితో అనుబంధం ఇక డిజిటల్ రూపంలో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, మీ రేడియో, మీ వార్తలు మీ వెంటే. ఆకాశవాణి భారత ప్రజల అత్యంత ప్రియాతి ప్రియమైనటువంటి వాణి. మీరు విన్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్పై ప్రసారం ఉదయ తరంగిణి కార్యక్రమం. ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో ఈరోజు శంకర్ బృందం ఆలపించిన కొన్ని జానపద గీతాలు విందాం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. May 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: చెలో పరేడ్ గ్రౌండ్స్. మే 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9,377 కోట్ల రూపాయల అభివృద్ధి వేడుకలో పాల్గొందాం. మే 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ధి బాటలో నడుద్దాం.
1: జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నది ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 MHz పై మాయి ప్రసారం. సమయం 8:15 అవుతోంది. కాసేపట్లో మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వరంగల్ కేంద్రం 103.5 మెగాహెడ్స్ పై ఈ ప్రసారం. తర్వాత పాట కెమెరామ్యాన్ గంగతో రాంబాబు. నరేంద్ర గీతా మాధురి పాడిన పాట, పాట రచన భాస్కర్ భట్ల, స్వరపరిచింది మణిశర్మ.

0: सहायता टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: దేశముద్రు ఈ సినిమాలో పాట. పాట పాడింది కౌసల్య చక్రి, స్వరపరిచింది చక్రి, పాట రాసింది కందికొండ.

0: తెలంగాణ ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకొస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం. చలో పరేడ్ గ్రౌండ్స్, సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో తెలంగాణ ప్రగతి సారథిగా వస్తున్నారు మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు తరలి వెళదాం. మన మోదీతో కలిసి అడుగు వేద్దాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఈ అబ్బాయి చాలా మంచోడు. ఈ సినిమాలో పాట కళ్యాణ్ మలిక్, సునీత పాడిన పాట. పాట రాసింది చంద్రబోస్, స్వరపరిచింది MM కీరవాణి.

మీరు విన్న పాట హిట్లర్ సినిమా కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన చంద్రబోస్ విరచిత గీతం సరిపరిచింది కోటి. కార్యక్రమాల తర్వాత కృష్ణార్జున యుద్ధం, పుట్టా పెంచల్దాస్ సేకరించిన పాట, పాడిన పాట, స్వరపరిచిన పాట.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న పాట గుంటూరు కారం సినిమా కోసం రామ్జోగేష్ శాస్త్రి రాసిన పాట. పాట స్వరపరిచింది ఎస్ఎస్ తమ్మన్, పాట పాడింది శ్రీకృష్ణ సాహితీ చాగంటి. మీరు విన్న పాటతో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలకు అవుతోంది. ప్రకటించిన కార్యక్రమం కాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కృత్రిమ మేధ నిరుపేదల పట్ల వివక్ష చూపుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు. రామ్ధారి సింగ్ దినకర్ స్మారక ఉపన్యాసంలో సూర్యకాంత్ మాట్లాడుతూ సామాజిక న్యాయమే రాజ్యాంగానికి పునాది అని పేర్కొన్నారు. సాంకేతికతలు పక్షపాత ధోరణులు ఉండకూడదని, మానవ గౌరవం సమానత్వం ఆధారంగా సమాజ నిర్మాణం జరగాలని స్పష్టం చేశారు. బెంగాల్లోని 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నియోజకవర్గాల్లో సర్లో తొలగించిన ఓట్ల కంటే విజేతలైన అభ్యర్థులు సాధించిన ఆధిక్యాలు తక్కువగా ఉన్నాయని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా తెలిపారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దౌత్య సిబ్బంది భద్రత దృష్ట్యా పాకిస్తాన్లో పెషావర్ కాన్సులేట్ను దశలవారీగా మూసివేస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అక్కడి కార్యకలాపాలు ఇస్లామాబాద్లో రాయభార కార్యాలయానికి బదిలీ చేస్తామని వెల్లడించింది. ఖైబర్ పక్తుంక్వా ప్రాంతంలో దౌత్య సంబంధాలను ఇకపై ఇస్లామాబాద్ నుంచి పర్యవేక్షించనున్నారు. భద్రతా కారణాలే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్లో విద్యుత్ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 75.1% పెరిగి 23,506 వాహనాలకు చేరాయి. కిందటేడాది ఇదే నెలలో 13,401 ఎలక్ట్రిక్ పీవీలు కంపెనీలు విక్రయించాయి. ఈ మేరకు వాహన డీలర్ల సంఘాల సమైక్య గణాంకాలు విడుదల చేసింది. దేశ వస్తు సేవల ఎగుమతులు 2025-26 గత ఆర్థిక సంవత్సరంలో 4.6% పెరిగి $863 బిలియన్కు చేరాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. అయితే 2024-25 వస్తు సేవల ఎగుమతులు $825 బిలియన్గా నమోదయ్యాయి. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ నిన్న పరమరిబోలో సురీనామ్ విదేశాంగ మంత్రి మెల్విన్ బోవాతో సమావేశమయ్యారు. 9వ జాయింట్ కమిషన్ సమావేశంలో భాగంగా ఇరు దేశాల ప్రతినిధులు భారత్ సురీనామ్ సంబంధాలపై చర్చలు జరిపారు. కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెడికల్ కాలేజీలో 40 ఏళ్లు పైబడ్డ కార్మికుల కోసం దేశవ్యాప్త వార్షిక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం ప్రారంభిస్తారు. ఈరోజు లక్నోలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకైనా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వినవచ్చు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం గానం పుట్టిన వేళ. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. వినండి గానం పుట్టిన వేళ.

0: తొంభై వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రంలో 1991లో రూపొందించబడిన గానం పుట్టిన వేళ సంగీత రూపకం వింటారు. రచన, సంగీతం, గానం శ్రీ మెరుగు రాజేంద్ర ప్రసాద్. వినండి.
1: శిశుర్వేత్తి పశురువేత్తి వేత్తి గానరసం పని. యావత్ ప్రపంచంలో 64 కళలు ఇమిడి ఉన్నాయి. ఇందులో ప్రప్రథమమైన కళ సామవేద సంగీతం. సంగీతం ఆపాత మధురం. మన దేశంలో ఈ సంగీతాన్ని వెలికి తెచ్చినటి వారు ముఖ్యంగా త్యాగయ్య, శ్యామశాస్త్రుడు, ముత్తుస్వామి దీక్షితుడు. వీరు నాదాన్ని శోధించి సాధించిన సంగీత సారథులు. అందులో ఆ నాదాన్ని వారు వివిధ రూపాలలో భగవంతుని సంగీత సాహిత్యాలతో ధ్యానించి వాగ్గేయకారులుగా పరిగణింపబడి నేడు మనకు మార్గదర్శకులయ్యారు. ఇది మనందరం గర్వించదగ్గ విషయం. నేడు మన దేశంలో వారిని అనుసరించి పలు రీతులుగా ఆలపిస్తున్న గీతాలు. ముందుగా సంగీతాన్ని ఉపాసించే నాదోపాసకునిలో గానం పుట్టిన వేళ.

నేటి విద్యార్థిని విద్యార్థులలో విజ్ఞానంతో ముందుకు వెళుతున్న వేళ, ఏదైనా ఎదిరించి సాధిస్తామని కదులుతున్న వేళ, ఈ వీరుల గుండెల్లో ఏకగానం పుట్టిన వేళ, ఇదే గానం పుట్టిన

ప్రకృతిలోని అందాలు, కలిగించు ఆనందాలు. ఆ ఆనందాన్ని కవి కలం ద్వారా మనకు అందిస్తున్నారు, గానం పలికిస్తున్నారు.

కవికి కరంలో జీవం ఉంటే చిత్రకారునికి కుంచెలో ఉంటుంది జీవం. చిత్రకారుడు తన చెలి చిత్రాన్ని చిత్రించి మదిలో బంధించిన వేళ ఇదే గానం పుట్టిన వేళ.

వసంతంలో కోయిల తన భర్తరాని ఎడల అలకబూని రాగాలు పాడడం మానేసిందట. అది గమనించిన కవిలో గానం పుట్టిన వేళ.

ఆశలు రేపే మనసును అరికట్టడం కష్టమే. సామాన్య మానవుడు బ్రతుకునావపై సాగిపోతూ తన కలలైనవి అలలు, అలలైనవి కలలు, అలా కలలు కంటూ ఆ అలలపై వేదాంతం పుట్టిన వేళ ఇదే గానం పుట్టిన వేళ.

చిటపట చినుకులు కురిసే వేళ, ముత్యాలై రతనాలై భూమిపై చల్లిన వేళ, ఈ వింతలు చూస్తే కవికి కలం ఆగుతుందా? గానం పుట్టక మానుతుందా?

0: ఇంతవరకు మీరు 90 వసంతాల ఆకాశవాణి వేడుకలలో భాగంగా ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రంలో 1991లో రూపొందించబడిన గానం పుట్టిన వేళ సంగీత రూపకం విన్నారు. రచన, సంగీతం, గానం శ్రీ మెరుగు రాజేంద్ర ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన యుగుల గీతం విన్నారు. గీత రచన భువనచంద్ర, సంగీతం బప్పిలహరి. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్.
1: తెలంగాణ ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10 తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
0: ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆకుల సౌజన్య గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0402324-0852. మరొక

0402324083, ఇంకో నెంబర్ 0402955023. ఈ ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడి మీ సమస్యను, మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. స్టే ట్యూన్ వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్నాం ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్. హలో బ్రదర్స్ సినిమా నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం, సంగీతం రాజ్కోటి ఇప్పుడు వింటారు.

ప్రేమించుకుందాంరా సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అనురాధ శ్రీరామ్ పాడిన పాట వింటారు. ఇప్పుడు గీత రచన భువనచంద్ర, సంగీతం మహేష్. ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: సెలవు పరేడ్ గ్రౌండ్స్ May 10న మన మోదీ ప్రగతి పండగ. తెలంగాణ గడ్డపై మన మోదీ శ్రీకారం చుడుతున్న 9377 కోట్ల రూపాయల అభివృద్ధి వేడుకలో పాల్గొందాం. May 10న మధ్యాహ్నం 3 గంటలకు లక్షలాదిగా పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వెళదాం. మన మోదీతో కలిసి అభివృద్ధి బాటలో నడుద్దాం.
3: మీరు వింటున్నారు FM వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్లో చివరిగా అల్లరి ప్రియుడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన కులగీతం, గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం MM కీరవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్పై దాడి చేసిన వారికి సైన్యం ధీటుగా సమాధానమిచ్చిందని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నారని పేర్కొన్నారు. సైనికుల పట్ల గౌరవ సూచకంగా సామాజిక మాధ్యమాల్లో తమ డిస్ప్లే పిక్చర్స్ మార్చుకోవాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల అజేయ శక్తి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ మిషన్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా దళాల పరాక్రమానికి ఆయన వందనం చేశారు. నిఘా వర్గాల చాకచక్యం, రాజకీయ దృఢ సంకల్పంతో సరిహద్దుల ఆవలి ఉగ్రవాదాన్ని తుదముట్టించిన చారిత్రాత్మక దినంగా దీన్ని అభివర్ణించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ప్రజల తీర్పు గౌరవిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాము అడ్డుపడబోమని, మరో ఎన్నిక కానీ లేదా రాజ్యాంగ సంక్షోభం కానీ కోరుకోవట్లేదని స్పష్టం చేశారు. అలాగే అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రచారం ఖండించారు. కేరళలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు నేడు తిరువనంతపురంలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో 140 స్థానాలకు గాను 104 సీట్లు గెలుచుకున్న యూడీఎఫ్ కూటమి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెన్నై నుంచి తిరిగి రాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదించనున్నారు. ప్రస్తుతం గవర్నర్ తమిళనాడు అదనపు బాధ్యతల్లో భాగంగా చెన్నైలో ఉన్నారు. వరిధాన్యం సేకరణ ముమ్మరంగా సాగుతున్నందున రవాణాకు అవసరమయ్యే వాహనాలు సమకూర్చాలని రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లైస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వాహనాల పత్రాలు తనిఖీ చేసి ధాన్యం తరలింపులో ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో పాటు వడగళ్ల వాన పడే అవకాశం ఉంది. దీనివల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. నేడు లక్నోలో భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HODని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ శుభోదయం చెప్తున్నాడు. మీ ఆర్జే పవన్. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం.
1: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలు

0: ఈరోజు గురువారం, మరి గురువారం గేయ రచయిత స్పెషల్లో ఒక ప్రముఖ గేయ రచయిత గురించి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో మాట్లాడుకోబోతున్నాం. మరి ఆ గేయ రచయిత ఎవరో చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మన మోదీ వస్తున్నాడు, మన తెలంగాణకు అభివృద్ధిని తెస్తున్నాడు, 9377 కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నాడు. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు తరలి వెళదాం. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి అభివృద్ధి వైపుగా అడుగులు వేద్దాం.

ఈరోజు గుర్తుకొస్తున్నాయిలో ఒక ప్రముఖ గేయ రచయిత గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. మరి ఆయన ఎవరంటే, మట్టిలో మాణిక్యం ఆయన. పల్లె వాసనలోంచి ఉద్భవించినటువంటి గొప్ప రచయిత. ఉద్యమ క్షేత్రంలో అక్షర సేద్యం చేసి పూలు పూయించే కుటుంబం నుంచి వచ్చినవాడు ఆయన. ఆయన ఇంటి పేరు చెప్తే అప్పట్లో అదొక ఎనర్జీ అందరికీ. ఆయన రచనల్లో స్త్రీ శక్తి యొక్క గొప్పతనం ఉంటుంది. మహిళ సామర్థ్యం ఆయన రచనల ద్వారా వెండితెరపై ఆవిష్కృతమైంది. అలాగే ఆయన పచ్చని పల్లెపాటలు రాయగలరు, అలాగే ఆవేశపూరిత గీతాలు రాసి మన తెలుగు సినీ పరిశ్రమకి జాతీయ అవార్డుని తీసుకురాగలరు, అలాగే కొంటె పాటలు రాయగలరు, టీజింగ్ సాంగ్స్ రాయగలరు. ఆయన కళానికి అన్ని వైపులా పదునే. మరి పల్లె జనాల జేజేలతో పాటు నేషనల్ అవార్డు అందుకునే వరకు ఆయన ప్రయాణం ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం. ఒక మంచి పల్లె పాటతో ఇవాళ గుర్తుకొస్తున్నాయి మొదలు పెడదాం. ఆ పాట వినండి, ఆయన ఎవరో గుర్తుపట్టండి. మీరు ఈజీగా గుర్తుపట్టేస్తారు నాకు తెలుసు. నాకు వాట్సాప్ ద్వారా పంపించండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారు. మరి ఇవాళ ఆయన ప్రయాణం, సినీ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నెంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
4: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
3: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
4: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
5: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
6: భద్రాచలం సినిమా

నుంచి పాట వినిపించాను కదా నేను, వందే మాతరం శ్రీనివాస్ గారి కంపోజిషన్లో. వందే మాతరం గారు, ఉషా గారు పాడిన పాట అది. చాలామంది ఆ లిరిసిస్ట్ ఎవరు అన్నది కరెక్ట్గా గుర్తుపట్టి నాకు వాట్సాప్ పంపించారు. కరెక్ట్గా గెస్ట్ చేసి పంపించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎస్, సుద్దాల అశోక్ తేజ గారి గురించి ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో మనం మాట్లాడుకోబోతున్నాం. సుద్దాల హనుమంతు గారి కొడుకుగా కేవలం ఇంటి పేరు మాత్రమే కాదు, ఆయన తండ్రి గారి నుంచి ఆ గళాన్ని ఆ కళాన్ని వారసత్వంగా తీసుకున్న గొప్ప రచయిత సుద్దాల అశోక్ తేజ్ గారు. అండ్ తన కళంలో బలం ఉంటుంది, పదాలలో పదును ఉంటుంది, గుండె నిండా ధైర్యం ఉంటుంది, ఏదైనా రాయగల సామర్థ్యం ఉంటుంది. విప్లవమైన, జానపదమైన, మెలోడీ అయినా, సెంటిమెంట్ అయినా, ఏ పాటనైనా అలవోకగా రాయగల వర్సటైల్ కవి మన సుద్దాల అశోక్ తేజ గారు. ముఖ్యంగా పల్లె జానుపదాలు ఆయన పాటల్లో అద్భుతంగా పలుకుతాయి. అలా ఆయన రాసిన పల్లెపాట విన్నాం కదా మనం ఇంతకుముందే. తర్వాత అశోక్ తేజ గారు సినిమాలకు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ఆయన సినీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది అవన్నీ కూడా మనం ఇవాళ గుర్తుకొస్తున్నాయో మాట్లాడుకుందాం. కానీ పరిశ్రమకు వచ్చిన కొత్తల్లోనే ఒక అద్భుతమైన పాట రాసి నంది పురస్కారం కూడా అందుకున్నారు ఆయన. మరి ఆ పాట ఏంటి? ఇప్పుడు మీరు వినబోతున్న కంటే కూతుర్నే కనాలి సినిమాలోని ఈ అద్భుతమైన పాట విన్న తర్వాత సుద్దాల అశోక్ తేజ గారి సినీ ప్రస్థానాన్ని మరింత గుర్తు చేసుకుందాం. ఇంటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
4: 11:23 క్రాస్ చేసి 9 సెకండ్లు గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు గేయ రచయిత స్పెషల్లో సుద్దాల అశోక్ తేజ గారి గురించి మాట్లాడుకుంటున్నావు. ఆయన సినీ కెరీర్ ఎలా స్టార్ట్ అయిందో కూడా చెప్తాను అన్నాను కదా నేను. మరి ఆయన సినీ ప్రస్థానంలో ఆయన రాసిన అద్భుతమైన 2 పాటలు విన్నాం, భద్రాచలం సినిమాలోది, తర్వాత

సుద్దాల అశోక్ తేజ గారి సినీ ప్రస్థానం గురించి చెప్తూ ఉన్నాను కదా. అయితే చాలామంది సుద్దాల ఆయన ఇంటి పేరు అనుకుంటారు. కాదు, ఇంతకీ సుద్దాల గారు అసలు పేరేంటి? గుర్రం వారింటి పేరు. ఆయన అసలు పేరు గుర్రం అశోక్ తేజ. అయితే ఇంటి పేరు గుర్రం అయినా కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో అశోక్ తేజ గారి తండ్రి గారైన సుద్దాల హనుమంత్ గారు తన పాటలతో ప్రజల్లో స్ఫూర్తిని కలిగించారు. సుద్దాల అనేది వారి ఊరు అన్నమాట. అలా సుద్దాల హనుమంతు ప్రజాకవిగా బాగా ప్రాచుర్యం పొందారు. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ అశోక్ తేజ గారు కూడా తన పేరు ముందు సుద్దాలని

చేర్చుకుని సుద్దాల అశోక్ తేజగా మారిపోయారు. అదే పేరుతో సుమారు 2500 పైచిలుకు పాటలు రాశారు ఇప్పటి వరకు. మరి ఆయన కేవలం ఆవేశపూరితమైన పాటలే, లేకపోతే పల్లె పాటలే, లేకపోతే స్త్రీ ప్రాధాన్యం గల పాటలే రాస్తారనుకుంటాం కదా, మరి ఇప్పుడు మీరు పాడబోయే, మీరు వినబోయే ఒక కొంటె పాట కూడా ఉంది. మరి నిన్నే పెళ్లాడతా సినిమా కోసం సుద్దాల అశోక్ తేజ గారు రాసిన ఒక అద్భుతమైన పాట వినిపిస్తున్నాను నేను. రాజేష్ సౌమ్య పాడింది, సందీప్ చౌత కంపోజిషన్లో. ఆ పాట విన్న తర్వాత సుద్దాల అశోక్ తేజ గారి గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు.
2: తెలంగాణ ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు May 10 తెలంగాణకొస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. May 10 3:00 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 3:00 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈరోజు May 7 థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ MD జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085252, 040 234 08 53, మరొక నెంబర్ 040 295509 23. తప్పక ట్యూన్ చేయండి 2:15 నుంచి 3:00 వరకు హలో డాక్టర్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి.
3: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: May 11:33 అవుతుంది సరిగ్గా స్టూడియో క్లాక్లో. గుర్తుకొస్తున్నాయిలో సుద్దాల అశోక్ తేజ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన రాసిన అద్భుతమైన పాటలు వింటూ ఒక్కసారి మళ్ళీ ఆ 90s మూడ్ని కూడా ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడే నిన్నే పెళ్ళాడుతా సినిమాలో ఒక సూపర్ సాంగ్ విని. అయితే సుద్దాల అశోక్ తేజ గారు యాక్చువల్గా రైటర్ అవ్వడానికంటే ముందు వృత్తిరీత్యా ఆయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. కానీ సినిమాల్లోకి ఆయన ప్రవేశం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ప్రముఖ నటుడు రచయిత అయిన ఉత్తేజ్ సుద్దాల అశోక్ తేజ గారి అక్క కొడుకు. అంటే సుద్దాల గారు ఆయనకి వరుసకి మేనమామ అవుతారు. అలా అప్పటికే ప్రవృత్తిగా రచయితగా ఉండేవారు సుద్దాల గారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే తనకి నచ్చిన పనిని చేస్తూ ఉండేవారు, రాస్తూ ఉండేవారు. ఉత్తేజ్ గారి ద్వారా అశోక్ తేజ గారి గురించి తెలుసుకున్న ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి గారు 1994 నమస్తే అన్న అనే ఒక సినిమా ఉంది, సురేష్ హీరోగా యాక్ట్ చేసిన సినిమా అది. నమస్తే అన్న సినిమా ద్వారా గరం గరం పోరి అనే పాట ద్వారా అవకాశం ఇప్పించారు. యాక్చువల్గా ఆ పాటను తాను సొంతంగా రాసుకున్నారు సుద్దాల అశోక్ తేజ గారు, సినిమా కోసమనే రాసిన పాట కాదు. అయితే ఆ పాట నచ్చి విపరీతంగా తనికెళ్ల భరణి గారికి, ఆ సినిమా డైరెక్టర్ అయిన వై నాగేశ్వరరావు గారికి చెప్పి, ఈ పాట చాలా బాగుంది, ఈ సినిమాకి ఏదో ఈ సినిమాలో మనం ఈ పాటను వాడుకుంటే బాగుంటుంది అంటే, అప్పటికప్పుడు నాగేశ్వరరావు గారు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ పాటని ఆ సినిమాలో ఉండేలాగా చూశారు. అలా సుద్దాల గారి సినీ ప్రస్థానం మొదలైంది. ఇక అక్కడి నుంచి వెనుదిరుగు చూసుకోలేదు

సుద్దాల అశోక్ తేజ గారు 37 పాటలు రాస్తూనే ఉన్నారు, మనల్ని అలరిస్తూనే ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరికి ఎక్కడో చోట టర్నింగ్ పాయింట్ అనేది ఉంటుంది. మరి సుద్దాల అశోక్ తేజ గారికి సినిమా ఇండస్ట్రీలో టర్నింగ్ పాయింట్ ఏంటి? ఆయన గాడ్ ఫాదర్ ఎవరు? ఆయన ఇంతకాలం సినిమా రచయితగా నిలదొక్కుకోవడానికి ప్రోత్సహించింది ఎవరు? ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమాన్ని. స్టే ట్యూన్డ్.

ఒసై రాములమ్మ సినిమాలో పాట విన్నారు కదా, అంటే గుండెల్ని పిండేసేలాగా కూడా సుద్దాల అశోక్ తేజ గారు పాట రాయగలరు అని నిరూపించుకున్నారు ఆయన. అండ్ ఒసై రాములమ్మ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు, చాలా థియేటర్స్లో దాదాపు పల్లెటూళ్ళల్లో, అంటే అప్పట్లో అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉండేవి కదా, అప్పటికి ఇంకా ఈ మల్టీప్లెక్స్ కల్చర్ లేదు, చాలా ఊళ్ళల్లో బళ్ళు కట్టుకుని వెళ్ళి మరీ ఈ అద్భుతమైన సినిమాని ఆస్వాదించారు అప్పట్లో ప్రేక్షకులు. అండ్ దాసరి నారాయణరావు గారి టాపిక్ మనం ఖచ్చితంగా ఇక్కడ తీసుకోవాలి, ఎందుకంటే ఆ అద్భుతమైన సినిమాని తెరకెక్కించింది దాసరి నారాయణరావు గారు కాబట్టి. అయితే ప్రతి వాళ్ళకి ఒక అవకాశం అనేది వస్తుంది జీవితంలో, కానీ కొంతమంది మాత్రమే అవతల వ్యక్తిలో ఉన్న స్పార్క్ని గుర్తిస్తారు. అలాంటి దర్శక రత్న దాసరి నారాయణరావు గారు, తన గాడ్ ఫాదర్ అని చెప్తారు సుద్దాల అశోక్ తేజ. తొలినాళ్లలో తనలో ఉన్న స్పార్క్ని గుర్తించింది దాసరి గారే అంటారు ఆయన. కెరీర్ మొదట్లోనే ఒసై రాములమ్మ సినిమాలో 6 పాటలు రాసే అవకాశం ఇచ్చి తనను ఎంతగానో ప్రోత్సహించి ఇంత సుదీర్ఘకాలం పాటు రాయగలిగాను అంటే అది దాసరి గారి చలవ, ఆయన అందించిన ప్రోత్సాహం అంటారు సుద్దాల అశోక్ తేజ గారు. తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలిచ్చి తన స్థానాన్ని సుస్థిరం చేసిన దాసరి గారికి ఎప్పటికీ కృతజ్ఞత ఉంటారంటారు అశోక్ తేజ. అలాగే ట్యాగోర్ సినిమాలో నేను సైతం ప్రపంచాగ్నికి అనే 4 పంక్తులు శ్రీశ్రీ గారివి తీసుకుని దాన్ని కంటిన్యూ చేస్తూ సుద్దాల అశోక్ తేజ గారు కెరీర్లో ఒక ముఖ్యమైన మజిలీని చేరుకున్నారు. అదే దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేషనల్ అవార్డు తీసుకొచ్చారు తెలుగు లిరసిస్ట్కి. అంతకుముందు మాతృదేవో భవ సినిమాలో వేటూరి గారికి నేషనల్ అవార్డు వస్తే, దాదాపు 12 తర్వాత మళ్ళీ సుద్దాల అశోక్ తేజ గారికి నేను సైతం అనే పాట రాసినందుకు గాను ఆ అవార్డు వచ్చింది. యాక్చువల్గా తమిళంలో ఈ పాట సిట్యువేషన్ లేదు, కానీ వివి వినాయక్ చిరంజీవి గారు ఈ పాట పెట్టాలి అనుకుని సుద్దాల గారిని పిలిపించి ఈ పాటలో శ్రీశ్రీ గారి మొదటి 2 పంక్తుల్ని కొనసాగిస్తూనే ఈ పాట రాయమని చెప్పారట. అలా సుద్దాల గారి మనసులో శ్రీశ్రీ గారి పేరుని చెడగొట్టకుండా పాట రాస్తే చాలు అనుకుని చాలా తక్కువ సమయంలో ఆ పాట రాసేసి ఇచ్చారంట. అండ్ దాన్ని అద్భుతంగా కంపోజ్ చేశారు మణిశర్మ గారు. అండ్ ఆ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. రెస్ట్ ఈజ్ ద హిస్టరీ అన్నట్టు సుద్దాల అశోక్ తేజ గారు ఇంకా చాలా చాలా అద్భుతమైన పాటలు రాశారు. ఇప్పుడు మీకు శ్రీరామదాసులు ఆయన అద్భుతమైన పాట రాశారు, ఆ పాట వినిపిస్తాను. అలాగే బ్యాక్ టు బ్యాక్ ఠాగూర్లో నేను సైతం పాట విన్న తర్వాత సుద్దాల గారి గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఏడాది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ప్రజలకు శుభవార్త. భారత ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు మే 10న తెలంగాణకొస్తున్నారు. తెలంగాణ ప్రగతికి సారథిగా నిలుస్తోన్న మన మోదీ గారికి మనం స్వాగతం పలుకుదాం. మే 10 మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కి లక్షలాదిగా తరలి వెళ్లి మోదీ గారి సభను విజయవంతం చేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి Go Retro with Akashvani Telugu.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 100.8 హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం అంటే ఈరోజు మే 7 థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324085252, 2324085353, మరొక నెంబరు 2955092. శ్రోతలు తప్పక గుర్తుంచుకోండి, ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో డాక్టర్ రాజేష్ ఉక్కల గారు పాల్గొంటారు. మీకు ఈ థైరాయిడ్ సమస్య గురించి ఏమైనా సందేహాలుంటే ఫోన్ చేసి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోండి. గమనిక విన్నారు.

11:53 దాటి 36 సెకండ్లు అవుతోంది. గుర్తుకొస్తున్నాయో సుద్దాల అశోక్ తేజ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే దాసరి గారి తర్వాత కృష్ణవంశీ గారి ప్రోత్సాహాన్ని కూడా మనం తప్పకుండా మెచ్చుకుని తీరాలి. కృష్ణవంశీ గారి సినిమాల్లో ఎక్కువ పాటలు రాశారు సుద్దాల గారు. ఆయన నిన్నే పెళ్లాడతా ఇందాక విన్నాం కదా, ఆ పాటతో పాటు గోవిందుడు అందరు వాడేలే వరకు 1-2 మినహా ప్రతి సినిమాలో పాటలు రాశారు సుద్దాల గారు. నిన్నే పెళ్లాడతా, ఖడ్గం, మురారి, చందమామ, మహాత్మ, సముద్రం, అలాగే గోవిందుడు అందరు వాడేలే వరకు దాదాపు అన్ని సినిమాలకు పనిచేశారు కృష్ణవంశీ గారి సినిమాలకి. అయితే సుద్దాల అశోక్ తేజ గారు కేవలం ఆవేశపూరిత పాటలు రాస్తారు అనే ముద్రను చెరిపేసిన పాట ఖడ్గంలో ఆయన రాసిన అద్భుతమైన అల్లరి అల్లరి అనే పాట, అలాగే రేగు ముల్లోలే అనే పాట కూడా చాలా బాగుంటుంది చందమామలో. ఇక ఫిదాలో ఆయన రాసిన వచ్చిండే అనే పాట, లవ్ స్టోరీలో సారంగధరియా పాటలు ఆయన్ని మరో మెట్టెక్కించాయి. ఈ జనరేషన్ వాళ్ళకు కూడా నచ్చేటట్టు అద్భుతంగా రాయగలరని నిరూపించాయి సుద్దాల గారిని. తర్వాత రాజ

మౌళి గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన ట్రిపుల్ ఆర్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొందిన కొమ్మ ఉయ్యాల పాటతో పాటు కొమరం భీముడో పాటలు రాసింది కూడా మన సుద్దాల అశోక్ తేజ గారే. ఇలా సుద్దాల అశోక్ తేజ గారి 30 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాటలు, ఎన్నో అవార్డులు, నేషనల్ అవార్డుతో పాటు. అలాగే సుద్దాల గారు ఇంకా మరెన్నో పాటలు రాయాలి, ఇంకా చాలా సంవత్సరాలు మనల్ని అలరించాలి అని ఆశిస్తూ, అండ్ ఇంకొకటి చిన్నగా, లాస్ట్లో ఆయన నటించారు కూడా. మీకు గుర్తుంటే హైపర్ సినిమా రామ్ సినిమాలో కే విశ్వనాథ్ గారు చీఫ్ మినిస్టర్ క్యారెక్టర్ చేశారు కదా, చీఫ్ సెక్రటరీ క్యారెక్టర్లో సుద్దాల అశోక్ తేజ గారు స్క్రీన్ మీద కూడా కనబడ్డారు. మరి సుద్దాల గారి కెరీర్ గురించి బోల్డ్ అన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, మరి ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 12:06 కావస్తుంది. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, 12:07 అవుతోంది స్టూడియో క్లాక్లో టైం. అండ్ ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఒక ప్రముఖ అథ్లీట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఇవాళ May 7 ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం కాబట్టి. మరి ఎవరు ఇంతకీ మనం మాట్లాడుకోబోయే ఆ అథ్లీట్ అంటే, రెక్కాడితే కానీ డొక్కాడని కడు పేద కుటుంబం తనది. తన ప్రయాణంలో ఎన్నో అవమానాలు, వ్యతిరేకతలు, వీటన్నింటినీ మించి ఏదో సాధించాలి అన్నది ఆమె బలమైన కళ. తనకిష్టమైన పరుగులోనే కష్టాల కడలిని దాటి దుమ్ము రేపాలి అని భావించింది ఆ చిరుతపులి. కష్టాలకు బ్రేక్ వేసి తన లక్ష్యం వైపు దూసుకెళ్ళాలి అనుకుంది. జనం మాటలు కృంగదీసినా వెనక్కి తగ్గలేదు. లక్ష్యం కోసం బలంగా నిలబడితే లోకం తనకు తానుగా దారులు తెరుస్తుంది అనడానికి ఇవాళ మనం మాట్లాడుకోబోయే ఆ అథ్లీట్ కాదు, చిరుతపులి వేగంతో దూసుకుపోయే ఆ చిచ్చర పిడుగు నిలువెత్తు నిదర్శనం అండ్ స్ఫూర్తిదాయకం. ఇవాళ మన చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక విమెన్ అథ్లీట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎవరో మరి కాసేపట్లోనే చెప్తాను నేను. ఒక మంచి మెలోడియస్ పాట విన్న తర్వాత వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మీ అందరి కోసం రాబోయే చందమామ సినిమా నుంచి బాలుగారు చిత్రగారు పాడిన సిరివెన్నెల గీతం, మణిశరం గారి సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ April 26 నుంచి June 9 వరకు. దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన April 26 నుంచి May 10 వరకు. ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా SC.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి, ఆకాశవాణి తెలుగుడుకు.

ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: పన్నెండు గంటల 15 నిమిషాలు దాటి 40 సెకండ్లు అవుతోంది. చైతన్య స్ఫూర్తిలో ఒక చిచ్చర పిడుగు చిరుత పులి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం కదా. ప్రపంచ అథ్లెటిక్స్ దినోత్సవం సందర్భంగా ఒక ప్రముఖ అథ్లెట్ గురించి వాళ్ళ చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకుంటున్నాం. చాటుమాటుగా ఎన్నో వెక్కిరింపులు, అసలు నీకు సాధ్యమవుతుందా అని వెనక్కిలాగే మాటలు, అవన్నీ వినపడ్డా అస్సలు పట్టించుకోలేదామె. వాటన్నింటినీ ఒక చెవితో విని మరొక చెవితో వదిలేసింది. ఎదురు నిలిచి సంకల్పం ఉంటే ఏదైనా సాధించొచ్చని నిరూపించింది. ప్రపంచ వేదికపై ఛాంపియన్గా నిలిచింది. భారతదేశ కీర్తిని మరింత పెంచింది. ఎవరైతే అవమానించారో వాళ్లనే అభిమానించేలా చేసిన భారత పారా అథ్లెట్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన తెలంగాణ రాష్ట్రం నుంచి అందరినీ, భారతదేశం యావత్తు సగర్వంగా తలెత్తుకునేలా చేసిన దీప్తి జివాన్జీ ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్న అథ్లెట్. ఆవిడ జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాము పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది కదా. మరి ఈరోజు May 7 థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ MD జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085 2324085 3, మరొక నెంబరు 2955092 3. శ్రోతలు 2:15 నుంచి 3 గంటల మధ్య ఈ నెంబర్లకి ఫోన్ చేసి థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స గురించి డాక్టర్ రాజేష్ ఉక్కల గారితో మీకేమైనా సందేహాలుంటే మీరు ఫోన్ చేసి మీ సందేహాలని నివృత్తి చేసుకోవచ్చు. తప్పక ట్యూన్ చేయండి హలో డాక్టర్ 2:15 నుంచి 3 గంటల వరకు. గమనిక విన్నారు. చైతన్య స్ఫూర్తిలో దీప్తి జివాన్జీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. దీప్తి వరంగల్ జిల్లాలోని చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చారామే. రూరల్ డెవలప్మెంట్ ఫౌండేషన్ స్కూల్లో చదువుతున్నప్పుడే ఆ స్కూల్లో PET సార్ ఆమెను 100 మీటర్ల అలాగే 200 మీటర్ల రేసులో చేర్చారు. ఆ తర్వాత 2019 స్టేట్ మీట్ జరిగినప్పుడు ఆమె ప్రతిభను గుర్తించిన కోచ్ రమేష్ ఆమెకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్ వచ్చిన తర్వాత పారా ఒలింపిక్స్ వైపు దీప్తి జివాన్జీ అడుగులు పడ్డాయి. కోచ్ రమేష్ ఇంట్రడ్యూస్ చేసిన

కొత్త టెక్నిక్స్ని దీప్తికి చాలా యూజ్ అయ్యాయి. 2022లో జరిగిన ఆసియా పారాగేమ్స్లో పాల్గొనే అవకాశం వచ్చింది దీప్తికి. 400 మీటర్లను 56.69 సెకండ్స్లో కంప్లీట్ చేసింది, రెకార్డ్ సాధించింది. అలాగే 2022లో మొరాకోలో జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ ప్రీలో దీప్తి T20 400 మీటర్స్ రేస్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇలా పాల్గొన్న ప్రతి దాంట్లో ఏదో ఒక మెడల్ సాధిస్తూనే ఉన్నారు ఆమె. అలాగే ప్యారిస్లో జరిగిన పారాలింపిక్స్లో 2024లో ఉమెన్స్ T20లో కేటగిరీలో 400 మీటర్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది దీప్తి. చాలా చిన్న వయసులో ఇంత సాధించిందంటే ఇంకా ఆమె ముందు ముందు మరిన్ని విజయాలు సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. భారతదేశ కీర్తిని పెంచడంలో తనదైన పాత్ర పోషించిన పారా అథ్లెట్ దీప్తి జివాన్జీ నిజంగా అందరికీ ఆదర్శమే కదా. మరి ఇవాళ ప్రపంచ ఒలింపిక్స్ దినోత్సవం సందర్భంగా దీప్తి జివాన్జీ సక్సెస్ స్టోరీని మాట్లాడుకున్నాం. మరి ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి.

ఇలా పాల్గొన్న ప్రతి దాంట్లో ఏదో ఒక మెడల్ సాధిస్తూనే ఉన్నారు ఆమె. అలాగే ప్యారిస్లో జరిగిన పారాలింపిక్స్లో 2024 ఉమెన్స్ T20 కేటగిరీలో 400 మీటర్స్లో బ్రాంజ్ మెడల్ సాధించింది దీప్తి. చాలా చిన్న వయసులో ఇంత సాధించిందంటే ఇంకా ఆమె ముందు ముందు మరిన్ని విజయాలు సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. భారతదేశ కీర్తిని పెంచడంలో తనదైన పాత్ర పోషించిన పారా అథ్లెట్ దీప్తి జివాన్జీ నిజంగా అందరికీ ఆదర్శమే కదా. మరి ఇవాల్ట ప్రపంచ ఒలింపిక్స్ దినోత్సవం సందర్భంగా దీప్తి జివాన్జీ సక్సెస్ స్టోరీని మాట్లాడుకున్నాం. మరి ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: म्यूजिक एंड मस्ती फिल्मी न्यूज तो पाटु मनल्ली अपडेटेड गा उंचडानिकि बोलेडंता गपशप व्हाट्सएप रिक्वेस्ट सॉन्ग डेडिकेशंस इंका एन्नेन्नो ओनली ऑन विविध भारती आकाशवाणी तेलुगुडु प्रपंचमंता विनोच्चु एला अंटारा सिंपल మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: 12:40 కు ఈట్ ఫిట్ కొత్తగా స్టార్ట్ అయిన ప్రోగ్రామ్ ఉంది కదా న్యూస్.

తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమంలో కలుద్దాం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:30, తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను రాష్ట్రపతి ద్రౌపది వర్మ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత సాయుధ దళాల అజేయ శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జనని పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఇక వార్తలు వివరంగా. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే విషయంలో భారతదేశం నిబద్ధత ఉందని స్పష్టం చేశారు. పెహల్గామ్లో అమాయక భారతీయులపై దాడి చేసిన వారికి మన సైన్యం ధైర్యంతో తగిన బుద్ధి చెప్పిందని సోషల్ మీడియా దిగ్గా పేర్కొన్నారు. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు సంకల్పాన్ని, జాతీయ భద్రత పట్ల రాజీలేని నిబద్ధతను ఈ ఆపరేషన్ ప్రతిబింబిస్తుందన్నారు. వీర జవాన్ల పరాక్రమానికి యావత్ దేశం గర్విస్తూ వారికి సెల్యూట్ చేస్తుందని మోదీ తన సందేశంలో పేర్కొన్నారు.
1: టెర్రర్ ఆర్ టాక్ ఏక్ సాథ్ నహీ హో సక్తే, టెర్రర్ ఆర్ ట్రేడ్ ఏక్ సాథ్ నహీ చల్ సక్తే, ఆర్ పానీ ఆర్ ఖూన్ భీ ఏక్ సాథ్ నహీ బహ సక్తా.
0: ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, దేశ సార్వభౌమాధికారానికి, పౌరుల భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు వ్యతిరేకంగా భారత్ సంకల్పాన్ని చాటి చెప్పిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఈ మిషన్ సాధించిన అసాధారణ విజయం మన సాయుధ దళాల సాటిలేని ధైర్య సాహసాలు ప్రతిబింబిస్తోందన్నారు. మన సైనికుల శౌర్యం, త్యాగం, వృత్తి నైపుణ్యానికి ఈరోజు దేశం మొత్తం సెల్యూట్ చేస్తోందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ భారత సాయుధ దళాల అజేయ శక్తికి నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నిఘావర్గాల చాకచక్యం, రాజకీయ దృఢ సంకల్పంతో సరిహద్దుల ఆవలి ఉగ్రవాదాన్ని తుదముట్టించిన చారిత్రాత్మక దినంగా అభివర్ణించారు. శత్రువులు ఎక్కడ దాక్కున్నా తప్పించుకోలేరనే సందేశాన్ని ఈరోజు అందిస్తుందని, వారు ఎల్లప్పుడూ మన దేశాల నిఘానిడలో ఉంటారని హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం సందర్భంగా భారత సాయుధ దళాల శౌర్యాన్ని, త్యాగాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. దేశ సాయుధ దళాల ధైర్య సాహసాలు, అంకితభావం దేశాన్ని నిరంతరం కాపాడుతున్నాయని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ జాతీయ సంకల్పానికి శక్తివంతమైన చిహ్నంగా నిలుస్తుందని, అత్యవసర సమయాల్లో భారత సాయుధ దళాలు ఎల్లప్పుడూ నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సిద్ధంగా ఉంటాయని నిరూపించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ నేటికి ఏడాది పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని భారత సాయుధ దళాల శౌర్యానికి నివాళిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్ మార్చారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సాయుధ దళాలు ధైర్య సాహసాలను, సంకల్పాన్ని ప్రదర్శించాయని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గర్విస్తున్నాడని మోదీ అన్నారు. ప్రధానమంత్రితో పాటు సహచర మంత్రులు కూడా తమ సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్స్ మార్చారు. ఈ ప్రత్యేక చిత్రంలో నలుపు రంగు నేపథ్యంపై ఆపరేషన్ సింధూర్ అనే పదాలు, వాటిపై జాతీయ జెండా ఉన్నాయి. దేశ రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీరుల త్యాగాలు స్మరించుకుంటూ సైనికుల పట్ల తమకున్న గౌరవం చాటుకున్నారు. రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లక్నోలో పండ్ల ఎగుమతిదారులతో మాట్లాడుతూ, దేశంలో పండ్ల ఉత్పత్తి, నాణ్యత పెంపుదల, ప్రాసెసింగ్, ఎగుమతులు ప్రోత్సహించడమే 2 రోజుల ఫ్రూట్ హారిజాన్ 2026 కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. పండ్ల రంగానికి దిశానిర్దేశం చేసేందుకు రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం కృషి చేస్తుందని తెలిపారు.
2: इस आयोजन का उद्देश्य है फलों का उत्पादन बढ़ाना, गुणवत्ता क्वालिटी कैसे और बेहतर करें, इम्प्रूव करें, हम की कोशिश करना, फलों की प्रोसेसिंग उसको आगे बढ़ाना, हम ये

0: कहते हैं कि हमारे फल हमारी सब्जियां उनका निर्यात बढ़ेगा तो किसानों की आय भी बढ़ेगी और विदेशी मुद्रा भी हमारे देश में आएगी, रोजगार के अवसर भी बढ़ेंगे।
1: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా జననీ పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జనని అనేది ప్రత్యుత్పత్తి వయసులో ఉన్న మహిళల డిజిటల్ ఆరోగ్య రికార్డ్స్ సమగ్రంగా పర్యవేక్షణకు రూపొందించిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు ఈ ప్లాట్ఫామ్లో 1,34,00,000 మంది లబ్ధిదారులు నమోదు చేసుకున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రసవానికి ముందు, ప్రసవానంతర సంరక్షణ, నవజాత శిశు సంరక్షణ, చిన్నపిల్లల సంరక్షణ, అలాగే కుటుంబ నియంత్రణ వంటి మాతా శిశు ఆరోగ్య సేవలకు అంతరాయం లేకుండా పర్యవేక్షించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత శువేందు అధికారికి సన్నిహితుడైన చంద్రనాథ్ రథ్ హత్యను ప్రస్తావిస్తూ మమతా బెనర్జీ నేతృత్వంలో హింసాత్మక రాజకీయ సంస్కృతికి మరో నిదర్శనమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. టీఎంసీ భయానక రాజకీయాలకు లొంగనందుకే బీజేపీ కార్యకర్తలను మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం, హత్యలు చేయటం జరుగుతోందని సామాజిక మాధ్యమం వేదికగా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు ప్రతీకార చర్యలకు చోటులేదని మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఎన్నికైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం రవీంద్ర జయంతిని పురస్కరించుకుని ఈ శనివారం కోల్కతాలో బ్రిగేడ్ ప్లేగ్రౌండ్లో జరగనుంది. రాష్ట బీజేపీ అధ్యక్షులు సమీక్ భట్టాచార్య నిన్న రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో సమావేశమై ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, ఎన్నికల అనంతర హింసను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, పార్టీ నేతలు సౌమిత్ర ఖాన్, జ్యోతిర్మయ సింగ్ మహతో పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు రేపు సమావేశమై తమ శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకుంటారని భట్టాచార్య తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. మమతా బెనర్జీ రాజీనామా చేయని పక్షంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారమే ఈ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేరళలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నాయకుడిని ఎన్నుకునేందుకు నేడు తిరువనంతపురంలో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో 104 స్థానాలకు 104 సీట్లు గెలుచుకున్న యూడీఎఫ్ కూటమి గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ చెన్నై నుంచి తిరిగి రాగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంప్రదించనుంది. ప్రస్తుతం గవర్నర్ తమిళనాడు అదనపు బాధ్యతల్లో భాగంగా చెన్నైలో ఉన్నారు. టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు లోక్భవన్లో గవర్నర్ విశ్వనాథ్ అర్లేకర్తో రెండోసారి సమావేశమయ్యారు. ఈ సమావేశానంతరం గవర్నర్ కేరళకు బయలుదేరే అవకాశముంది. నిన్న విజయ్ గవర్నర్ను కలిసి తన పార్టీ ఎమ్మెల్యేల జాబితా కాంగ్రెస్ మద్దతు లేఖను సమర్పించారు. అయితే మెజార్టీ నిరూపించుకునేందుకు మరికొంతమంది మద్దతు అవసరముంది. ఈ నేపథ్యంలో వీసీకే నేత తిరుమావళన్ మాట్లాడుతూ ఈరోజు జరిగే తమ పార్టీ శాసనసభపక్ష సమావేశం తర్వాత విజయ్కు మద్దతిచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2026 కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీలు జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు ఢిల్లీలో త్యాగరాజ్ స్టేడియంలో జరుగుతాయి. ఢిల్లీ ప్రభుత్వం, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నిర్వహించే ఈ పోటీల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్తో సహా 35కు పైగా దేశాల క్రీడాకారులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి రేఖగుప్తా మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడలు నిర్వహించడంలో ఢిల్లీకున్న చరిత్రను ఈ ఈవెంట్ మరింత పెంచుతుందన్నారు. క్రీడాకారులకు, ప్రేక్షకులకు ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ 7 రోజుల ఛాంపియన్షిప్లో వివిధ విభాగాల్లో పోటీలు జరగనుండగా ఆగస్టు 2న ఫైనల్స్ నిర్వహిస్తారు. ఈరోజు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కొంకన్, గోవా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, మెరుపులు, తీవ్ర గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అదేవిధంగా ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, తూర్పు రాజస్థాన్, జార్ఖండ్, ఒడిస్సా, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండవచ్చని పేర్కొంది. రాగల 2 నుంచి 3 రోజుల పాటు కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో ఎకానా స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసిన సందర్భంగా సాయుధ దళాల శౌర్య పరాక్రమాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత సాయుధ దళాల అజేయ శక్తికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.

దేశంలో మాతా శిశు ఆరోగ్య సేవలు బలోపేతం చేసే దిశగా జనని పథకాన్ని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

సమయం 12:42 దాటి 25 సెకండ్లు అవుతోంది. నేను మీ ఆర్జే పవన్. పోయిన ఆదివారం నుంచి మనకి 12:40 నుంచి 1:10 వరకు ఈట్ ఫిట్ అనే ఒక కొత్త కార్యక్రమం మొదలైంది కదా. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరోగ్యంగా తినాలి. మనం ఎంత ఆరోగ్యంగా తింటే అంత ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనం లోపలికి ఏది పంపిస్తామో అదే మన ముఖం మీద రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు. మనం ఆరోగ్యంగా ఉంటే నవ్వుతూ ఉంటాం, ఆనందంగా ఉంటాం. అదే అనారోగ్యంగా ఉంటే ముఖం ముడుచుకుని ఉంటాం, ఏదో ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఆరోగ్యంగా తిందాం, ఆరోగ్యంగా ఉందాం అనే కాన్సెప్ట్తో డిజైన్ చేయబడిన కార్యక్రమమే ఈ ఈట్ ఫిట్ అనే కార్యక్రమం. ఆరోగ్యమే మహాభాగ్యం, ఇది మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటే. కానీ ఎంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు అంటే మాత్రం ఒకసారి ఆలోచించాల్సిందే. మన పెద్దవాళ్ళు అన్నారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాం, ఏదైనా సాధించగలుగుతాం. ఎస్, ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం ఇంకోటి లేదు. మనం ఫిట్గా ఉండడానికి జిమ్కి వెళ్తాం, వాకింగ్ చేస్తాం, స్పోర్ట్స్ ఆడతాం. వీటితో పాటు మనం తీసుకునే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో హెల్దీ ఫుడ్ని మన డే టు డే లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎంత ఆరోగ్యంగా తినాలి, ఇవన్నీ కూడా ఇవాల్టి ఈట్ ఫిట్లో మనం మాట్లాడుకోబోతున్నాం. మరి అవన్నీ కూడా తెలుసుకోవాలంటే వింటూ ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మీ అందరి కోసం బాబు బంగారం అనే సినిమా నుంచి నరేష్ అయ్యర్ పాడిన ఒక వండర్ఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది జిబ్రాన్ కంపోజిషన్లో. స్టే ట్యూన్డ్.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, ఎండీ జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 STD కోడ్ జత చేసి 2324085252, 2324085353, మరొక నెంబరు 2955092. శ్రోతలు మధ్యాహ్నం 2:15 నుంచి 3

0: మధ్య ఈ థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి మీకేమైనా వివరాలు కావలిస్తే తప్పకుండా ఈ ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి. డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీ సందేహాలకి సమాధానమిస్తారు. తప్పక ట్యూన్ చేయండి హలో డాక్టర్ 2:15 నుంచి 3 గంటల వరకు ఈరోజు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ ఆర్జే పవన్తో. స్టూడియో క్లాక్లో సమయం ఎగ్జాక్ట్గా 12:51 అవుతోంది. అండ్ ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలో చెప్తాను కదా నేను. ఫస్ట్ ఏంటంటే చాలామందికి ప్రోటీన్ మనం హెల్దీగా బాడీ మెయింటైన్ చేయడానికి అవసరం. అండ్ ఆబ్వియస్గా అన్డౌటెడ్గా నాన్ వెజిటేరియన్స్ అందరూ, ఎగిటేరియన్స్ అందరూ ఫస్ట్ ప్రిఫర్ చేసేది గుడ్డు. గుడ్డులో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, విటమిన్ B12 ఉంటుంది, కోలిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్డుని మన డైట్లో ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు, దీనివల్ల బరువు కూడా పెరుగుతారు. అయితే కొంతమంది ఎల్లోని అవాయిడ్ చేస్తారు, ఓన్లీ వైట్ తీసుకుంటారు. ఎల్లో కూడా ఆరోగ్యమని చాలామంది డాక్టర్స్ చెప్తుంటారు, అది వాళ్ళ వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది. కొంతమందికి ఆ స్మెల్ పడదు కాబట్టి ఎల్లోని అవాయిడ్ చేస్తారు. అండ్ చాలామందికి డౌట్ ఉండొచ్చు, సరే ఎగ్ తినని వాళ్ళ పరిస్థితి ఏంటి, మేము ఎగ్ తినమంటే మీరు సప్లిమెంట్గా వేరే దాన్ని యాడ్ చేసుకోవచ్చు, దానికి సబ్స్టిట్యూట్గా సోయా అండ్ పనీర్ గుడ్డు బదులు అవి రెండు తీసుకుంటే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చాలా కీరోలు పోషిస్తాయి మనం చురుగ్గా ఉండడానికి, ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వడానికి కూడా ఈ డ్రై ఫ్రూట్స్ చాలామంది ఎక్కువగా యూజ్ చేస్తారు. అవకాడో, అవకాడోలో హెల్దీ మోనోసాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, క్యాలరీస్ ఉంటాయి, అండ్ ఇవి హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అవకాడోని టోస్ట్ లాగా చేసుకోవచ్చు, సలాడ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అండ్ దాని మీద ఇంకొన్ని ఎడిటివ్స్ కూడా వాడుకోవచ్చు. అంటే ఎక్కువగా ఈ కారంవి కాకుండా కొంచెం మనకి హెల్త్ ఇచ్చే పదార్థాలని, సాసెస్ వాడుకోవచ్చు. లైక్ సో ఏంటంటే వీటిని రోజు ఒకేలా తినాలి అని బోర్ కొడుతుందని ఫీల్ అయ్యేవాళ్ళు టోస్ట్ని సలాడ్స్ని రోజు రోజు మార్చి మార్చి తీసుకోవచ్చు. అలాగే ఓట్స్ కానీ, ఈ మధ్యకాలంలో ఎక్కువగా తింటున్నది క్వినోవా, కినావా తీసుకోవచ్చు, బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, గోధుమలు, ఇలాంటి ధాన్యాల్లో సంక్లిష్టమైనటువంటి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, క్యాలరీస్ ఉంటాయి. వీటిని తినడం వల్ల ఫైబర్, ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా మన బాడీకి చాలా అవసరం, పీచు పదార్థం అంటాం కదా మనం దానికి. అలాగే విటమిన్స్, మినరల్స్ కూడా లభిస్తాయి ఇవి తీసుకోవడం వల్ల. దీనివల్ల మంచి హెల్దీ వెయిట్ మెయింటైన్ అవ్వడమే కాకుండా హెల్త్ని కూడా అద్భుతంగా కాపాడుకోవచ్చు. కొంతమంది కొన్ని రోజులు ఎక్కువగా తినేస్తారు, దొరికిందల్లా తినేస్తారు. స్ట్రెస్ ఈటింగ్, స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకు వెంటనే ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది, దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని మనకి న్యూట్రిషనిస్ట్ చెప్తూ ఉన్నారు. దాన్ని అవాయిడ్ చేయండి, హెల్త్ని బాగా కాపాడుకోండి. అండ్ ఈ స్ట్రెస్ ఈటింగ్ తగ్గించుకుంటే చాలా వరకు వెయిట్ తగ్గుతారు. అలాగే ఖర్జూరం, ఖర్జూరాన్ని మించినటువంటి అద్భుతమైన ఫుడ్ ఇంకోటి లేదు. అంటే మోతాదులో తీసుకోవాలి, ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ ఇబ్బందే, షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఖర్జూర పండు కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. మీరు చూస్తే ముస్లిం సోదరులు ఈ రంజాన్ టైంలో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫాస్ట్ని బ్రేక్ చేసినప్పుడు ముందు తినే పదార్థం ఈ ఖర్జూరమే, ఎందుకంటే వాళ్ళకి వెంటనే ఇమీడియట్ శక్తి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఎండు ద్రాక్ష, ఆప్రికాట్స్ వంటి డ్రై ఫ్రూట్స్లో కూడా చాలా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఈ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి వాటిల్లో. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి, బరువు పెరగడానికి హెల్ప్ చేస్తాయి. సో వీటన్నింటినీ టైం టు టైం ఒక టైం బాండ్ క్రియేట్ చేసుకుని, ఒక టైం టేబుల్ పెట్టుకుని చాలా మంచిగా పద్ధతి ప్రకారం తింటే మీ బాడీ హెల్దీగా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. నెక్స్ట్ మిల్లెట్స్ గురించి మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆచార్య సినిమా నుంచి వండర్ఫుల్ సాంగ్ విన్నారు. శంకర్ మహాదేవన్, రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాట అది. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం మణిశర్మ.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: స్టూడియో క్లాక్లో ఎగ్జాక్ట్గా 1:30 అవుతుంది. ఈట్ ఫిట్లో మనం మిల్లెట్స్ గురించి చెప్తానని చెప్పాను కదా. చాలామంది ఇప్పుడు మిల్లెట్స్ వైపు మళ్ళుతున్నారు, రైస్ని కంప్లీట్గా బంద్ చేసేస్తున్నారు, వైట్ రైస్ అసలు మంచిది కాదు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎస్, కరెక్టే చాలా వరకు, ఎందుకంటే రైస్లో ఉన్నంత షుగర్ వేరే ఏది దాంట్లో లేదు. చాలామంది చెప్తుంటారుగా, తెల్లగా కనబడేవన్నీ మంచివి కాదు ఆరోగ్యానికని, మైదాపిండి, షుగర్, అలాగే వైట్ రైస్, ఇంకా డైరీ ప్రోడక్ట్స్ కూడా మంచివి కాదని కొంతమంది ఎక్కువగా హెల్త్ని ఫాలో అయ్యే వాళ్ళు చెప్తూ ఉంటారు. సరే, అన్నీ మానేసి కూర్చుంటే శరీరానికి అన్నీ కావాలి కదా, కాబట్టి మోతాదులో ఏదైనా మంచిదే, మితంగా తీసుకుంటే ఆహారం మంచిదే, అమితంగా తింటే ఏదైనా విషయమే కదా. కాబట్టి చిరుధాన్యాలు నిజానికి ఆరోగ్యాన్ని ఇచ్చే సిరిధాన్యాలని చెప్పొచ్చు, కానీ వీటిని ఎలా ఎంత మోతాదులో తీసుకోవాలో కూడా చాలామందికి తెలియదు. అలాంటి విషయాలు ఇప్పుడు మాట్లాడుకుంటే కనుక, కొన్ని రోజుల క్రితం వరకు ఈ చిరుధాన్యాలని, మిల్లెట్స్ని చాలా సాధారణ ధాన్యాల్లానే చూసేవారు. ఎవరో ఆరోగ్యం బాగోలేని వాళ్ళు తింటారు, షుగర్ ఉన్నవాళ్ళు తింటారు, ఇలా ఒక కన్సెప్షన్లో ఉండేవాళ్ళు. బట్ అది ఇప్పుడు క్రమంగా మారుతోంది, ఆ మైండ్ సెట్ అన్నది. ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడే గుళికల్లా చూస్తున్నారు వీటిని. వీటిని తినడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. రోజురోజుకి వీటి మీద అవగాహన కూడా బాగా పెరుగుతోంది జనాల్లో. మిల్లెట్స్ అన్నీ కూడా గడ్డి జాతి కుటుంబానికి చెందినవి. మిల్లెట్స్లో ఎక్కువగా ఫైబర్, ప్రోటీన్స్ ఉండడంతో పాటు గ్లూటెన్ ఫ్రీ ఫుడ్గా కూడా ఇది బాగా పాపులర్ అవుతోంది. ఇందులో పిండి పదార్థాలు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఫాస్ఫరస్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి పున్నా వెంకటేశం గారు ఏం పంపించారంటే మెసేజు, కండగలవాడేను మనిషోయను ఒకే నానుడు ఉంది సార్ అని పంపించారు. కరెక్ట్ అండి, మీరు చెప్పింది. కాల్షియం ఎక్కువగా ఉన్న మిల్లెట్స్ కండరాల పనితీరును కూడా మెరుగుపరుస్తుందంట. కాబట్టి కండలు బాగా పెంచాలి అనుకునే వాళ్ళు కసరత్తులతో పాటు ఈ మిల్లెట్స్ తీసుకుంటే కూడా దానికి ఇంకొంచెం అదనంగా యాడ్ చేసినట్టు అవుతుంది. అండ్ ఈ మిల్లెట్స్లో ఫెరూలిక్ యాసిడ్, కార్టిచిన్స్ వంటి ఫైటో న్యూట్రియంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయంట. ఇవన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి, గాయాలు తొందరగా నయం కావడానికి హెల్ప్ అవుతాయి. అదేవిధంగా ఈ గింజల్లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వీటిని తినడం వల్ల ఎక్కువగా సేపు మనకి కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది, వేరే వెంటనే ఏదో తినబుద్ది కాదు. కొంతమంది ఏంటంటే ఎంత తిన్నా కూడా కడుపు నిండనట్టు, మళ్ళీ ఇంకా ఏదో కావాలన్న క్రేవింగ్స్ వాళ్ళకి రెగ్యులర్గా ఉంటాయి. ఏదో ఒక సినిమాలో కూడా ఉంటుంది, ఏంటి నీ ప్రాబ్లం అంటే అన్నం తినగానే ఆకలి అవ్వట్లేదు భయ్యా అంటాడు. అలాగా కామెడీగా తీసుకున్నా కూడా కొంతమందికి ఆ కడుపు నిండని ఫీలింగ్ అలా ఉంటూ ఉంటుంది. కాకపోతే ఈ మిల్లెట్స్ తీసుకుంటే కడుపు టైట్గా ఉంటుంది, వేరేవి తినాలి అన్న ఆలోచన కూడా రాదు అంట. మరొక బ్యూటిఫుల్ సాంగ్ విందాం. ఈట్ ఫిట్ వింటున్నారు మీరు ఆర్జే పవన్తో. స్టే ట్యూన్డ్.

మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాటని భాస్కర్ భట్ల రవికుమార్ రాశారు. అనురాగ్ కుల్కర్ని పాడిన ఈ పాట చలో సినిమాలోది. ఈట్ ఫిట్లో మిల్లెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మంచిది కదా అని చెప్పి ఎక్కువగా తినేయకూడదని చెప్పాను కదా. తినే పరిమాణాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఎందుకంటే వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. కానీ బియ్యం గోధుమల్లో లాగే ఇందులోని కూడా క్యాలరీస్ ఉంటాయి. ఎప్పుడు కూడా పాలిష్ చెయ్యని మిల్లెట్స్ తినడం మంచిదని గుర్తుపెట్టుకోండి. రైస్ లాగే ఇందులో కూడా పాలిష్ చెయ్యని మిల్లెట్స్ దొరుకుతాయి, పాలిష్ చేసిన మిల్లెట్స్ కూడా దొరుకుతాయి. అండ్ సేంద్రియ పద్ధతిలో పండించిన మిల్లెట్స్ మాత్రమే పాలిష్ చెయ్యనివి అని అర్థం. కాబట్టి అలాంటివి జాగ్రత్తగా చూసుకుని కొనుక్కుని వాడుకోవాలి, ఎందుకంటే మనకి మార్కెట్లో నకిలీల బెడద ఉంటుంది కదా, ప్రతి చోట నకిలీ ఉంటాయి. కాబట్టి మిల్లెట్స్ అనగానే పరిగెత్తుకెళ్ళి ఏది దొరికితే అది కొనుక్కొచ్చుకోవడం కాకుండా ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోండి. అయితే మిల్లెట్స్ ఎవరు తీసుకుంటే ఇబ్బందులు వస్తాయనే విషయం కూడా మాట్లాడుకోవాలి మనం. గోయిట్రోజెనిక్ అండ్ థైరాయిడ్ హార్మోన్ పనితీరుకు ఇబ్బంది కలిగిస్తాయి, కాబట్టి హైపోథైరాయిడిజంతో బాధపడుతుంటే ఖచ్చితంగా మీరు మిల్లెట్స్కి దూరంగా ఉండాలి, మిల్లెట్స్ తినకూడదు. మీరు బలహీనమైన సున్నితమైన జీర్ణక్రియ ఉన్నవారు కూడా మిల్లెట్స్ని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కొర్రలు, రాగి, అరికెలు, సామలు, ఊదలు, వరిగలు, సజ్జలు, జొన్నలు ప్రస్తుతం విరివిగా తింటున్నటువంటి ఈ తృణధాన్యాలు ఇవన్నీ, వీటిలో ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా కూడా ఆహారం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఒకసారి మీరు ఈ మిల్లెట్స్ డైట్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, కంప్లీట్గా మిల్లెట్స్తోనే మీ ఫుడ్ కన్జంప్షన్ ఉండాలి అనుకుంటే, మీరు ఒక్కసారి న్యూట్రిషనిస్ట్ లేదా డైటీషియన్ వాళ్ళ సలహాలు తీసుకుని డైట్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. తద్వారా మీరు ఫిట్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు అని గుర్తుంచుకోండి. ఏదైనా మీరు బ్లంట్గా ఫాలో అయిపోకుండా ఎక్స్పర్ట్ సలహా తీసుకుని మొదలు పెడితే మంచిది అని కూడా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది, అప్పుడే మీరు ఫిట్గా ఉంటారు. బాగున్నాయి కదా ఇవాళ విషయాలు, చాలా మంచి హెల్దీ టిప్స్ మాట్లాడుకున్నాం, హెల్దీ ఆహారం గురించి మాట్లాడుకున్నాం, మీకు హెల్ప్ఫుల్గా ఉందని నేను అనుకుంటున్నాను. ఇది ఇవాల్టి ఈట్ ఫిట్. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ MD జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు 0402-2408-5 2-2-2-4-8-5-3-2-9-5-3-2-9-5-3-2-5-2-9-5-3 ఫోన్ నెంబర్స్లో ఫోన్ చేసి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు 2:15 నుంచి 3 మధ్యలో.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై ఏడాది పూర్తయిన సందర్భంగా సైనికుల పరాక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారిపై గౌరవార్థం సామాజిక మాధ్యమాల్లో డీపీలు మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేంద్రతో కలిసి తార్నాకలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను ఈరోజు పరిశీలించారు. హన్మకొండలో జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభ సందర్భంగా ఈ సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభాస్థలిని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరంగా. ఆపరేషన్ సింధూర్ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సాయుధదళాల శౌర్య పరాక్రమాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్పై దాడి చేసిన వారికి సైన్యం ధీటుగా సమాధానం ఇచ్చిందని, వారి విజయం పట్ల ప్రతి భారతీయుడు గౌరవిస్తున్నాడని పేర్కొన్నారు. సైనికుల పట్ల గౌరవ సూచంగా సామాజిక మాధ్యమాల్లో తమ డిస్ప్లే పిక్చర్లను మార్చుకోవాలని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేంద్రతో కలిసి తార్నాకలోని సిఎస్ఐఆర్ ఆవరణలో నిర్మాణంలో ఉన్న సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను ఇవాళ పరిశీలించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కేంద్రాన్ని మంజూరు చేశారని, ఇది విద్యార్థులు పరిశోధకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. 3 నెలల క్రితమే ప్రారంభమైన ఈ పనులను వచ్చే ఏడాది మే లేదా జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. అలాగే ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి పర్యటనలో భాగంగా జహీరాబాద్ ఇండస్ట్రియల్ పార్క్, వరంగల్ టెక్స్టైల్ పార్క్ వంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరుగుతాయని, భవిష్యత్తులో రైల్వే విద్యా రంగాల్లో మరిన్ని ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. హన్మకొండలో జరుగుతున్న రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ పాల్గొని వివిధ స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా సాగులో ఆధునిక పద్ధతులు, ప్రత్యామ్నాయ పంటలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. యాంత్రీకరణ ప్రాధాన్యతను వివరిస్తూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారు స్పష్టం చేశారు. హన్మకొండలో నిర్వహించిన రైతు సంగ్రామ సదస్సులో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె తారక రామారావు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వరంగల్లో కేసు నమోదైంది. అత్యున్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై దురుద్దేశంతో బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిన్న రాజేందర్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకటరామరెడ్డి తదితరులు వరంగల్లోని సుబేదారి పోలీసులకు కేటీఆర్పై ఫిర్యాదు చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు పేదలకు పౌష్టిక ఆహారాన్ని అందించే లక్ష్యంతో రేషన్ షాపుల ద్వారా జొన్నలు, మొక్కజొన్నలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో వేలం వేయకుండా మధ్యవర్తుల దోపిడీకి చెక్ పెడుతూ నేరుగా సామాన్యులకు తక్కువ ధరకే అందించనున్నారు. ఈ నిర్ణయం వల్ల గురుకులాలు, హాస్టల్ విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందటమే కాకుండా పౌల్ట్రీ రంగానికి కూడా ఊతం లభిస్తుంది. రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే పేద ప్రజల ఆకలిని తీర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ వినూత్న దిశానిర్దేశం చేసింది. సంక్షేమ శాఖ పరిధిలోని ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా, వివాదాలకు తావు లేకుండా నిర్వహించాలని మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. నిన్న సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, స్పౌస్ కేసులు, సుదీర్ఘకాలం మారుమూల ప్రాంతాల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. బదిలీల ప్రక్రియలో డిజిటల్ పద్ధతులు పాటించాలని, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గురుకులాల్లో బోధన నాణ్యత దెబ్బతినకుండా సిబ్బంది సమతుల్యత పాటించాలని, ముఖ్యంగా మహిళా దివ్యాంగ ఉద్యోగుల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరాస్ మహిళాశక్తి చీరల పంపిణీపై వస్త్రోత్పత్తిదారులకు ఆర్డర్లు ఇస్తున్నట్లు కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు. సిరిసిల్లలో కొత్త డిజైన్లను ప్రదర్శించిన ఆమె, వస్త్ర పరిశ్రమకు ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే 352 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేశామని

0: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు.
1: రూరల్ ఏరియాలో 12 లక్షల చీరలు, అర్బన్ ఏరియాలో 30 లక్షల చీరలు, 95 లక్షలు 6530 మీటర్ల చీరలు, 9 మీటర్స్ పెద్ద చీరలు అయితే గ్రామీణ ప్రాంతంలో తల్లు కట్టుకునేటువంటి 5 లక్షలు కలిపి 1 కోటి చీరలు ఆర్డర్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం కూడా ఎవరికి ఎంత చీరలు వేయాలి అనేది దానికి.
0: ఈ కార్యక్రమంలో కలెక్టర్ గరిమా అగర్వాల్ కూడా పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం xhandle@arnews_hvdని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫోర్ లీడర్ హరీష్ రావు చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ధాన్య తూకంలో జరుగుతున్న జాప్యం, తరుగుల పేర్లతో సాగుతున్న మోసాలపై ఆయన వివరాలు సేకరించారు. అకాల వర్షాలకు కళ్లాల్లోనే తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులకు ధైర్యం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వ సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఈ నెల 10వ తేదీన రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ఈ సందర్భంగా జహీరాబాద్ స్మార్ట్ సిటీ, వరంగల్ పీఎం మిత్ర పార్క్ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ ఏర్పాటులో నిమగ్నమయ్యాయి. 50 నియోజకవర్గాల నుంచి దాదాపు 2 లక్షల మందిని సమీకరించేలా లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్రావు వెల్లడించారు. జన సమీకరణ కోసం 4 ప్రత్యేక రైళ్లు, 3000 బస్సులను పార్టీ సిద్ధం చేసింది. సభా ఏర్పాట్లపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇప్పటికే సమీక్షించగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు కిషన్రెడ్డి స్వయంగా పరేడ్ గ్రౌండ్ను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక వర్గ పదవీ కాలం బుధవారం ముగియడంతో నేటి నుండి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన చివరి కౌన్సిల్ సమావేశంలో 76.56 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో పాటు 20 కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఎంపీ కావ్య, స్థానిక ఎమ్మెల్యేలు హాజరైన ఈ భేటీలో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా స్వయం సహాయక సంఘాల బృందాల వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 26,621 కోట్ల రూపాయల రుణ లక్ష్యంతో కూడిన ప్రణాళికను విడుదల చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేసులాగూడలో ఉపాధి హామీ పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన 3 అధికారులను విధుల నుండి తొలగిస్తూ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు ఉత్తర్వులు జారీ చేశారు. కూలీలు రాకుండా హాజరు వేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై విజిలెన్స్ విచారణలో నిజమని తేలటంతో మండల అదనపు ప్రోగ్రాం అధికారి మల్లయ్యతో పాటు 2 సాంకేతిక సహాయకులపై ఈ చర్యలు తీసుకున్నారు. మైనార్టీ స్టడీ సర్కిల్లో యూపీఎస్సీ ఉచిత కోచింగ్ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి భారతి కోరారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుకాలతో పాటు వడగళ్ల వానలు పడే సూచనలు ఉన్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చేనేత, మరమగ్గాల సహకార సంఘాలకు సంబంధించిన ఏకల ప్రక్రియలో భాగంగా సంఘాల ప్రాథమిక ఓటర్ల జాబితాను విడుదల చేశామని చేనేత జౌలి శాఖ ఏడీ సంతోష్ తెలిపారు. జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సంబంధిత ఆధార పత్రాలతో గడువులోగా సిరిసిల్ల చేనేత జౌలి శాఖ కార్యాలయంలో సభ్యత్వ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, ఇతర సంబంధిత ఆధారాలతో ఇవ్వాలని కోరారు. వరిధాన్యం సేకరణ సందర్భంగా ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో పంటలను మిల్లులకు తరలించేందుకు తగినన్ని వాహనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇల్లంబర్తి జిల్లా అధికారులను ఆదేశించారు. సివిల్ సప్లైస్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ వంటి సరైన ధృవపత్రాలు వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆపరేషన్ సింధూర్ విజయవంతమై 7 పూర్తయిన సందర్భంగా సైనికుల పరాక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. వారిపై గౌరవార్థం సామాజిక మాధ్యమాల్లో డీపీలు మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి తార్నాకలో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను ఈరోజు పరిశీలించారు. హనుమకొండలో జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ

దగ్గర సభ సందర్భంగా ఈ సాయంత్రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సభాస్థలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో రాబోయే 3 రోజులు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: ఎస్ 2 o'clock 120 క్రాస్ చేసి 58 seconds అవుతుంది. మరి కాసేపట్లోనే మనందరికి ఎంతో ఇష్టమైన క్విజ్ కార్యక్రమం షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శ్రోతలకు ముఖ్య గమనిక: ప్రతి గురువారం మధ్యాహ్నం 2:15 నుంచి 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్-ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, MD జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403 2408852 2 3 2408853 2 9 5 5 0 9 2 3. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 మధ్య శ్రోతలు మీకు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స ఈ అంశం గురించి సమాచారం కావాల్సిన మీకేమైనా సందేహాలున్నా ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి. డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. తప్పక ట్యూన్ చేయండి హలో డాక్టర్ 2:15 నుంచి 3 మధ్య ఈరోజు. ఎస్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా షో టైం స్టార్ట్ చేసేద్దాం. 1:23 దాటి 22 అవుతుంది. మా శ్రోతలు కూడా చాలామంది రెడీ అయిపోయారు, వెల్కమ్ చెప్పేస్తున్నారు. నాకు కూడా ఇంకా ఎవరైనా కొంతమంది శ్రోతలు వస్తారేమో, వెయిట్ చేద్దాం. 1-4 తర్వాత ఒక మంచి పాట వినేసొద్దాం షో టైంలో. ఇవాళ కూడా మంచి మంచి ప్రశ్నలు ఉన్నాయి, సినిమా క్వశ్చన్స్ ఉన్నాయి, అలాగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరి కోసం బాడీ గార్డ్ సినిమా నుంచి హోస్సన్న అంటూ వచ్చేస్తుంది శ్రీవర్ధిని అండ్ రాహుల్ నంబియార్ పాడిన ఈ థమన్ గీతం.

ఎస్ షో టైంలో ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీగా ఉన్నాను, శ్రోతలు రెడీగా ఉన్నారనుకుంటున్నాను. వేదవతి గారు అయితే తొందరగా స్టార్ట్ చేయండి సార్ అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మరి వేదవతి గారితో పాటు మన శ్రోతలందరూ కూడా ఫస్ట్ క్వశ్చన్ వినడానికి సిద్ధమైపోండి, అలాగే ఆన్సర్స్ పంపించండి. తెలుసు కదా ఆయన, మరొకసారి చెప్తాను, 0402342052, ఫోన్ నెంబర్ మరోసారి 0402342052. ఈ నెంబర్కి మీ ఆన్సర్తో పాటు మీ డీటెయిల్స్ని కూడా వాట్సాప్ పంపించాలి. కొత్తగా వచ్చిన శ్రోతలు ఎవరైనా ఉంటే నెంబర్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి, 0402342052. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ జీవి గుండె దాని తలలో ఉంటుంది? ప్రశ్న మరోసారి, ఏ జీవికి గుండె హార్ట్ అనేది దాని తలలో లొకేట్ అయి ఉంటుంది? ప్రశ్న చాలా ఈజీగానే ఉంది, ఆలోచించండి, ఆన్సర్ పంపించండి నాకు. ఏ జీవి గుండె దాని తలలో ఉంటుంది? ఫాస్ట్గా ఆన్సర్స్ పంపించండి. 0402342052 ఇది నా నెంబర్.

ఎస్, సమాధానాల వెళ్ళువ అని చెప్పాలి నేను. ఎంతమంది పంపించారంటే దాదాపు మోర్ దాన్ 90 మెసేజెస్ వచ్చాయండి. క్వశ్చన్ అడగడం జరిగింది, నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను ఇంతకుముందే, ఏ జీవికి గుండె తన తలలో ఉంటుంది అని చెప్పి చాలామంది కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. టకటక ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు కరెక్ట్గా చదివేస్తాను నేను. సుశీల్, శ్రవంతి, చింతల్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజ్ గారు. తర్వాత ఆదిలాబాద్ నుంచి శైలజ, పూర్ణచంద్రరావు, శ్రీనిధి గారు, వి శ్రీనివాస్ గారు, ఆరం గారు, శంషాబాద్ నుంచి శ్రీహరి, జ్యోతి గారు, వినాయక్ నగర్ నుంచి, నల్గొండ జిల్లా తిప్పత్ నుంచి చిలకమ రూపేంద్రాచారి గారు, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి గారు, కాల్టెక్స్ బెల్లంపల్లి నుంచి అడపు సంతోష్ కుమార్ గారు, పాలెంపోలే గారు, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం నుంచి, తోట సంతోష్ పొతంగల్ నిజామాబాద్ నుంచి, జగదీశ్వరాచారి గారు హనుమాన్ నగర్ నుంచి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి, సహజ సాహితి బ్యాంక్ కాలనీ నిజామాబాద్ నుంచి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి, కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి, బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, ఎడ్బేడ్ నుంచి మేర సాయిల్ గారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి, పెడన్ నుంచి అప్పలరాజు గారు, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు, తర్వాత అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్ గారు, ఆదర్శ్ నగర్ నుంచి భానుమూర్తి గారు, సుశీల్, శ్రవంతి గారు ఆల్రెడీ చదివాను మళ్ళీ పంపారు, ఎంఎస్ఆర్సి మూర్తి గారు సైనిక్పూర్ నుంచి, భిక్షపతి నిర్మల వైష్ణవి గారు, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర నుంచి, సూరారం హైదరాబాద్ నుంచి శ్రీహర్ష్ గారు. ఎస్, వీళ్ళందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కరెక్ట్ ఆన్సర్ ష్రింప్, దాన్నే మనం తెలుగులో రొయ్య అని అంటాం. కొంతమంది ప్రాన్స్ అని పంపారు. ప్రాన్స్ అన్నది ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ పదం కాదండి అది, కాబట్టి నేను ప్రాన్ అని పంపించిన వాళ్ళ పేర్లు చదవలేదు. ష్రింప్, రొయ్య, రొయ్య ఏదైతే ఉందో దానికి గుండె అనేది దాని తలలో ఉంటుంది. శ్రోతలకు ముఖ్య గమనిక, ప్రతి గురువారం 2:15 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్లో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స, ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు

2 3 2 4 0 8 2 2 3 2 4 0 8 3 2 5 5 0 9 2 3 ఈరోజు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల మధ్య హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఈ థైరాయిడ్ సమస్య గురించి, థైరాయిడ్లో లక్షణాలు ఎలా ఉంటాయి, చికిత్స ఎలా తీసుకోవాలి అనే సందేహాలు మీకుంటే డాక్టర్ రాజేష్ ఉక్కల గారు 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల మధ్య మన వివిధ భారతి స్టూడియోస్లో ఉంటారు. నేను చెప్పిన ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసి హలో డాక్టర్ కార్యక్రమంలో మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. తప్పక ట్యూన్ చేసుకోండి హలో డాక్టర్ 2 గంటల 15 నిమిషాల నుంచి 3 గంటల మధ్యలో. గమనిక విన్నారు. ఎస్, సెకండ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను నేను, అడిగిన తర్వాత సాంగ్ ప్లే చేస్తాను. ఎందుకంటే మన శ్రోతలు ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నారు, త్వరగా అడగండి సార్ త్వరగా అడగండి సార్ అని మెసేజెస్ పంపిస్తున్నారు. ఎస్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సినిమాకి సంబంధించి అడుగుతాను నేను. సినిమా క్వశ్చన్ కూడా ఒకటి ఉంటే బాగుంటుంది కదా. క్వశ్చన్ ఏంటంటే ఈజీనే, ఈజీ క్వశ్చనే. చిన్న డైలాగ్ ఉంటుంది ఆ సినిమాలో, ఆ డైలాగ్ చెప్తాను నేను. అది ఏ సినిమాలోది అని మీరు గెస్ చేసి పంపించండి. చిన్న పంచ్ లైన్ లాగా ఉంటుంది అది. డైలాగ్ అంటే మరీ పెద్ద డైలాగ్ ఏం కాదు, చిన్న పంచ్ లైన్. బాగా ఫేమస్ అది, ఆ సినిమా చూసిన వాళ్ళందరికీ తెలుసు. ఇంతకీ ఆ పంచ్ లైన్ ఏంటంటే, తాజ్మహల్ అంటే నాకు చాలా ఇష్టం కానీ నీళ్లు అలా ఎందుకు కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు. మరొకసారి చెప్తున్నాను నేను, తాజ్మహల్ అంటే నాకు చాలా ఇష్టం కానీ నీ ఇల్లు అలా ఎందుకు కట్టుకోలేదంటే మాత్రం నా దగ్గర సమాధానం లేదు. గుర్తొచ్చిందా? గుర్తొస్తే అది ఏ సినిమాలో డైలాగో నాకు పంపించండి. మీ డీటెయిల్స్ కూడా క్లియర్గా పంపించండి. 0 4 0 2 3 2 4 0 8 5 2 ఇది వాట్సాప్ నెంబర్.

శ్రోతలకు ముఖ్య గమనిక. ప్రతి గురువారం 2:15 నుంచి 3 మధ్యలో ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, MD జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0400 STD కోడ్ జత చేసి 2324085 2 2324085 3. మరొక నెంబరు 2955092 3. శ్రోతలు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స గురించి మీకేమైనా సమాచారం కావలిస్తే ఈ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. డాక్టర్ రాజేష్ ఉక్కల గారు 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. మీకు సలహాలు ఇస్తారు. అలాగే మీకేమైనా సందేహాలు ఉంటే వాటిని కూడా నివృత్తి చేస్తారు. తప్పక ట్యూన్ చేయండి హలో డాక్టర్ ఈరోజు 2:15 నుంచి 3 ఇంకెప్పుడు డిలీట్లు చేయడం, మళ్ళీ ఆన్సర్స్ పంపించడం కుదరదండి. సాంగ్ అయిపోయే లోపల కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు వాళ్ళ పేర్లు చదువుతాను. కొంతమంది ఇప్పుడు డిలీట్ చేసి మళ్ళీ ఇంకొక ఆన్సర్ పంపిస్తున్నారు. మరి ఎక్కడి నుంచి ఆ సమాధానం వచ్చిందో తెలీదు. ఎస్, కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. అండ్ నేను ఏం క్వశ్చన్ అడిగానో కూడా చెప్పాలి కదా. ఒక డైలాగ్ చెప్పడం జరిగింది, పంచ్ డైలాగ్. దాన్ని ఏ సినిమాలోది అని నేను అడిగాను. తాజ్మహల్ అంటే నాకు చాలా ఇష్టమే, కానీ నీ ఇల్లు అలా ఎందుకు కట్టుకోలేదంటే నా దగ్గర సమాధానం లేదు. చాలా పాపులర్ డైలాగ్ ఇది. కొంతమంది బొమ్మరిల్లు అని పంపించారు. బొమ్మరిల్లు అయితే కరెక్ట్ ఆన్సర్ కాదు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి, సిరికొండ నుంచి తల్లా గీత రాజలింగం వృషాలి కృష్ణ గారు, తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం గారు, కట్ల సతీష్ గారు భద్రాద్రి కొత్తగూడెం, తర్వాత పెడన్ నుంచి అప్పలరాజు గారు, శివ నవ్య జనగాం నుంచి, చోడవరపు నాగేశ్వరరావు గారు, సాయి మన్విత గీతానగర్ హైదరాబాద్ నుంచి, అడప్పు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప, సౌమ్య సాయి ప్రణవ్ ఎక్కడి నుంచి అనేది మెన్షన్ చేయలేదు, భాను మియాపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్, తర్వాత నర్సంపేట నుంచి బాలకృష్ణ గారు కరెక్ట్ ఆన్సర్, పానుగంటి రవి గౌడ్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఓల్డ్ MIG కాలనీ నుంచి పంపించారు, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ నుంచి, అంకుశాపురం నుంచి డోర్నాల సుదర్శన్ గారు. కాశీబుగ్గ నుంచి నల్లా సుదర్శన్ సరిత గారు, తర్వాత మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి M నరేష్ గారు, మెర్సీ విజయ రోజా కూడా ఈ మెసేజ్ పంపించిన వాళ్ళలో ఉన్నారు, గణేష్ వేదవతి గారు హైదరాబాద్ నుంచి, బౌరంపేట నుంచి సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, శ్రీనివాస్, సౌమ్య, సాయి ప్రణవ్ వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కొంతమంది డార్లింగ్ అని కూడా పంపించారు. డార్లింగ్ కూడా కాదు, నేను ఆల్రెడీ సాంగ్లోనే క్లూ ఇవ్వడం జరిగింది, అది ప్రభాస్ గారి మూవీ అని. కరెక్ట్ ఆన్సర్ మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఆల్మోస్ట్ క్లైమాక్స్ సీన్లో ప్రభాస్ గారు చెప్పే డైలాగ్ అన్నమాట. అది చాలా పాపులర్ డైలాగ్, చాలా బాగుంటుంది ఆ సినిమా. కాబట్టి సెకండ్ ఆన్సర్ కూడా రివీల్ చేసేసాను. కాబట్టి మిస్టర్ పర్ఫెక్ట్లోంచి ఒక మంచి పాట విన్నాం. పాట విన్న తర్వాత 3 అడుగుతాను నేను. షో టైం వింటున్నారు, 1:47 క్రాస్ చేసి 40 సెకండ్స్ అవుతుంది టైం స్టూడియో క్లాక్లో.

మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి కార్తీక్ మల్లికార్జున్ పాడిన పాట విన్నాం దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్లో. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది 2:15 నుంచి 3 మధ్యలో మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. ఇవాల్టి అంశం థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స. ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, MD జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానం ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0423240852 2324 8 5 3 2 9 5 5 0 9 2 3. గమనిక విన్నారు. లాస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, మనకి కొంచెం టైం తక్కువగా ఉంది కాబట్టి ఒక చిన్న పాట వేసి మళ్ళీ వెంటనే కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు పంపించారో నేను తీసుకుంటాను. ఈజీ క్వశ్చనే, ఆలోచించండి, ఆలోచిస్తే తడుతుంది. సినిమా క్వశ్చన్ ఇది కూడా. శ్రీను వైట్ల దర్శకత్వంలో సిద్ధార్థ్ నటించిన సినిమా పేరేంటి? ప్రశ్న మరోసారి, శ్రీను వైట్ల దర్శకత్వంలో సిద్ధార్థ్ నటించిన సినిమా ఏది? ఫాస్ట్గా ఆన్సర్స్ పంపించండి. చిన్న పాట వినేసి మళ్ళీ వద్దాం.

అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. సినిమా నుంచి బాలుగారు కౌసల్య పాడిన పాట విన్నారు. చక్రి గారి సంగీతం, సాయి శ్రీహర్ష గారి సాహిత్యం. అండ్ నేను ఒక క్వశ్చన్ అడిగాను, శ్రీను వైట్ల దర్శకత్వంలో సిద్ధార్థ్ యాక్ట్ చేసిన సినిమా ఏంటి అని థర్డ్ క్వశ్చన్గా నేను అడగడం జరిగింది. ఆల్మోస్ట్ 70% కరెక్ట్గానే గెస్ చేశారు. నేను గెస్ చేయలేరేమో అనుకున్నాను. సినిమా నాలెడ్జ్ కూడా చాలా బాగుంది మన శ్రోతలకి. సీతాదేవిక సత్యవోలు గారు యశ్వనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. తర్వాత రాగి శంకర్ గారు భీమ్గల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. బాలకృష్ణ నర్సంపేట నుంచి. మియాపూర్ నుంచి భానుగారు. మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద గారు. చోడవరపు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుంచి. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి. బ్రహ్మయ్య కర్నూలు నుంచి. శిరీష సుమన్ కిస్మత్పూర్ నుంచి. నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణచారి గారు. నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం హేమలత. జుబ్లక్పల్లి నుంచి చిక్కా చక్రపాణి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మన గుర్తు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరు ఇంతకుముందు సెకండ్ క్వశ్చన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి. అదేంటిది డిఫరెంట్గా పంపించారండి ఆ పేరు. తుకారాం గేట్ నుంచి గోపీనాథ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుమధుర సుస్వర ఆర్మూర్ నుంచి. చాలా బాగున్నాయి పేర్లు. అప్పలరాజు గారు పెడన్ నుంచి. అంకుషాపూర్ నుంచి దోర్నాల సుదర్శన్ గారు. మూసాపేట్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా అంట ఇది. రోజా మెర్సీ విజయ కరెక్ట్ ఆన్సర్. రామగిరి శ్రీకాంత్ గౌతమి ధనుష గారు. కృష్ణకుమారి గారు ఖమ్మం నుంచి. సుమన్ శిరీష కిస్మత్పూర్ నుంచి. పులిపాటి వెంకటేష్ గారు మహబూబ్ నగర్ నుంచి. నందిపేట్ నుంచి వెంకటేష్ గారు. తర్వాత జయంతి అల్వాల్ నుంచి వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు.

కరెక్ట్ ఆన్సర్ బాద్షా. ఎస్, ఎన్టీఆర్ గారు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బాద్షా ఉంది కదా, శ్రీను వైట్ల డైరెక్షన్లో 2013లో విడుదలైన సినిమా, కాజల్ హీరోయిన్. అందులో మీరు ఆ సినిమా చూస్తుంటే గెస్ట్ రోల్లో ఎన్టీఆర్ ఫ్రెండ్ రోల్లో సిద్ధార్థ్ యాక్ట్ చేశారు, శ్రీను వైట్ల దానికి డైరెక్టర్. సో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు, ఆట అని పెట్టారు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, రకరకాల ఆన్సర్స్ పంపించారు.

బట్ కరెక్ట్ ఆన్సర్ బాద్షా. థ్యాంక్ యూ సో మచ్ మా శ్రోతలందరికీ ఇవాళ షో టైంలో పార్టిసిపేట్ చేసినందుకు. పర్వాలేదు, మళ్ళీ రేపు కూడా షో టైం ఉంటుంది, ప్రతిరోజు షో టైం ఉంటుంది. మీరు ఆన్సర్స్ పంపించవచ్చు, ఒక్కొక్క రోజు మీ పేరు మిస్ అవ్వచ్చు, మరొక రోజు మీ పేరు చదువుతారు. సో షో టైంలో పార్టిసిపేషనే మీకు ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈరోజు పార్టిసిపేట్ చేసిన శ్రోతలందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ ఇది ఇవాళ షో టైం. శ్రోతలకు గమనిక, ప్రతి గురువారం 2:15 నుంచి 3 మధ్యలో ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ గురువారం ఈరోజు థైరాయిడ్ సమస్య, థైరాయిడ్లో రకాలు, లక్షణాలు, చికిత్స గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్, ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారు శ్రోతల సందేహాలకు సమాధానమిస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085252, 0402324085353, 9555923. ఈ ఫోన్ నెంబర్లలో ఫోన్ చేసి హలో డాక్టర్ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనొచ్చు. ఈ థైరాయిడ్ సమస్య గురించి మీకు ఏమైనా సందేహాలుంటే డాక్టర్ రాజేష్ ఉక్కల గారు మీ సందేహాలకు సమాధానాలు ఇస్తారు. 2:15 నుంచి 3 మధ్యలో హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. తప్పకుండా శ్రోతలు ట్యూన్ చేసుకోండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2 కావస్తోంది. ఇప్పుడు మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 2:15. ఇప్పుడు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.

0: 7 4 5 6 7 కి కాల్ చేయండి.
1: శ్రోతలకు మీ నీలిమ నమస్కారం. ప్రస్తుతం మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఉరుకుల పరుగుల జీవితం, శారీరక శ్రమకు దూరంగా ఉండడం, వెరసి

0: ప్రధానంగా ఇంకా ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు వెరసి వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న సమస్య థైరాయిడ్. థైరాయిడ్ మన శరీరంలో కీలకమైన గ్రంథి అని, ఈ థైరాయిడ్ గ్రంథి మన శరీరం సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుందని ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది, కారణాలు ఏమిటి, లక్షణాలు ఎలా ఉంటాయి, థైరాయిడ్ని అదుపులో ఉంచుకోవచ్చా వంటి అంశాలను మనం డాక్టర్ రాజేష్ ఉక్కాల గారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 040 STD కోడ్ యాడ్ చేసి 2955-0923, 2924-0852, 2324-0853 ఈ నెంబర్కి కాల్ చేసి థైరాయిడ్ సమస్యలు అలాగే చికిత్స గురించి డాక్టర్ రాజేష్ ఉక్కాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. నమస్తే అండి రాజేష్ ఉక్కాల గారు.
1: నమస్తే
0: డాక్టర్ గారు. అసలు థైరాయిడ్ అంటే ఏమిటండి?
1: సో థైరాయిడ్ అనేది ఒక హార్మోన్. ఈ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. సో థైరాయిడ్ హార్మోన్ ద్వారా వివిధ రకాల ప్రక్రియలు మన బాడీలో జరుగుతాయి. ఈ ప్రక్రియల్లో మనం గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, కండరాలు ఎలా పనిచేస్తాయి, కొలెస్ట్రాల్ ఎలా రెగ్యులేట్ అవుద్ది, హార్ట్ ఎలా పనిచేస్తుంది, నరాలు ఎలా సరఫరాకు గురవుతాయి, అలా చాలా రకాలుగా మన బాడీలో జరిగే జీవక్రియల్లో కూడా థైరాయిడ్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
0: సార్, థైరాయిడ్ వ్యాధికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు థైరాయిడ్ అనేది ఎందుకు వస్తుంది?
1: సో మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతము శరీరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. అంటే నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే వాటి కన్నా మన బాడీలో మెటబాలిజం ఆర్ జీవక్రియల ద్వారా వచ్చేదే ఎక్కువగా మనం గమనిస్తున్నాం. అంటే ఉదాహరణకి మనం తరచుగా వింటున్న డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్, గుండెపోటు, బ్రెయిన్ అటాక్, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇవే ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఇన్ఫెక్షన్ ఏదైతే మలేరియా, టైఫాయిడ్ ఇట్లాంటి వ్యాధులు తక్కువగా చూస్తున్నాం. అంటే వీటిల్ని మెటబాలిక్ డిజీజ్ అంటాం. అయితే ప్రథమంగా మనకి థైరాయిడ్ సమస్య రావడానికి అన్నిటికీ ఆరిజిన్ ఊబకాయం. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం గురించి ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఊబకాయం ద్వారా వచ్చే వివిధ రకాల డిజీజెస్ని లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటున్నాం. సో థైరాయిడ్ కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ ఏ లైఫ్ స్టైల్ డిజీజ్. సో థైరాయిడ్ లిటరలీ ఫెయిల్ అయినందువల్ల, హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోయినందువల్ల ఈ థైరాయిడ్ అనే ప్రాబ్లం సమస్య ఏర్పడుతుంది. కానీ ఇక్కడ రెండు రకాల థైరాయిడ్ల గురించి మనం గమనించుకోవాలి. ఒకటేమో సరిగ్గా పనిచేయని థైరాయిడ్ గ్లాండ్, ఒకటేమో అధికంగా పనిచేసే థైరాయిడ్ గ్లాండ్. సో దీంట్లో లో థైరాయిడ్ ఉన్నదాన్ని హైపోథైరాయిడిజం, అందరు ప్రజల్లో ఎక్కువగా అవగాహన ఉండేది దీనికి.
0: హైపోథైరాయిడిజం గురించి మాట్లాడే ముందు ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం.
1: తప్పకుండా.
0: హలో.
2: హలో, నమస్కారం సార్.
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: రామాచార్య, నల్గొండ జిల్లా దేవగొండ నుంచి మాట్లాడుతున్నాండి. హలో,
0: అడగండి మీ క్వశ్చన్.
2: నమస్కారం సార్.
1: నమస్కారం
2: సార్. ఇప్పుడు థైరాయిడ్ లో మగవాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు కదా.
1: అవును.
2: అయితే రెండోది, ఇప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళకు లేడీస్ సంతానం కాదంటారు. మూడు, మన థైరాయిడ్ మన థైరాయిడ్ వచ్చిందో ఏ విధంగా తెలుసుకోవాలి, ఈ మూడు గురించి చెప్పండి దయచేసి.
1: తప్పకుండా. అయితే థైరాయిడ్ సమస్య అనేది వచ్చినప్పుడు హైపోథైరాయిడిజం అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. దీంట్లో అధిక బరువు, ఏమీ తినకపోయినా కానీ బరువు పెరుగుతూ వస్తుంది, బద్ధకం, హెయిర్ లాస్, చర్మ సౌందర్యం కోల్పోవడం, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, చేతకాకపోవడం, కండరాల బలహీనత, ఇవి కామన్గా థైరాయిడ్ని సస్పెక్ట్ చేసే విధంగా వచ్చే సూచనలు. దాంతోపాటు ఎక్కువ శాతం థైరాయిడ్కి షుగర్కి ముడిపడి ఉంటుంది, థైరాయిడ్కి హై కొలెస్ట్రాల్కి ముడిపడి ఉంటుంది. ఇలాంటివి ఏమన్నా ఉంటే థైరాయిడ్ని చెక్ చేసుకోవడం అనేది ముఖ్యం. తర్వాత మీరు అడిగిన ప్రశ్నలో మనకి ప్రెగ్నెన్సీ గురించి ఇష్యూస్ వస్తాయా, ఎస్, థైరాయిడ్ గురించి మెన్స్ట్రుల్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ వచ్చడం చాలా కామన్. సో థైరాయిడ్ని కరెక్ట్ చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ని ఈజీగా అధిగమించవచ్చు, ఫర్టిలిటీ ప్రాబ్లం లేకుండా కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు.
0: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా మేడం, రూప గారు. మా అమ్మాయికి థైరాయిడ్ వచ్చిందండి రీసెంట్ గా. అయితే చూపిస్తే అది పోస్ట్ పోన్ అనేసి బ్లడ్ చేసి

0: చేసుకొచ్చినాక ఇప్పుడు ఒకటి ఎంప్టీ స్టమక్ టాబ్లెట్ వేసుకోమంటున్నారు, అది రెగ్యులర్ గా వాడుతుంది. ఇప్పుడు అది ఎందుకు వచ్చి ఉంటుంది మేడం ఆమెకు? తగ్గే సూచనలు ఏమైనా ఉన్నాయా ఆమె?
1: జనరల్ గా థైరాయిడ్ ఒకసారి ప్రాపర్ గా డయాగ్నోసిస్ చేస్తే అది జీవితకాల సమస్య. చాలా తక్కువ శాతంలో అది రివర్సిబిలిటీకి గురయ్యేదానికి ఛాన్స్ ఉంది. జనరల్గా గ్లాండ్ ఫెయిల్ అయిన తర్వాతనే థైరాయిడ్ లోపం అనేది ఏర్పడుతుంది కాబట్టి సహజంగా మా ప్రాక్టీస్లో మేము గమనించేది అది జీవితకాలంగా మనం మందులు వాడాల్సిన అవసరం అయితే ఉంది.
0: అది ఇంకొకటి సార్
1: చెప్పండి,
0: థైరాయిడ్ వచ్చిందని మనం గుర్తించేది ఎట్లా సార్?
1: ఇప్పుడు సహజంగా థైరాయిడ్ వస్తుంది అంటే ఎక్కువ శాతమ్మా అధిక బరువుగా ఉండడం, ఏమీ తినకపోయినా బరువు పెరుగుతూ ఉండడం, జుట్టు ఊడిపోవడం, చర్మ సౌందర్యం కోల్పోవడం, ఆడవాళ్ళలో ముఖ్యంగా నెలసరి సరిగ్గా రాకపోవడం, మలబద్ధకం గురవడం, కండరాలు నొప్పి రావడం, ఇలాంటివన్నీ కూడా థైరాయిడ్ సూచనలమ్మా. ఇలాంటివి ఉన్నప్పుడు థైరాయిడ్ టెస్ట్ చేసుకొని దాన్ని నిర్ధారించడం అనేది ఇంపార్టెంట్.
0: దానికి ఏమన్నా ఫుడ్ కండిషన్లు ఏమైనా ఉన్నాయా సార్?
1: అంటే జనరల్గా ఏం చెప్తారంటే థైరాయిడ్ డయాగ్నోస్ అయినప్పుడు ఎప్పుడైతే మీరు అన్నట్టు హైపో థైరాయిడిజం ఉదయాన్నే ట్యాబ్లెట్ వేస్తున్నారు చూడండి, దానికి అధికంగా విలువలున్న ఆహారాల్లో ముఖ్యంగా కావాల్సింది ఐడిన్, ఐరన్, జింక్, సెలీనియం, విటమిన్ డి, విటమిన్ బి12 ఇలాంటివి ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి. మరి ఇలాంటి పోషకాహారాలు విలువలు ఉండేవి ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, వీటిలో అధికంగా ఇలాంటివి వస్తాయమ్మా. ఇలాంటివి మనం తీసుకుంటే డెఫినెట్గా థైరాయిడ్ డిజీజ్లో తోడ్పడుతుంది.
0: అది క్యాబేజ్ తీసుకోకూడదు, క్యాలీఫ్లవర్ తీసుకో.
1: కరెక్ట్ అమ్మా, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. కంప్లీట్గా మనం మానేయాల్సిన అవసరం లేదు. తరచుగా తినే వాళ్ళకి ఇది రికమెండెడ్ కాదు. వారానికి 10 రోజులకు ఒకసారి తినడంలో పెద్ద మొప్పు అయితే ఉండదు.
0: ఏం కాదండి,
1: ఏం కాదు.
0: అంటే అన్ని వెజిటబుల్స్ అన్ని తినొచ్చున్నా సార్? ఎగ్ కూడా?
1: అన్ని వెజిటబుల్స్ తినాలి. ఎగ్ కూడా మంచి సోర్స్ అమ్మా థైరాయిడ్ కి, చాలా విధాలా మనకి తోడ్పడుతుంది.
0: అమ్మాయి లావుగానే ఉందండి,
1: లావు తగ్గాలి.
0: అయ్యేది ఛాన్స్ లేదా మ్యారేజ్ కావాలా?
1: ఓ, అంటే లావు థైరాయిడ్ వల్ల కూడా వస్తుందమ్మా.
0: అందరూ థైరాయిడ్ అని అడుగుతున్నారు.
1: అవునమ్మా,
2: ఇప్పుడే సార్ చెప్పారండి ఊబకాయం వల్ల కూడా థైరాయిడ్ రావచ్చు అని.
0: సన్నగయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా అని అడుగుతున్నారు మేడం.
1: అవునమ్మా, తను జీవక్రియలు ఏవైతే చేస్తుందో అవి మార్చుకోవాలమ్మా. అవి మార్చుకుంటే డెఫినెట్ గా సన్నగవుతారు.
0: సన్నగవచ్చావు సార్? థ్యాంక్ యూ సార్.
1: మంచిదమ్మా.
2: హలో.
3: హలో, నమస్కారం అండి.
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: చౌగాని సోమయ్య, కందగట్ల గ్రామం, ఆత్మకురేస్ మండలం, సూర్యాపేట జిల్లా.
2: అడగండి మీ క్వశ్చన్.
3: డాక్టర్ గారికి
1: చెప్పండి, వింటున్నాను.
3: నమస్కారం సార్.
1: నమస్కారం
3: సార్. ఇప్పుడు ఈ రోజులలో ఎక్కువ బాధిస్తున్న సమస్యల్లో ముఖ్యంగా స్త్రీలలో థైరాయిడ్ అండి. ఈ థైరాయిడ్

0: అది సూర్యాపేట జిల్లా.
1: అడగండి మీ క్వశ్చన్.
0: డాక్టర్ గారికి
2: చెప్పండి, వింటున్నాను.
0: నమస్కారం సార్.
2: నమస్కారం
0: సార్. ఇప్పుడు ఈ రోజులలో ఎక్కువ బాధిస్తున్న సమస్యల్లో ముఖ్యంగా స్త్రీలలో థైరాయిడ్ అండి. ఈ థైరాయిడ్ ఎక్కువ కావడం, తక్కువ కావడం, ఎక్కువ అయినప్పుడు ఉండే లక్షణాలు, తక్కువ అయినప్పుడు ఉండే లక్షణాలు, ఈ ఎక్కువైనప్పుడు తినకూడని ఆహార పదార్థాలు ఏంది, తక్కువ అయినప్పుడు తినకూడని ఏంది, ముఖ్యంగా ప్రాణాంతకమైన థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు చెప్పండి.
2: అయితే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక్క మహిళల్లోనే కాదు పురుషుల్లో కూడా చాలా ఫ్రీక్వెంట్గా థైరాయిడ్ అనేది కనబడుతుంది. అయితే థైరాయిడ్ అధికంగా ఉన్నప్పుడు చాలామందికి ఉన్న సమస్య ఏంటంటే, వీళ్ళకి బరువు తగ్గిపోతూ ఉంటారు. ఏ కారణం లేకుండా బరువు తగ్గుతారు, విరోచనాలు ఎక్కువగా అవుతుంటాయి, అది కూడా రాత్రుల పూట ఎక్కువగా ఉంటాయి, గుండె దడ ఎక్కువగా ఉంటుంది, చెమట ఎక్కువగా ఉంటుంది, కోపం త్వరగా వస్తుంటుంది, బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇది అధికంగా ఉన్న థైరాయిడ్ గురించి గ్రహించాల్సిన అవసరం ఉంది, పరీక్షలు కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇదివరకు నేను ఈ థైరాయిడ్ లో థైరాయిడ్ గురించి ఆల్రెడీ చెప్పేస్తున్నాను. ఆ సూచనలు ఉన్నప్పుడు కూడా మనం పరీక్షలు చేసుకోవాలి. మరి థైరాయిడ్ క్యాన్సర్ అనేది ఏంటంటే, ఆ గ్రంథాన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎంతవరకు ఎఫెక్ట్ అయింది, ఏ మోతాదుల్లో ఎఫెక్ట్ అయింది, ఎటువంటి టైప్ ఉంది అనే దాన్ని బట్టి దానికి ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సహజంగా దీనికి సర్జికల్ అప్రోచే ఎక్కువగా ఉంటుంది మెడికల్ అప్రోచ్ కన్నా.
1: మీరు వింటున్నారు థైరాయిడ్కి కారణాలు, చికిత్స, నివారణ గురించి డాక్టర్ రాజేష్ ఒక్కాల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 29550923, 23240852, 23240853. ఈ నంబర్కు కాల్ చేసి థైరాయిడ్ కారణాలు, చికిత్స, నివారణ గురించి డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు, ప్రముఖ ఫిజిషియన్తో నేరుగా మీరు మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం గురించి చెప్పారు. ఇందాక ఒక కాలర్ కూడా ఒక క్వశ్చన్ అడిగారు, లేడీస్లోనే ఎక్కువ ఉంటుందని. అసలు మహిళల్లో ఈ థైరాయిడ్ ఎక్కువ ఉండడానికి కారణాలు ఏంటండి?
2: సో జనరల్గా ఇదివరకు నేను అన్నట్టు లైఫ్ స్టైల్ డిజీజ్ అనేది ఎక్కువ ఉండేది కాదు. సో అప్పుడు మహిళల్లో ఎక్కువగా అధికంగా ఉండేది. మనం మాట్లాడే మాట ఒక 20-30 సంవత్సరాల క్రితం మహిళల్లోనే అధికంగా ఉండే థైరాయిడ్ ఇప్పుడు సమపావుల్లో, పురుషుల్లో కూడా కనబడుతుంది. దీనికి మేజర్ కారణము న్యూట్రియంట్ డెఫిషియన్సీస్. నేను ఇందాక చెప్పినట్టు న్యూట్రిషన్ అనేది ఎక్కువ శాతం ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ అనేది కనిపిస్తూ ఉంటుంది, మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఐరన్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది మన థైరాయిడ్ మెటబాలిజంలో, ఇది హైలైట్. సో ఆ కారణంగా విమెన్లో ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్న జీవనశైలిలో డెఫినెట్గా మేల్స్కి కూడా ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. న్యూట్రిషన్ అండ్ డిప్రివేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమానంగా అందరిలో కూడా థైరాయిడ్ అనేది కనిపిస్తూ వస్తుంది.
1: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు క్రాంతి అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఇది మా మిసెస్ కి అండి, ఒక 9 ఇయర్స్ బ్యాక్ టీఎస్హెచ్ బాగుందండి, అంటే 200+ వచ్చింది టీఎస్హెచ్. థైరాయిడ్ హార్మోన్ అయితే ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు మెడిసిన్ వాడిందండి హైపోథైరాయిడ్ తర్వాత. మళ్ళీ ఎప్పుడు చేయించినా నార్మల్ వస్తుందండి, అంటే గత 8 ఇయర్స్ నుంచి కూడా నార్మల్ వస్తుంది. అట్లా ఏ ఛాన్స్ ఉందా?
2: ఒక్కసారి రిపీట్ చేయరా, నేను మీ క్వశ్చన్ సరిగ్గా వినలేకపోయాను.
3: ఏం లేదు సార్, మా మిసెస్ కి ఒక 9 ఇయర్స్ బ్యాక్ టీఎస్హెచ్ పెరిగిందండి, థైరాయిడ్ హార్మోన్ పెరిగింది. సో ఒక 6 మంత్స్ to 8 మంత్స్ వరకు టాబ్లెట్స్ వాడాం మేము. వాడిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చేయించినా నార్మల్ వస్తుందండి, ఈ 7-8 ఇయర్స్ కూడా నార్మలే వస్తుంది.
2: అంటే మీరు థైరాయిడ్ టాబ్లెట్ వాడుతున్నారా లేదా?
3: వాడట్లేదండి,
2: అప్పుడు మానేశారు.
3: చేయించాము, చేయించిన తర్వాత నార్మల్ వచ్చేసింది. డౌట్ వచ్చి ఇంకా 2-3 డయాగ్నోస్ సెంటర్లు కూడా చేయించాము, అన్ని నార్మల్ గా చూపిస్తుంది. సో ఇయర్లీ 1-6 మంత్స్ ఒకసారి అలా చేస్తున్నాను, బట్ స్టిల్ నార్మలే ఉంది. అలా ఏ ఛాన్స్ ఉందా?
2: సో జనరల్గా మామూలుగా థైరాయిడ్ డయాగ్నోస్ చేసేటప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ మనం పర్టికులర్గా గమనించుకోవాలి. సో ప్రెగ్నెన్సీలో కాస్త ఎలివేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎనీ కైండ్ ఆఫ్ మానసిక ఒత్తిడి, దాంట్లో కూడా కాస్త ఎలివేషన్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అలాగే స్ట్రెస్లో ఇన్ఫెక్షన్ కూడా ఒక పార్ట్, దానివల్ల కూడా మనకి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. నిద్ర లోపం వచ్చినా కానీ థైరాయిడ్ కనిపించేదానికి ఆస్కారం ఉంది. సో థైరాయిడ్ డయాగ్నోస్ చేస్తున్నప్పుడు ప్రాపర్ డయాగ్నోసిస్ చేయని పక్షంలో ఇలాంటివి మీరు చెప్తున్న సందర్భాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. జనరల్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ చేసే విధానంలో కొన్ని క్లుప్తంగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే థైరాయిడ్

0: టిఎస్హెచ్, టి3, టి4, ఫ్రీ టి3, ఫ్రీ టి4, ఈ ఇన్ని రకాలుగా టెస్ట్లు అనేది చేస్తాం. అవి చేస్తున్నప్పుడు వీటి వచ్చే లెవెల్స్ బట్టి ఇది సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజమా, మీకున్న సమస్య మోస్ట్ లైక్లీ ఇది చెప్ ఇది ఇది అయి ఉండొచ్చు. సో నాకు అక్కడ రిపోర్ట్స్ లేవు కాబట్టి మోస్ట్ లైక్లీ మీ మిస్సెస్ గారికి ఈ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఈ కారణంగా టెంపరరీగా మనకి రిలీఫ్ అనేది, సారీ, ఆ డిజీజ్ అనేది కనిపించి తర్వాత రిలీఫ్ అనేది వచ్చింది. అదే కారణం అయి
1: ఓకే
0: ఉండొచ్చండి, వేరే కారణం అయితే లేదు.
1: ఓకే సార్, ఇప్పుడైతే రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి,
2: హలో,
1: ఇప్పుడు ఏం టెన్షన్ వాల్సిన పని లేదు.
0: నార్మల్ ఉన్నప్పుడు ఇంకా ఏం చేయని అవసరం లేదండి.
1: ఓకే,
2: హలో,
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రాజు మేడం,
0: చెప్పండి.
3: గద్వాల డిస్ట్రిక్ట్ మేడం. నమస్తే సార్.
0: నమస్తే
3: సార్. ఇంతకుముందు థైరాయిడ్ వచ్చింది సార్, నా ఏజ్ 30 సార్. టి3 టి4 హై ఉండి టిహెచ్ఎస్ లో ఉండే సార్.
0: కరెక్ట్.
3: అక్కడ హాస్పిటల్ సంబంధించిన సార్, కొన్ని రోజుల తర్వాత వాడిన సార్, ఒక 3 ఇయర్స్ వాడిన తర్వాత ఇప్పుడు మొత్తం బంద్ చేయండి, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత టెస్ట్ చేయించుకోమన్నారు సార్. మళ్ళీ ఎలా బంద్ చేయాలన్నా సార్ మళ్ళీ వాడాలి సార్ ట్రీట్మెంట్. అది
0: అంటే అట్లా కాదు,
3: మీతో 10 8 ఇచ్చినారు సార్ ఇంత ముందు.
0: సో మీకు ఉన్నది హైపర్ థైరాయిడిజం, అంటే అంటర్ యాక్టివ్ థైరాయిడ్ కాదు. సో ఆ సమస్యలో ఏం చేస్తామంటే కరెక్షన్ అయ్యే వరకు వాడడం జరుగుద్ది. సో మీ టీహెచ్ఎస్ అనేది కానీ అధికంగా పెరిగున్నప్పుడు జనరల్గా మందులు మానేసి మళ్ళీ చెక్ చేయడం అనేది చేస్తారు. సో ఆ కారణంగా మీరు ఆ విండో పీరియడ్, వెయిటింగ్ పీరియడ్లో ఉన్నారు, కానీ సంవత్సరం వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు నెలసరి అవ్వగానే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం అనేది కరెక్ట్. సో ప్రతి నెల థైరాయిడ్ చెక్ చేసుకోండి, ఆ వచ్చే విధానం వచ్చే అంటే రిపోర్ట్స్ బట్టి మనం డిసైడ్ చేయడం అనేది జరుగుద్ది.
3: అవునా? అంటే ఓకే సార్, 6 1 మంత్ కోసం చెక్ చేసుకోవాలా సార్ మళ్ళీ టెస్ట్ అనేది?
0: అప్పుడు ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి మానేస్తున్నారు మెడిసిన్?
3: ఒక 3 మంత్స్ అయ్యింది సార్, వాళ్ళు 6 మంత్స్కి ఒకసారి రిపోర్ట్ తీసుకున్నారని అన్నారు సార్.
0: సో మళ్ళీ రిపోర్ట్ చేయించారా మీరు?
3: చేపేయలే సార్, 6 మంత్స్.
0: ఒక్కసారి రిపోర్ట్ చేయించండి, రిపోర్ట్ చేసి అవి నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం కరెక్ట్.
3: ఓకే, నార్మల్ ఉంటే ఇంకా మళ్ళీ వాడే అవసరం లేదా సార్?
0: అంటే ఇప్పుడు మీ రెఫరెన్స్ వాల్యూ నుంచి మనం కంపేర్ చేసుకోవాలి ఏ లెవెల్కి మార్పు వచ్చింది, ఎలా ఉంది. ఇప్పుడు మనం అనుకుందాము మీ టీఎస్హెచ్ అనేది ఒక 8 వరకు వచ్చింది, అక్కడ ఆపేశారు అనుకుందాం.
3: అవును అవును, 8 వరకు వచ్చింది సార్, అందుకే సార్ బంద్ చేయమన్నారు సార్.
0: బంద్ చేశారు. ఇప్పుడు మీరు చేసినప్పుడు 2 వచ్చింది అనుకోండి, అది చాలా డ్రాస్టిక్ ఫాల్.
3: ఓకే,
0: సో ఇలాంటివి జరిగినప్పుడు మనం గమనించుకోవాలి. తర్వాత ఇదొక్కటే కాదు, లక్షణాలు చూడాలి, మనకి ఎట్లాంటి లక్షణాలు కనపడుతున్నాయి. మీకు ఇది వరకు ఏదైతే సమస్య ఉన్నప్పుడు లక్షణాలు ఉన్నాయా, అవి ఏమైనా?
3: లాస్ అయ్యింది సార్, అప్పుడు మొత్తం వెయిట్ 70 ఉండేది, 38 42 వచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు 75 ఉన్నా సార్, ఇప్పుడు 65 ఉన్నా సార్.
0: అంటే కాదు, ఇప్పుడు 8 వచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు
3: సార్? థైరాయిడ్ ఉన్నప్పుడా సార్?
0: థైరాయిడ్ కాదు, 8 వచ్చింది కదా టీఎస్హెచ్ వాల్యూ.
3: అప్పుడు ఉన్నప్పుడు స్టార్టింగ్ లో తెలియక సార్ నాకు 42 వచ్చింది సార్, 75 ఉంటుంది సార్ వెయిట్. నేను 42 వచ్చిన సార్, అప్పుడు మొత్తం వీక్ అయింది సార్ మొత్తం.
0: ఓకే,
3: కొంచెం అన్ని ఆ తర్వాత టెస్ట్ చేయించుకుంటే థైరాయిడ్ ఉందంటే ట్రీట్మెంట్ అన్నా సార్. ఇప్పుడు 65 వచ్చిన సార్ ఇప్పుడు.
0: రైట్. సో మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఆ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో దాన్ని పరీక్షించుకోవాలి.
3: ఓకే సార్, అంటే ఒకవేళ ఏమంటున్నారు సార, థైరాయిడ్ ఉంటే లైఫ్ లాంగ్ తినాలంటున్నారు కదా సార్? ఒకవేళ
0: లేదు లేదు లేదు, ఇక్కడ మీరు గమనించాల్సింది 2 డిఫరెంట్ థింగ్స్. ఒకటి అధికంగా ఉన్న థైరాయిడ్, 2 లోకు ఉన్న థైరాయిడ్. సో తక్కువ ఉన్న థైరాయిడ్ ఉంటే జీవితకాల సమస్య, అధికంగా ఉన్న థైరాయిడ్కి జనరల్గా కొన్నిసార్లు టెంపరీగానే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుద్ది.
2: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
4: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అటర్స్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
2: మీరు వింటున్నారు థైరాయిడ్ కారణాలు, చికిత్స, అలాగే నివారణ గురించి డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు, ప్రముఖ జనరల్ ఫిజిషియన్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 29550923 23240852 23240853 ఈ నెంబర్కు కాల్ చేసి మీకు థైరాయిడ్ సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్ రాజేష్ ఉక్కాల గారితో నేరుగా సంభాషించవచ్చు. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు రాజండి, నేను వరంగల్ నుంచి కాల్ చేస్తున్నాను.
2: మీ రేడియో వాల్యూమ్ తగ్గించాలండి లేకపోతే

0: కాల్ కట్ అవుతుంది, మాట్లాడండి.
1: మా మిస్సెస్ కి థైరాయిడ్ ఉందండి, గత 10 ఇయర్స్ నుంచి మెడిసిన్స్ ఫాలో అప్ చేస్తున్నారు.
2: ఓకే,
1: టేబుల్కి సర్జరీ ఏదైనా ఉండదా అండి? మామూలుగా
2: అంటే సర్జరీ అనేది అవసరాన్ని బట్టి డిసైడ్ చేస్తామండి. థైరాయిడ్ గ్రంథం ఏదైతే ఉంటుందో దాంట్లో కానీ ఏదన్నా అబ్నార్మల్గా స్వెల్లింగ్ లాంటిది ఏర్పడితే అప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి. అసలు థైరాయిడ్ గ్రంథమే నార్మల్గా ఉన్నప్పుడు దానికి సర్జరీ అనేది ఉండదండి.
1: ఓకే, అయితే 10 ఇయర్స్ అవుతుంది, ఇప్పుడు డైలీ మార్నింగ్ 6కి 100 mg ఫాలోఅప్ చేస్తుందండి టాబ్లెట్స్.
2: ఓకే చెప్పండి.
1: 100 mg మెడిసిన్స్ అదే టాబ్లెట్ వాడుతుంది ప్రస్తుతానికి. హయ్యర్ అంటే ఎక్కువ ఏమి ఇబ్బంది లేదు, కానీ డాక్టర్ ప్రికాషన్స్ మేరకు ఆ మెడిసిన్స్ అయితే ఫాలోఅప్ చేస్తుంది. అంటే ఫ్యూచర్ లో ఏమైనా ఇంకా అంటే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఈ మెడిసిన్స్ ఇట్లానే కంటిన్యూ చేస్తే సరిపోతుందా అనేది డౌట్ అండి.
2: ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి ఎటువంటి సమస్యలు అనేది ఉండవు. సో ప్రాపర్గా మెడిసిన్ తీసుకుంటూ ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ ఫ్రీక్వెన్సీ అనేది డాక్టర్ గారి సూచనలు సలహాలు నిమిత్త పాటిస్తే సరిపోతూ ఉంటుంది.
1: ఓకే
2: అదండి.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో,
3: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మాట్లాడండి.
3: మేడం ఇప్పుడు వచ్చిన తర్వాత లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందేనా, ఏమన్నా పేరు ఉందా మేడం?
2: అంటే అట్లా కాదు, మీకున్న థైరాయిడ్ సమస్య ఎటువంటిది? అది అధికంగా ఉన్న థైరాయిడా, లో లెవెల్లో ఉన్న థైరాయిడా?
3: నాకు థైరాయిడ్ లేదు కానీ సార్, డౌట్ క్లియర్ చేసుకుంటున్నా సారు. అయిపోయారు కానీ అయిపోయి ఏదైనా కానీ లైఫ్ లాంగ్ మందులు వాడాలా, అవసరం లేదా?
2: లేదు, కండిషన్ బట్టి అది వేరీ అవుద్దండి. ప్రతిసారి లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉండదు, అది మనకు వచ్చిన సమస్య బట్టి డిసైడ్ చేయడం జరుగుద్ది.
3: అంటే లైఫ్ లాంగ్ వాడకపోయినా పర్వాలేదా?
2: అంటే సమస్య బట్టి, అక్కడ మనకున్న సమస్య బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుద్ది. మీకు ఎటువంటి సమస్య ఉంది అనే దాన్ని బట్టి అది లైఫ్ లాంగ్ వాడాలనా, టెంపరీగా వాడాలనా, ఎంత మద్దతులు వాడాలి, ఎలా వాడాలి అనేది నిర్ధారించడం జరుగుద్ది.
0: థైరాయిడ్ లెవెల్ పర్సంటేజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి.
3: సారు
2: చెప్పండి,
3: ఇప్పుడు థైరాయిడ్ రావడానికి కారణాలు ఏమిటి సార్?
2: సో జనరల్గా థైరాయిడ్ రావడానికి కారణం ఆ గ్లాండ్ అనేది ఫెయిల్ అయినప్పుడు వస్తుంది. సో ఫెయిల్ అవడానికి కారణాలు పలు రకాలు, దాంట్లో షుగర్ వ్యాధి కూడా ఒక భాగం. సో మన పర్సన్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళ కండిషన్ బట్టి ఏ కారణంగా వచ్చిందనేది నిర్ధారించడం జరుగుద్ది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది, కొన్నిసార్లు క్యాన్సర్ల కారణంగా వస్తుంది, కొన్నిసార్లు ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటాం, ఎందుకంటే మన తెల్ల కణాలు మన మీద రియాక్ట్ అవడం ఉంటుంది, వాటి కారణంగా వస్తుంది. సో వివిధ రకాలుగా థైరాయిడ్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది. సో ఆ రకాలను బట్టి మనం దాన్ని డిసైడ్ చేయడం జరుగుద్ది ఏ కారణంగా వచ్చిందని. సో థైరాయిడ్ పేషెంట్లు మళ్ళీ రెండు రకాలు చెప్పాను కదా, ఎక్కువ శాతము మనం పాటించాల్సింది ఏంటంటే వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, నట్స్ ఎక్కువ తినాలి. అలా తిన్న వాళ్ళల్లో థైరాయిడ్ జనరల్గా బెటర్గా హీల్ అవుతుంది.
0: హలో.
4: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నిజాంబాజీ రాజు మేడం.
2: చెప్పండి రాజు గారు.
4: మా సార్ నమస్తే. నమస్కారం సార్.
2: నమస్కారం.
4: మా భార్యకు థైరాయిడ్ ఉంది సార్.
2: ఓకే.
4: అయితే ఫస్ట్ లావు ఉండే కొంచెం.
2: ఓకే.
4: లావు ఉండే మా భార్య, దడు ఉండే. ఇప్పుడు మొత్తం బక్కగా అయిపోయింది సార్. అయితే ఇంతకుముందు 7% ఉండే థైరాయిడ్, 7% ఉండే. అప్పుడు థైరాయిడ్ అని చెప్తే దవాఖాన పెట్టినాము, మెడిసిన్ వాడినాం సార్. ఇప్పుడు పర్సెంటేజ్ తగ్గింది కొంచెం. థైరాయిడ్ మరి బక్క చాలా బక్క అవుతుంది సార్, మరి ఎందుకంటే
2: థైరాయిడ్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది?
4: 2%
2: వచ్చిందంటే పర్ఫెక్ట్లీ నార్మల్, ఆ కారణం కాదు. సో జనరల్గా నేను చెప్పినట్టు థైరాయిడ్కి షుగర్కి సంబంధం ఉంది. మరి థైరాయిడ్తో పాటు షుగర్ టెస్ట్లు పరీక్షించారా? మరి ఈ రెండు కారణాలు అయితే కావు, ఎందుకంటే థైరాయిడ్ పర్ఫెక్ట్ లెవెల్ కాబట్టి వెయిట్ లాస్కి అది సంబంధం లేదు. మీరు వేరే కారణాల గురించి పరీక్షలు చేయించుకోవాలి, మీ డాక్టర్ని సంప్రదిస్తే వాటి

0: గురించి వివరిస్తారు.
1: సరే, థ్యాంక్ యూ సార్.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, నా పేరు వెంకటేష్ అండి.
0: చెప్పండి వెంకటేష్
1: నుంచి
0: గారు.
1: హైదరాబాద్. నమస్తే సార్.
0: నమస్తే
1: సార్, ఈ థైరాయిడ్ ఈ టెస్ట్ చేయించినప్పుడు ఏదో 5 పాయింట్లోపు 4 పాయింట్లోపు ఇలా అంటారు కదా, ఎన్ని పాయింట్ల లోపల దాటితే కనుక ఎక్కువగా ఉన్నట్టుగా, ఎన్ని పాయింట్ల లోపల ఉంటే నార్మల్, అది కొంచెం చెప్పండి సార్. తర్వాత ఆహార నియమాలు ప్రత్యేకంగా ఏం పాటించాలి, ఇప్పటి నుంచి ఇందాక నుంచి చెప్తున్నారు, ఇంకా
0: ఓకే.
1: మొలకలు అవి తింటే కూడా ఏమైనా ఇది ఉన్నదా సార్?
0: షూర్, తప్పకుండా. అయితే
1: థ్యాంక్ యూ సార్.
0: థైరాయిడ్ రేంజ్ అనేది 0.5 నుంచి 5 మధ్యన జనరల్గా అన్ని ల్యాబ్స్లో అది స్టాండర్డైజ్డ్. మరి దీనికన్నా అధికంగా ఉన్నప్పుడు కొన్ని కండిషన్స్లో టెంపరీగా అది అధికంగా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ. లేదు, ఏమీ చేయని అవసరం లేదు, ఏమీ చేయని అవసరం లేదు. సో ఆహార నియమాల్లో ఏమైతే నేను చెప్పానో అవి కాకుండా ఇంకా మనకి డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్గా ఒక డైటీషియన్ని కలవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు కస్టమైజ్డ్ మీ రిక్వైర్మెంట్స్ ప్రకారం డైటీషియన్ అనేది చార్ట్అవుట్ చేయడం జరుగుద్ది.
1: ఈ మొలకలు అవి కూడా మంచిదేనా సార్?
0: ఎనీథింగ్ న్యాచురల్ సోర్స్లో ఉండేవన్నీ కూడా మంచిగా. ఇప్పుడు నేను నట్స్ అన్నాను కదా, నట్స్ భాగంలో ఆ ప్రోటీన్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దీనికి కూడా ఉపయోగకరమే.
1: ఓకే, నమస్తే సార్.
0: నమస్తే
2: సార్. ఇప్పుడు ఈ కాలర్ చెప్పినట్టు ఈ పర్సంటేజ్ ఎంత ఉండాలనేది చెప్పారు. సపోజ్ ఒక థైరాయిడ్ ఉన్న పేషెంట్ కంటిన్యూగా మందులు వాడుతూ ఉంటారు, ఒక 4 ఇయర్స్ తర్వాత వాళ్ళకి 2% 3% నార్మల్ రేంజ్కి వస్తుంది, అలాంటప్పుడు ఆ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయాలా లేకపోతే ఆపేయాలా?
0: నిర్ధారించే విధానంలో డెఫినెటివ్గా థైరాయిడ్ అనేది నిర్ధారణ జరిగిన తర్వాతే మందులు పెడతాం. దానికి కొన్ని రకాల పరీక్షలు ఉన్నాయి, అవన్నీ ఎనలిటికల్గా చూసిన తర్వాతే పెడతాం. సో మీరు అన్నట్టు ఈ కాంటెక్స్ట్లో ఏవైతే మనం ఒక కొన్ని రోజులు వాడిన తర్వాత నార్మల్సీ వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా స్టాప్ చేయం. నార్మల్ కన్నా ఓవర్ కరెక్షన్ జరిగినప్పుడు, అంటే మీరు చెప్పిన 2% కాకుండా 0% 0% దగ్గరగా ఉన్నప్పుడు అప్పుడు డోస్ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం. డోస్ అడ్జస్ట్మెంట్ చేసి లో అమౌంట్ ఆఫ్ మందు ఇస్తున్నా కానీ ఓవర్గా కరెక్షన్ అవుతున్న టైంలోనే మందు అనేది మానేయడం జరుగుద్ది.
2: హలో
3: హలో మేడం, నమస్తే.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను నిర్మల ఫ్రమ్ సైనిక్పురి.
0: నిర్మల గారు చెప్పండి.
3: సార్, ఈ నాకు హైపోథైరాయిడిజం ఉంది.
0: ఓకే.
3: అంతా కంట్రోల్లోనే ఉంది, కానీ ఐ జస్ట్ హావ్ అ డౌట్. రాగి తీసుకోవచ్చండి? రెగ్యులర్ రోజు రాగి జావ?
0: యా, రాగి జావతో మీకేం సమస్య ఉండదమ్మా, తీసుకోవచ్చు. నో నో, యాక్చువల్లీ మీరు రాగి జావ గురించి అడగడానికి కారణం ఏంటంటే రాగిలో అధికంగా ఉండేది ఐరన్. సో ఐరన్ వల్ల అధికంగా ఐరన్ తీసుకుంటే మీకు అబ్జార్ప్షన్లో ప్రాబ్లం వచ్చేదానికి ఛాన్స్ ఉంది, కానీ అది కూడా మీరు టాబ్లెట్ వేసుకునే టైము రాగి తీసుకునే టైంలో గ్యాప్ ఉండాలమ్మా.
3: ఎంత గ్యాప్ సార్?
0: సో యూజువల్లీ 4 అవర్స్లో స్టమక్ ఎంప్టీ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ. ఆఫ్టర్ ఫోర్
3: మార్నింగ్ 5:30 చేసుకుంటా సార్ టాబ్లెట్.
0: ఓకే.
3: మరి రాగి జావ 7 o'clock తీసుకుంటే
0: అది కొద్దిగా అర్లీమా? సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోండి. మీ ఐరన్ లెవెల్ తక్కువగా ఉంటే డెఫినెట్లీ తోడ్పడుతుంది ఏది, రాగి జావ వల్ల, బికాస్ ఐరన్ లెవెల్స్ని పెంచుద్ది. ఒకవేళ మీకు అధికంగా ఐరన్ లెవెల్స్ ఉన్నాయంటే అది అవాయిడ్ చేయడం మంచిది.
3: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: మంచిదిమ్మా.
2: హలో హలో
4: హలో మేడం,
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు రాములు, నేను ఫిజియాథెరపీ నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: రాముల్ గారు చెప్పండి.
4: డాక్టర్ నమస్తే సార్.
0: నమస్తే.
4: ఐఎమ్ రిటైర్డ్ బ్లైండ్ టీచర్.
0: ప్లీజ్ టెల్ మీ.
4: నేను రిటైర్డ్ బ్లైండ్ టీచర్ సార్. నేను
0: చెప్పండి.
4: అయితే 2018 నేను రిటైర్డ్ అయినా. హలో
0: చెప్పండి, వింటున్నాను.
4: అయితే అప్పుడు నాకు థైరాయిడ్ టెస్ట్ చేసి ఒక పాయింట్ ఉందని చెప్పింది సార్. అయితే అప్పటి నుంచి కూడా కొందరు మళ్ళీ తర్వాత చేస్తే అసలు లేదన్నారు. మళ్ళీ ఈ మధ్య టెస్ట్ చేస్తే ఒక పాయింట్ ఉందని చెప్పారు. మళ్ళీ మందులు మళ్ళీ మధ్యలో కొంచెం మానేసి మళ్ళీ ఇప్పుడు మందులు వాడుతున్నాను. అయితే షుగర్ కూడా ఉంది ఇప్పుడు 150 వరకు ఉంది. ఇప్పుడు షుగర్ తిన్న తర్వాత 39, తిన్న తర్వాత 150 ఏదో షుగర్ కూడా బాగానే ఉంది. దీనికి పరిష్కారం ఏం చేయాలంటారు, ఏం చేయాలంటారు?
0: అంటే మీకు థైరాయిడ్ లెవెల్స్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంటూ ఆ నార్మల్ రేంజెస్ ఏవైతే ల్యాబ్లో ఇస్తున్నారో అలా మెయింటైన్ చేస్తున్న పక్షంలో మీరు వాడుతున్న

0: మెడిసిన్ కంటిన్యూ చేయాలి. షుగర్ కంట్రోల్ కంట్రోల్ అయ్యే విధంగా మీరు చూసుకోవాలి.
1: షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటున్నా. ఈ థైరాయిడే అని మళ్ళీ ఒక డాక్టర్ చెప్పిండు, మలబద్ధకం కూడా ఉంటదని చెప్పిండు.
0: కరెక్ట్.
1: ఆ మలబద్ధకం కూడా ఉంది కొద్దిగా.
0: ఓకే.
1: అందుకని మెయిన్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలని చెప్పిండు ఆయన.
0: కరెక్ట్. షుగర్ మెయిన్గా కంట్రోల్ చేసుకోవాలి. థైరాయిడ్ రెగ్యులేషన్లో ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ప్రాబ్లం అయితే లేదు.
1: దీనివల్ల ప్రాబ్లం లేదు కదా?
0: లేదు లేదండి.
1: ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
0: రైట్.
2: యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: మీరు వింటున్నారు థైరాయిడ్కి కారణాలు, చికిత్స, నివారణ. ఈ అంశాల గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉఖాల గారు మనతో శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 29550923 23240852 23240853 ఈ నెంబర్లకు కాల్ చేసి థైరాయిడ్ వ్యాధికి కారణాలు, చికిత్స, నివారణ ఈ అంశాల గురించి డాక్టర్ రాజేష్ ఉక్కాల గారిని అడిగి నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ రోజు వేసుకోవాలా, లేకపోతే దానికి ఏమన్నా అది కంట్రోల్ అయ్యేంత వరకే వేసుకోవాలా? రోజు వేసుకోవాలి అనుకుంటే ఏ టైంలో వేసుకోవాలి? టాబ్లెట్కును ఫుడ్కి ఎంత గ్యాప్ ఉండాలి?
0: ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి థైరాయిడ్ టాబ్లెట్ ఎవ్రీడే వేయాలి. ఐడియల్గా ప్రొద్దున్నే 6 to 7 మధ్యన వేయాలి. మినిమల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక 1 అవర్ గ్యాప్ ఉండేటట్టు గమనించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకుంటున్నప్పుడు డాక్టర్ గారు, ఎక్స్పర్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ డోస్ అడ్జస్ట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుద్ది. రీసెర్చ్ పరంగా చూసుకుంటే కొన్ని రకాల మార్కెట్లో ట్యాబ్లెట్స్ని సైంటిఫిక్గా అనలైజ్ చేస్తున్నారు. వాటిలో వారానికి ఒకసారి వేసుకునే విధంగా కూడా రాబోయే తరంలో వచ్చేదానికి ఛాన్స్ ఉన్నట్టు గమనించాం.
2: అంటే ఇప్పుడు రోజు వేసుకునే క్రమంలో కొంతమంది మర్చిపోతారు, కొంతమంది వేసుకున్నాక కూడా వేసుకున్నామో లేదో అని మళ్ళీ వెళ్ళి వేసుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అలా వేసుకోవడం వల్ల కానీ ఒకరోజు మర్చిపోవడం వల్ల కానీ?
0: జనరల్గా మర్చిపోవడం అనేది అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే థైరాయిడ్ ప్రతిరోజు మన జీవక్రియలకి ఇంపార్టెంట్. ఎప్పుడన్నా లోపిచ్చినప్పుడు మన జీవక్రియలు సమంగా జరగవు కాబట్టి తప్పనిసరిగా గుర్తుండే విధానంగా అది చేసుకోవడం ఇంపార్టెంట్. మర్చిపోయిన పక్షంలో వెంటనే వేసుకోవడం అనేది ఇంపార్టెంట్.
2: అంటే ఎర్లీ మార్నింగ్ కాకుండా ఏ టైంలోనైనా వేసుకోవచ్చా మర్చిపోయినప్పుడు?
0: అంటే ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి మోస్ట్ ఎఫెక్టివ్గా ఉండేది మార్నింగ్ టైం. సో మిస్ అయ్యారు కాబట్టి వేసుకోవడంలో అయితే తప్పు లేదు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకరోజు వేసుకోకుండా ఉన్నందుకు మేజర్గా హెల్త్లో ఏమీ ప్రాబ్లమ్స్ రావు కాబట్టి పక్క రోజు తప్పనిసరిగా టైం ప్రకారం వేసుకుంటూ అది అలవాటు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్.
2: ఇప్పుడు కొంతమంది డాక్టర్ గారు వేసుకున్నానా లేదా అని మర్చిపోయి, వేసుకున్నా కూడా మళ్ళీ వేసుకోలేదేమో అనుకొని మళ్ళీ వేసుకుంటుంటారు. డేలో 1-2 టాబ్లెట్స్ అలా రిపీట్ అవుతాయి. ఇలా అవ్వడం వల్ల కూడా ఏమన్నా సమస్యలు వస్తాయా?
0: జనరల్గా అయితే సమస్యలు రావు ఇమీడియట్గా. ఎప్పుడో ఒకసారి ఇట్లా డబుల్ డోస్ అయినప్పుడు సమస్యలు అయితే ఎక్కువగా రావు, కానీ రెగ్యులర్గా ఎవ్రీడే ఇట్లాంటివి చేసినప్పుడు డబుల్ ద డోస్ అవుద్ది కాబట్టి సమస్యలు వచ్చేదానికి ఛాన్స్ ఉంది.
2: హలో.
4: హలో.
2: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: మంగా భాస్కర్ మాట్లాడుతున్నా, సికింద్రాబాద్ నుంచి. సార్తో మాట్లాడు.
0: చెప్పండి అమ్మా.
4: నమస్తే సార్.
0: నమస్తే.
4: నాకు మోర్ దెన్ 15 ఇయర్స్ అయ్యిందండి థైరాయిడ్ ఆల్మోస్ట్ అందరికి ఉంది. అయితే ఇప్పుడు 50 mg వేసుకుంటాను సార్.
0: అయితే
4: నార్మల్ గా ఉంది కాబట్టి, అంటే ఒకళ్ళు చెప్పారన్నమాట మీరు ఆ టాబ్లెట్ వాడుతున్నందుకు మీకు అది కంటిన్యూ లెవెల్ గా ఉంటుంది అని, కాబట్టి ఇంకా కంటిన్యూ చేయడమే కదా సార్?
0: కరెక్ట్ అమ్మా.
4: అదే ఇంకొకటి సార్, ఇప్పుడు శ్రోత అడిగినట్టుగా ఒక్కవేళ బై మిస్టేక్ ఏదైనా ఊరెళ్ళి మర్చిపోతే మార్నింగ్ నేను 5-5:30 వేసుకుంటాను, అది ఒకవేళ ఈవినింగ్ వేసుకోవచ్చా? అదొకటి.
0: ఈవినింగ్ వల్ల పెద్ద ఉపయోగం ఉండదమ్మా, ఏదన్నా వెంటనే గుర్తొస్తే వేసుకోండి, బ్రేక్ఫాస్ట్ లోపలే, తర్వాత పెద్దగా ఉపయోగం పడదు మీకు.
4: ఓకే. ఇంకొకటి సార్, ఆయిల్ ఇప్పుడు వంట ఆయిల్లో ఏది బెటర్ అంటారు థైరాయిడ్?
0: థైరాయిడ్కి సంబంధించి ఈ ఆయిల్ ఆ ఆయిల్ సంబంధమే

0: లేదమ్మా, కానీ వాస్తవానికి హెల్త్ పరంగా చూసుకుంటే ఆయిల్స్ మనం తక్కువగా వాడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నా ప్రాక్టీస్లో
1: ధన్యవాదాలు.
0: నేను గమనించేది ఎక్కువ శాతం అధికంగా ఆయిల్ వాడుతున్నారు కాబట్టి
1: అవును సార్, అవును.
0: గానుగ నూనెని, వెజిటబుల్ సోర్స్ ఉన్న నూనెను ఎక్కువగా వాడడంలో బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
1: ఓకే, ఎందుకంటే ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్ వస్తుంది, రైస్ బ్రాండ్ ఆయిల్ వస్తుంది,
0: అదేమ్మా,
1: దాని
0: వెజిటబుల్ సోర్సెస్ ఉన్న ఆయిల్స్ అన్నీ కూడా మంచివి.
1: వెజిటబుల్స్. ఓకే.
0: మంచిదమ్మా.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: భీమ్గల్ నుంచి బింగివారి రవిని మాట్లాడుతున్నానండి. డాక్టర్ గారికి
0: రవి గారు
3: నమస్కారం
0: చెప్పండి.
3: సార్. ఇది థైరాయిడ్ సమస్యలు ఏ వయసులో ఎక్కువగా వస్తుంది, ఏమైనా పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి సార్.
0: ఎక్కువ శాతము ఎర్లీ ఏజ్లోనే థైరాయిడ్స్ కనబడుతున్నాయి ఇప్పుడు. అంటే ఎర్లీ ఏజ్ అంటే 20 నుంచి 30 సంవత్సరాల మధ్యనే ఎక్కువగా థైరాయిడ్ అనేది డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెలుగులోకి వచ్చింది డయాబెటిక్ డిజీజ్. డయాబెటీస్ కారణంగా కూడా థైరాయిడ్ లెవెల్స్ అంటే అబ్నార్మల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో వాళ్ళల్లో తరచుగా థైరాయిడ్ గురించి కూడా చెక్ చేస్తూ ఉంటాం. సో ఆ కారణంగా థైరాయిడ్ డిజీజు అన్ని వయసుల్లో కూడా కనపడడం జరుగుతుంది. కానీ వాస్తవానికి థైరాయిడ్ ఎలోన్ వస్తుందంటే యూజువలీ 20-30 ఇయర్స్ మధ్యనే ఎక్కువగా అధికంగా కనిపిస్తుంటాయి.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: అమ్మ, నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా. నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి మాట్లాడుతున్నాను, బంగారు తల్లి.
0: గుప్త గారు చెప్పండి.
4: అమ్మ నమస్కారం. డాక్టర్ గారు నమస్కారం అండి.
0: నమస్కారం.
4: నాకు థైరాయిడ్ లేదని చెప్పి రిపోర్ట్ వచ్చిందండి.
0: ఓకే.
4: కాకపోతే బరువు పెరిగిపోతున్నాం, కారణం ఏంటో తెలియట్లేదు. చాలా మితాహారం తీసుకుంటాను నేను, మితాహారం తీసుకు కాకపోతే ఆంకిలైజింగ్ స్పాండైలైటిస్, సెరిబ్రల్ సమస్యలు ఉన్నాయి. నాకు నడవలేను, నేను ఇంట్లోనే ఉంటాను, రేడియో గట్టు ప్రశాంతంగా ఉండటం ట్రై చేస్తాను, కానీ బరువు మాత్రం పెరిగిపోతున్నాను. బరువు పెరగకుండా ఏదైనా అవకాశం ఉంటే చెప్పమని మనసారా కోరుకుంటాను సార్.
0: బరువు పెరగడానికి యూజువలీ మనం తినే ఆహారం వల్లే ఎక్కువ శాతం ఉంటుంది. తర్వాత మీకున్న సమస్యల వల్ల, యాంకిలైజింగ్ స్పాండైలైటిస్ వల్ల మీకు ఎక్సర్సైజ్ కెపాసిటీ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు తినే ఆహారాన్ని కాస్త తగ్గించుకోవడం ఇంపార్టెంట్. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా మీరు డైటీషియన్ని కలిసి క్యాలరీ వాల్యూస్ అనేవి చూసుకొని ఆ విధంగా మీ అవసరాన్ని బట్టి ఆహారం తీసుకోవడం అనేది ముఖ్యం. ఇది ఫస్ట్. రెండవది, ఇంకేదన్నా సమస్యలు ఉన్నాయా అని చెప్పి మీ డాక్టర్ గారిని కలిసి దాని ద్వారా అంటే ఆ టెస్టుల ద్వారా మనం దాన్ని అనలైజ్ చేసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. మంచిదండి.
2: మీరు వింటున్నారు థైరాయిడ్ వ్యాధికి కారణాలు, చికిత్స, నివారణ. ఈ అంశం గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కల గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2955-0923, 2324-0852, 2324-0853. ఈ నంబర్లకు కాల్ చేసి థైరాయిడ్కి కారణాలు, నివారణ, చికిత్స గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారితో నేరుగా సమాధానాలు పొందవచ్చు. డాక్టర్ రాజేష్ గారు, ఇందాక ఒక కాలర్ థైరాయిడ్ క్యాన్సర్ గురించి కూడా మాట్లాడారు. సో అసలు థైరాయిడ్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇది ఎలా వస్తుంది, థైరాయిడ్ ఉన్నవాళ్ళకే వస్తుందా?
0: సో థైరాయిడ్ క్యాన్సర్ అనేది వేరే క్యాన్సర్లు ఎలా వస్తాయో అదేవిధంగా థైరాయిడ్ క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో థైరాయిడ్ సంబంధించిన వ్యాధి ఉంటేనే థైరాయిడ్ క్యాన్సర్ రావాల్సిన అవసరం లేదు. ఏదైతే మనము మామూలుగా క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి, ఫ్యామిలీ పరంగా రావడం కానివ్వండి, లేదు వేరే క్యాన్సర్ నుంచి థైరాయిడ్కి స్ప్రెడ్ అవడం కానివ్వండి, ఆర్ ఆటోఇమ్యూన్ డిజీజ్ అంటాం వాటి ద్వారా వచ్చేది కానివ్వండి, కొన్ని వైరల్ ఫ్యాక్టర్స్ వల్ల కానివ్వండి, ఆ విధంగా థైరాయిడ్ క్యాన్సర్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంది.
2: అంటే ఇప్పుడు థైరాయిడ్ని మనం తీవ్ర సమస్యగా పరిగణించవచ్చా?
0: థైరాయిడ్ అనేది స్లో యాక్టింగ్ డిజీజ్. తీవ్ర సమస్య ఎప్పుడు మారుతుందంటే దానివల్ల మన బాడీలో అనర్థాలు జరిగినప్పుడు. థైరాయిడ్ అలోన్ ఎక్కువగా మనకి డ్యామేజ్ అనేది జరగదు, ఎందుకంటే ఆ లోపలే ప్రెజెంటేషన్ జరుగుద్ది. థైరాయిడ్ కరెక్షన్ చేయగానే ఏవైతే సమస్యలు వచ్చాయో అవి రివర్స్ అవుతాయి. కానీ థైరాయిడ్తో పాటు వివిధ రకాల అసోసియేటెడ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, వీటి కారణంగా మనకి ఎక్కువగా తీవ్రంగా అవయాలు ఎఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
2: హలో,
5: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నా పేరు నాకు కృష్ణవేణి.

0: అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: కృష్ణవేణి గారు
0: సాయి డాక్టర్
1: చెప్పండి.
0: గారితో మాట్లాడాలి.
1: కృష్ణవేణి గారు చెప్పండి.
0: నమస్కారం సార్.
1: నమస్కారం.
0: సార్, నా ప్రాబ్లం ఏంటంటే మా పాపది సార్, మా పాప మెచ్యూర్ అయిన తర్వాత అంటే 9th క్లాస్ తర్వాత 10th లోనే తనకి థైరాయిడ్ ఉందని, అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం వల్ల నేను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు థైరాయిడ్ ఉంది అని చెప్పారు. అందువల్ల ఇర్రెగ్యులర్ అయింది అన్నారు. అప్పుడు 7% ఎంతో ఉంది. తర్వాత వెంటనే మేము దానికి తగ్గ టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నాము. ఇప్పుడు నార్మల్ అయిపోయింది సార్. నేను ఇట్లా ఎన్ని రోజులు ఇది కంటిన్యూ చేయొచ్చు? ఇప్పుడు అంతా 4% అట్లా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే సార్,
1: చెప్పండి.
0: ఇది వాడుతున్నప్పుడే తనకి ఈ స్కిన్ ఎలర్జీ వచ్చింది సార్. దాన్ని ఏమంటారంటే సోరియాసిస్ లాగా. ఈ సోరియాసిస్ దీని వల్లనే వచ్చిందా తెలీదు. అది దానికి ఆయుర్వేదం వాడుతున్నాము. దానివల్ల ఇప్పుడు చాలా వరకు మొత్తం క్లియర్ అయిపోయింది సార్. స్కిన్ అంతా మామూలుగా ఇప్పుడు మాకులాగా అయిపోయింది. ఒక మోకాలు కింద వరకు మాత్రమే కొంచెం ఉంది. ఇది థైరాయిడ్ వల్ల వచ్చిందా? నేను ఆ థైరాయిడ్ టాబ్లెట్స్ వాడాలా వద్దా? ఇప్పుడు ఈ ఆయుర్వేదం వాడాలా? ఇది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. కొంచెం ప్లీజ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి.
1: ఓకే, విమెన్లో థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఎందుకంటే హార్మోనల్ రెగ్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మెన్స్ట్రుల్ సైకిల్ అనేది చాలా ఇంపార్టెంట్, రీప్రొడక్టివిటీ దాంట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. మీరు చెప్తున్న 4% అనేది కాస్త ఎక్కువగా ఉన్నట్టే థైరాయిడ్. జనరల్ రికమెండేషన్ పర్టికులర్లీ విమెన్లో, యంగ్ విమెన్లో 1-2 మధ్యన మెయింటైన్ చేయడం పర్ఫెక్ట్, అది నంబర్ వన్. సో మెడిసిన్ అనేది రెగ్యులర్గా వాడాలి. రెండోది, మీరు అడిగినట్టు ఏవైతే అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయో ఆ అసోసియేటెడ్ కండిషన్స్ను కూడా ట్రీట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని కూడా మనం కంట్రోల్లో పెడితేనే బాడీలో అవయాల మీద ఒత్తిడి పడకుండా ఫంక్షనాలిటీ ఉంటుంది.
0: సార్, ఇప్పుడు ఈ సోరియాసిస్కి ఈ థైరాయిడ్ వల్లనే రావచ్చు అట్లా వచ్చిందా సార్? మేమేమో ఆయుర్వేదం వాడుతున్నాం. మరి ఈ టాబ్లెట్ వేసుకోవచ్చా? 25 mg వాడుతున్నాం.
1: మీరు కంపల్సరీ 25 mg వేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు సోరియాటిక్ ట్రీట్మెంట్ ఏదైతే తీసుకుంటున్నారో అవి కూడా తీసుకోవాలి. ఎందుకంటే నేను ఫస్ట్లో మీకు చెప్పాను, థైరాయిడ్ కారణంగా కూడా కొన్ని చర్మానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. కాబట్టి థైరాయిడ్ని రెగ్యులేట్ చేసుకోలేకపోతే మీ సోరియాసిస్ పెరిగేదానికి ఛాన్స్ ఉంది. మంచిదమ్మా.
2: హలో, నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు రాధిక అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను.
1: రాధిక గారు చెప్పండి.
3: నాకు థైరాయిడ్ ఒక 15 ఇయర్స్ నుంచి ఉందండి. నాకు ఈ 50 ఇయర్స్ అండి. ఇప్పుడు నాకు మోకాలు అరిసిపోయినాయండి 2 కాళ్ళకు. దానికి థైరాయిడ్ లింక్ ఉందని అంటున్నారు, అది నిజమా అండి?
1: థైరాయిడ్ వల్ల అధిక బరువు వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఆ కారణంగా మనకి మోకాళ్ళ మీద ఒత్తిడి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. రెండోది, థైరాయిడ్ కారణంగా కండరాలు కూడా వీక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఆ కారణంగా ఆస్టియోఆర్థరైటిస్ ఆర్ నీ జాయింట్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో ఈ 2 కారణాల వల్ల థైరాయిడ్కి కనెక్షన్ ఉంటాయి చెప్పాలి మనం.
3: చాలా విపరీతంగా
1: సో మీరు థైరాయిడ్ ప్రాపర్గా రెగ్యులేట్ చేసుకుంటూ థైరాయిడ్కి సంబంధించిన మేము కండిషన్స్ కొన్ని చెప్పాను. ఏం చెప్పాను? మీకు విటమిన్ డి ఎలా ఉంది, విటమిన్ B12 ఎలా ఉంది, కాల్షియం ఎలా ఉంది, మెగ్నీషియం ఎలా ఉంది, జింక్, సెలీనియం, ఇవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకొని ఆ పర్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా మీ ఎముకలకి ఎఫెక్ట్ అనేది చూపిస్తాయి. కాబట్టి ఎముకల్ని బలపరిచే విధంగా ఇవన్నీ తోడ్పడతాయి. కాబట్టి వీటిని కూడా మీరు కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. మంచిది.
2: హలో సార్, చివరగా మన టైం అయిపోతుంది కాబట్టి, థైరాయిడ్కి నివారణ మార్గాలు ఏంటి? థైరాయిడ్ వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
1: సో నేను చెప్పిన విధంగా ఇంట్రడక్షన్లో, థైరాయిడ్ అనేది ఒక లైఫ్ స్టైల్ డిజీజ్. న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నిద్ర అనేది ప్రాపర్గా ఉండాలి. రెస్ట్ అండ్ రిలాక్సేషన్, స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్గా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. వ్యాయామాన్ని అందరూ పాటించాలి. ఇవన్నీ చేస్తే థైరాయిడ్ రాకుండా మనం నియంత్రించుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఎక్కడైతే క్వశ్చన్ మార్క్ వస్తుందో, ఎక్కడైతే డౌట్లు వస్తున్నాయో కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవడం ముఖ్యం. దాన్ని నిప్పింగ్ ఎట్ ద బడ్ స్టేజ్ అంటాం చూడండి. ఆ విధంగా అది చిన్న ప్రాబ్లంగా ఉన్నప్పుడే ఆ కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం వల్ల మనకి ఎక్కువగా బాడీ మీద ఎఫెక్ట్స్ కాకుండా మనం కాపాడుకోవచ్చు.
2: సో చాలా థైరాయిడ్ గురించి మా శ్రోతలు అడిగిన అన్ని క్వశ్చన్స్కి, అంటే థైరాయిడ్ అంటే ఏంటి, థైరాయిడ్ వ్యాధికి ప్రధాన కారణాలు ఏంటి, థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, థైరాయిడ్ రకాలు

0: ఇంకా మీరు హైపోథైరాయిడ్ అలాగే హైపర్ థైరాయిడ్ థైరాయిడ్ క్యాన్సర్ ఇలాగా చాలా అంశాల గురించి చాలా చక్కగా మా శ్రోతలకు వివరించారండి. మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో ఇంత చక్కగా వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలు డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు. నమస్తే అండి.
1: నమస్తే.
2: పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567457 కి కాల్ చేయండి.
3: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567457.
4: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు.
5: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
6: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
5: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
6: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

चल वाले मेरा कुछ पता।

the same.

0: గారే గారే
1: యా గరబడే
0: గారే గారే
1: యా సూర బదల
0: గారే గారే
1: యా అమ్మక బట్ట
0: గారే గారే
1: యా సూర కి తరది యా సూర ఇన్నాయా అదు
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కడకరక గదే
3: మేదే మన్ను కే ద్వార ఏ భూతత జాత అమ్మ మదత జాత అదే ఏ చతుర నార కరకే సింగార్
4: హలో ఫర్మాయిష్
5: मैं राजकुमार यादव बोल रहा हूँ बड़ा गाँव जेलागोना मध्य प्रदेश से।
4: क्या बात है राजकुमार जी, क्या करते हैं आप?
5: किसान हूँ, खेती बाड़ी में व्यवसाय है मेरा।
4: आपकी पसंद का काम है या फिर आपके यहाँ पूर्वज जो आपके पिताजी होंगे दादाजी होंगे तो ऐसे करते आ रहे हैं इसलिए कर रहे हैं?
5: जी मैम, जो हमारा बचपन से ही काम है खेती बाड़ी का।
4: अच्छा अच्छा,
5: पहले से ही चलती आ रही है खेती बाड़ी। किसान ही है हमारे गाँव में, सब किसान ही है।
4: इसके अलावा और क्या शौक है आपके?

సీమ సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట శత్రువు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం అందించిన వారు రాజ్ కోటి.

శ్రీమంతుడు ఈ చిత్రం కోసం సూరజ్ సంతోష్, రణీనారెడ్డి, ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడిన రామజోగేశాస్త్రి గీతం. సంగీతం అందించిన వారు దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో ఇప్పుడు విందాం వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత మోహన్, ఎంఎం శ్రీలేఖ పాడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

0: మీ సొంతింటికల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
1: తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి.
2: శ్రోతలు ఎఫ్ఎం 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రేమలు. ఈ చిత్రం కోసం రోహిత్ విష్ణు విజయ్ పాడిన కిట్టు విస్సా ప్రగడ గీతం. సంగీతం విష్ణు.

చిత్రసీమలో ఇప్పుడు విందాం ఉప్పెన ఈ చిత్రం కోసం. జావేద్ అలీ పాడిన శ్రీమణి గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జనగణనకు సిద్ధమవుతోంది. జనగణన మొదటి దశ ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు దేశంలో మొదటిసారిగా డిజిటల్ విధానంలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు ఏదైనా డిజిటల్ టూల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ద్వారా sc.census.gov.in లో మీ వివరాలు నమోదు చేసుకోవచ్చు. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.

0: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
1: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
0: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
1: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
0: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
1: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
0: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎంఐ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమలో సినీ గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. బాయ్స్ ఈ చిత్రం కోసం కార్తీక్, చిత్ర, శివరామన్ పాడిన శివగణేష్ ఏఎం రత్నం గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

చిత్రసీమలో ఇప్పుడు విందాం మనశంకర వరప్రసాద్. ఈ చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, శ్వేతామోహన్ పాడిన భాస్కర్ భట్ల గీతం సంగీతం అందించిన వారు భీమ్ సిసిరో లియో.

0: మిసాల పిల్ల నా మొహం మీద ఎన్నిసార్లు డోరు వెయ్యాలా, అల్లో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: ఆయుధం ఈ చిత్రం కోసం కుమార్ సాను, నిష్మా పాడిన చిన్నిచరణ్ గీతం, సంగీతం అందించిన వారు వందే మాతరం శ్రీనివాస్.

చిత్రసీమలు చివరిగా విందాం. దశావతారం ఈ చిత్రం కోసం కమల్ హాసన్ సాధనా సరగం పాడిన వేటూరి గీతం, సంగీతం హిమేష్ రేష్మియా.

ఇంతవరకు మీరు చిత్రసీమలో సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6 గంటలు దాటి 1 సెకండ్. ఇప్పుడు విందాం ఒక దేశభక్తి గీతం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: మీ సొంతింటి గల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం. అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది. అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం. అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకు అత్యధిక రుణం అందిస్తోంది. మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
0: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: Draupadi Murmu has called Operation Sindoor a defining testament to India's unwavering resolve against terrorism and all forces that threaten our sovereignty and the safety of citizens. In a social media post, she said the brutal attack at Pahalgam was met with befitting and exemplary precision. She reiterated that those who seek to threaten Bharat must know that our nation stands vigilant, united and prepared to respond with strength. In Tamil Nadu, amid political stalemate, the Palis continue to form the new government. In this regard, Governor Rajendra Vishwanath Harlekar invited the TVK president, C. Joseph Vijay, to the Lok Bhavan in Chennai today. It was informed in the press release from the Lok Bhavan that during the meeting, the governor explained that the requisite majority support in the Tamil Nadu Legislative Assembly, which is essential for forming the government, has not been established. In West Bengal, in connection with the murder of BJP MLA Suvendu Adhikari's close aide, Chandranath Rath, the state police have arrested three individuals. Police also formed a seven-member special investigation team, SIT. It will work under the supervision of the IG of CID. Meanwhile, police took into custody and investigated a resident of Siliguri in connection with the murder case. His car's number plate was allegedly used by the assailants who killed Chandranath Rath last night. After an almost three-hour investigation, police released him with the assurance that he would cooperate and help in further investigation. Around 40 passengers from a cruise ship hit by a deadly Hanta virus outbreak disembarked at the remote South Atlantic island of St. Helena last month without contact tracing, nearly 2 weeks after the first passenger died on board. The Dutch Foreign Ministry has confirmed the number. It comes as international authorities intensify efforts to contain a rare outbreak of deadly disease linked to the Andes strain of Hanta virus after three people who were aboard the cruise ship MV Hondius have died since it set sail from Argentina a month ago. The Dutch-flagged expedition vessel, carrying around 150 passengers and crew from 23 different countries, is now sailing towards Spain's Canary Islands under strict precautionary measures. Benchmark domestic equity indices staged a lackluster close today, remaining largely unchanged amid a choppy trading session. The Sensex dropped 114 points to close at 77,845, while the Nifty dipped 4 points to settle at 24,327. And in IPL cricket, Lucknow Super Giants will face Royal Challengers in Lucknow today at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి సమయం 6:10 ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక ప్రకటన.
2: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
3: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పిఎంఓ అధికారి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ మెహతా ఆధ్వర్యంలో ఏర్పాట్లపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇళ్లను సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల పరిమితిని ఇకపై 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్రంలో దివ్యాంగులకు అండగా ఉంటామని, వారికి సేవ చేయడం మహాభాగ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక వార్తల వివరంగా. ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పిఎంఓ అధికారి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఐజీ మెహతా ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్పోర్ట్, HACC తదితర ప్రదేశాలను పరిశీలించారు. పటిష్ట పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, మళ్లింపు, వైద్య సదుపాయాలు, వివిధ శాఖల సమన్వయం తదితర అంశాలపై అధికారులకు మెహతా సూచనలు చేశారు. ప్రధానమంత్రి ఆదివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పూర్తయిన ప్రాజెక్టులను

0: జాతికి అంకితం చేయనున్నారు. ఈ సమావేశంలో మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి, జాయింట్ సిపి శ్వేత, వివిధ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇళ్లను సమకూర్చడం, భూ యజమానులకు తమ భూమిపై స్పష్టమైన హక్కులను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లు భూమి ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవానికి ప్రతీకని, పేదవాడికి భద్రమైన భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి పేర్కొన్నారు. పేదల జీవితాల్లో గౌరవప్రదమైన మార్పు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరం ఇండ్లు అనే మహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తోందన్నారు. దాదాపు 4 లక్షల ఇళ్లను మంజూరు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గృహ విప్లవానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. హౌసింగ్ రెవెన్యూ అంశాలపై జిల్లాల వారీగా ప్రజాప్రతినిధులతో జరుపుతున్న సమీక్షలో భాగంగా ఈరోజు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ రెవెన్యూ ఫారెస్ట్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అర్హత గల మహిళా సంఘాలకు అందిస్తున్న 5 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల పరిమితిని ఇకపై 10 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా సంఘాలు తీసుకునే 10 లక్షల వరకు బ్యాంకు రుణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని జ్యోతిబా పూలే ప్రజాభవన్లో నిర్వహించిన మహిళా స్వయం సహాయక బృందాల వార్షిక రుణ ప్రణాళిక 2026-27 ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై వార్షిక బ్యాంకు రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. దివ్యాంగులకు అండగా ఉంటామని, వారి సేవ చేయటం మహాభాగ్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసిన అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ, తెలంగాణ సాంస్కృతిక సారథి వార్షిక ప్రగతి నివేదిక పుస్తకాన్ని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు సచివాలయంలో సాంస్కృతిక సారథి చైర్పర్సన్ డాక్టర్ జీవి వెన్నెల గద్దర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజాపాలనలో సాంస్కృతిక సారథిని కూడా ప్రగతి వైపు నటించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ కళాకారులకు వేతనాలు పెంచడంతో పాటు దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న బదిలీలను చేపట్టినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రూపాయల చొప్పున రుణమాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు హనుమకొండలో రాష్ట్రస్థాయి మెగా రైతు మేళాలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ,
1: రైతాంగం యొక్క ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేసి మీ జొన్నలు కానీ మొక్కజొన్నలు కానీ ధాన్యం కానీ ప్రతి గింజని కొని మిమ్మల్ని రక్షించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మన జిల్లాలన్నీ కూడా ఆయిల్ ఫామ్ కి సూట్ అయినాయి. దయచేసి పంట మార్పిడి చేసుకోండి, అధిక ఆదాయాన్ని పొందండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆధ్వర్యంలో రేపు ఉదయం వాగ్దాన కార్యక్రమం జరగనుంది. 1936 జూన్ 8వ తేదీన భారతదేశంలో ప్రసార ప్రస్థానం మొదలుపెట్టిన ఆకాశవాణి ఈ ఏడాది జూన్ 8వ తేదీ నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా పలు ఆకాశవాణి కేంద్రాలు మే 8వ తేదీన ఒకే సమయానికి వాగ్దానం నిర్వహిస్తున్నాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న వాగ్దానంలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. తెలంగాణ రవాణా శాఖలో ప్రవేశపెట్టిన సంస్కరణలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖకు ప్రతిపాదిస్తూ, అవినీతి నిర్మూలనకు చెక్పోస్టుల రద్దు, వాహన సారథి పోర్టల్స్ అనుసంధానం వంటి చర్యలు అద్భుతమని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామితో కలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రేపు ఉదయం తుమ్మిడిహట్టి ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేయనున్నారు. ప్రాణహిత ప్రాజెక్టులో కీలకమైన తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం, నీటి లభ్యత, ముంపు, సాగునీటి పారుదల వంటి అంశాలపై మంత్రులు లోతుగా సమీక్షించనున్నారు. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. కేవలం 22 నిమిషాల్లో పాక్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన ఈ ఆపరేషన్ భారత్

0: యానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొనియాడారు. దాండ్యపు రాసులపైనే రైతులు ప్రాణాలు విడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా కలెక్టర్ బి సత్యప్రదాస్తో కలిసి పూడు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవి రాథోడ్ అన్నారు. ఈరోజు గంగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ వేగంగా పూర్తి చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. పలు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రేపు హన్మకొండలో భారీ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జనగామ జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కోదండరాములు తెలిపారు. వివిధ రంగాలకు చెందిన 50కి పైగా ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లకు హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో కోఆపరేటివ్ ప్రత్యేక కమిషనర్ కొనసాగింపు ఉత్తర్వులను జారీ చేయగా ఆసిఫాబాద్ జిల్లా కోఆపరేటివ్ శాఖ అధికారి మోహన్ జిల్లాలోని 12 సొసైటీ చైర్మన్లకు ఉత్తర్వులను అందజేశారు. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ రైతులకు సూచించారు. ఈరోజు పోతన శెట్టిపల్లిలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆయన పాల్గొని వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థుల మార్కులు, ర్యాంకులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ నవీన్ నికోలస్ తెలియజేశారు. 6 నుండి 10 తరగతుల వరకు జరిగిన ప్రవేశ పరీక్షల్లో మొత్తం 37,216 మంది దరఖాస్తు చేయగా 30,545 మంది పరీక్ష రాశారని వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అడిషనల్ సీఈఓ డాక్టర్ వాసం వెంకటేశ్వరరెడ్డి ఆదేశించారు. సంగారెడ్డిలో ఈరోజు అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించిన ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఆకాశవాణి మా శ్రోతలందరి కోసం ప్రసారం చేస్తున్న ఈ పూట మరియు రేపటి కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విందాం. ముందుగా ఈ పూట ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు విందాం. ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో గజవెల్లి అమరేందర్ బృందం వారి జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి కార్యక్రమంలో మూడు రోజుల పాటు హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జరిగిన రాష్ట్రస్థాయి మెగా రైతు మేళా కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక వింటారు. సమర్పణ శ్రీ డాక్టర్ పి ఎల్లయ్య. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. రాత్రి 9:00 న్యూస్ 8:09 ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా ప్రసిద్ధ గీత రచయిత, ఆస్కార్ అకాడమీ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత శ్రీ చంద్రబోస్ గారితో గతంలో ఆకాశవాణి రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం వింటారు.

ఇక ఇప్పుడు రేపటి అంటే శుక్రవారం ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విందాం. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం, 6:40 దేశభక్తి గేయం, 6:45 ప్రాంతీయ వార్తలు, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి, 8:00 జానపద సంగీత కార్యక్రమం, ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు, 9:00 చిత్రసీమ. రేపు ఉదయం 10:00 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. రేపు ఉదయం 10:30 12:40 1:20 వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రేపు మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. మధ్యాహ్నం 3:00 నుండి 5:00 వివిధ్ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. ఇక రేపు సాయంత్రం మా ప్రసారాల్లో ముందుగా 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:30 జానపద సంగీతం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు, 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమం వింటారు, 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 8:00 మనోరంజని, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్, రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:25. ఇప్పుడు విందాం సమాచార దర్శిని.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
4: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
5: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
4: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
5: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
4: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
5: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
4: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

ఏదో ఒక పద్ధతి లోపల తిరిగి నేల లోపలనే కళ్ళెదున్నడం అనేది అది చాలా తప్పనిసరి పని. మనకు అవసరం ఉండేటి తీసుకోవాలి, మిగతా వాటిని దున్నేయాలి. అందులోపలనే దున్నడంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి రైతులకు, కానీ కొంచెం అవగాహన కనుక ఏర్పరచుకున్నట్లయితే ఆ ఇబ్బందులను అధిగమించి నేల లోపల దున్నడం అసాధ్యమైతే కాదు, తప్పనిసరిగా సాధ్యమే. ఎప్పుడైతే నేల ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అని మనం గ్రహిస్తామో, ఆ నేల ఆరోగ్యానికి అతి ప్రధానమైనది సేంద్రీయ కర్బనం అని మనకు తెలుస్తుందో, ఆ సేంద్రీయ కర్బనాన్ని తిరిగి నేలకు అందించడం లోపల పంటల అవశేషాల పాత్ర చాలా ముఖ్యం అని మనం భావించినప్పుడు తప్పనిసరిగా వాటిని మనం నేల లోపల కళ్ళెదుంతాం. మనం చాలా మంది రైతులు చేస్తున్నారు, కానీ ఇంకా కూడా చాలా మంది రైతులు తగలబెడుతున్నారు. తద్వారా ఏంటంటే సేంద్రీయ కర్బనం అందకపోగా నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోవడం, నేల వేడెక్కడం, ఇలా అనేక రకాల దుష్ప్రభాలు వచ్చాయి. నేల ఆరోగ్యం చాలా పాడైపోతుంది. సో కాబట్టి పంట అవశేషాలను తిరిగి నేల లోపల కళ్ళెదున్నడం అనేది అతి ప్రధానమైనటువంటి లక్షణం. దాని ద్వారా మనం చాలా ఆరోగ్యాన్ని కాపాడవచ్చు. పచ్చి రొట్టె ఎరువులు కూడా, అంటే ముఖ్యంగా ఏ పంట వేసినా సరే, వరి కానివ్వండి, పత్తి కానివ్వండి, అనేక రకాలు ఏ రకాల పంటలు వేసినా సరే, ఆ పంట కంటే ముందు ఆ నేల యొక్క సారాన్ని పెరగడం కొరకు పచ్చి రొట్టె ఎరువులు, అంటే ఆయా ప్రాంతాలను బట్టి జనుములు కానివ్వండి, జీలుగలు కానివ్వండి, బొబ్బెర లాంటివి కానివ్వండి,

0: కొన్ని గొర్ల మందలు, కొన్ని కోళ్ళ ఎరువు తోలడం, చెరువు మట్టి లాంటివి తోలడం, కంపోస్ట్ లాంటి ఇలాంటి కొన్ని యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్లయితే తప్పనిసరిగా మనం కొన్ని పొరపాట్లు చేసినా కూడా నేల లోపల సేంద్రియ కార్బనం తగినంతగా అంటే దాదాపు మనకు 0.7 నుంచి 1 వరకు అట్లుంటే చాలా బాగుంటుంది. కానీ మనకి ఇంత ఇంకా కూడా 0.3, 0.4, 0.5, 0.6 ఉంటుంది మనకు. ముఖ్యంగా మనది భూమధ్య రేఖకు దగ్గరలో ఉన్నాం కాబట్టి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎంత చేసినా కూడా సేంద్రియ కార్బనం తరిగిపోతూ ఉంటుంది. సో కాబట్టి మనం ప్రతి సంవత్సరం ప్రతి పంటకు చేస్తూనే ఉండాలి. మనం ఒకసారి చేస్తే సరిపోదు మనకు అది. సో కాబట్టి రైతులు సరే కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, కానీ మిగతా వాటిలో రైతులు ఎంత ఖర్చు అయినా పెడతారు. అంటే విత్తనాన్ని కొనేటప్పుడు, పురుగు మందులు కొట్టేటప్పుడు, ఎరువులను వాడేటప్పుడు, ఇంకా అనేక విషయాల్లో రైతులు కొంత డబ్బు కష్టమైనప్పటికీ, వాళ్ళకు ఇబ్బందులు ఉన్నప్పటికీ దాని మీద ఖర్చు పెడతాం. కానీ నేల ఆరోగ్యానికి సంబంధించి మనం కొంత డబ్బు ఖర్చు పెట్టాలంటే మనం అది పెద్దగా ప్రాధాన్యతను అనుకోకపోవడం వల్లనే మనం ఖర్చు పెట్టాం దాని మీద. ఇప్పుడు మనం ఒక మంచి పశువుల ఎరువు తోలాలి, గొర్రెల కోళ్ళ ఎరువు తోలాలి, అది మనకు అంత ప్రాధాన్యత అనిపిస్తలేదు. మనకు జనుములు జీలుగలు చల్లాలి, అది చాలా ఇంపార్టెంట్ అనుకోవట్లేదు మనం. సో కాబట్టి ప్రతి రైతు కూడా ఏదో రకంగా తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ పద్ధతులను అంటే పంట అవశేషాలను దున్నడం కానివ్వండి, పచ్చి రొట్టెలు ఇట్లాంటి నీళ్ళలో కల్లి దున్నడం చేస్తేనే నేల 10 కాలాల పాటు చాలా బాగుండేందుకు అవకాశం ఉంది.
1: మరి చివరగా వ్యవసాయం చేసేటువంటి రైతులు నేల యొక్క పరిరక్షణ కోసం ఏం చేయాలంటారు?
0: ఇప్పుడు ఒక పెద్ద బలమైనటువంటి ట్రాక్టర్ తో దున్నాం అనుకోండి, నేల ఆరోగ్యం చెడిపోతుంది మనకు. లేకపోతే ఒకటే పొలాన్ని 2 లేదా 3 సార్లు దున్నాం అనుకోండి, నేల ఆరోగ్యం చెడిపోతుంది. సో కాబట్టి నేలను దున్నేటప్పుడు కూడా చాలా మనకు మొక్క వేర్లు ఎంత 10-15 సెంటీమీటర్లు ఉంటాయి, మనం 3 లోతు దున్నాం అనుకోండి అవసరం లేదు, మనకు నేల చెడిపోతుంది. అట్లా మనం పంటలు వేసుకునేటప్పుడు, లేకపోతే పంట మార్పిడి చేసేటప్పుడు, ఎరువులు వేసేటప్పుడు, నీళ్లు పెట్టేటప్పుడు, ఏ పని అంటే మనం వ్యవసాయం లోపల అధిక దిగుబడులు సాధించడం కొరకు ఏ పని చేసినా సరే ఆ పనికి నేల ఆరోగ్యానికి సంబంధం ఉంటుంది. కొంత శాస్త్రీయతతో గనక చేసినట్లయితే ఆ పని ద్వారా రావాల్సిన పూర్తి ఫలితాలు వస్తాయి, నేల ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది. నేలను గనక మనం కాపాడుకోకపోతే రానున్న తరాల లోపల మనకు తిండి గింజలు చాలా కష్టమవుతుంది. కాబట్టి మనం ఈ విత్తనాలు, యాజమాన్యము ప్లస్ వాతావరణము ఇవే కాదు ప్రధానం, వాటితో పాటు మరి వాటికంటే ఎక్కువ కూడా నేల యొక్క పరిరక్షణ చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం అందరం కూడా కాపాడుకున్నట్లయితే 10 కాలాల పాటు వ్యవసాయం జరగడానికి అవకాశం ఉంటుంది.
1: మరి ఇంతవరకు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి వ్యవసాయం లోపల నేల యొక్క ప్రాధాన్యత గురించి మా వ్యవసాయదారులకు, రైతులకు, అదేవిధంగా శ్రోతలకు చాలా చక్కగా వివరించినందుకు మీకు మా ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: నమస్తే అండి.
2: ఇంతవరకు మీరు వ్యవసాయంలో నేల యొక్క ప్రాముఖ్యత, వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటే చిరంజీవి.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం సేంద్రియ పద్ధతిలో వరి మరియు పత్తి పంట సాగులో అనుభవాలు. హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామ అభ్యుదయ రైతు టి ఆదిరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి.
5: సాధిస్తూ ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ అవార్డులు తీసుకున్నటువంటి ఆదర్శ రైతు మన ముందున్నారు. వారు తోకల ఆదిరెడ్డి గారు. గత 35 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తూ, మామూలుగా అందరూ వ్యవసాయం చేస్తారు కానీ నేను ఒక వినూత్న పద్ధతిలో వ్యవసాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో సేంద్రియ పద్ధతి ద్వారా ఏ పంటకు కూడా అధికంగా ఎరువులు కానీ మందులు కానీ వాడొద్దు, తద్వారా మానవులకు హాని కలుగుతుంది అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సేంద్రియ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు ఆదిరెడ్డి గారు, మరి వారు ఏ ఏ పంటల్లో సేంద్రియ వ్యవసాయం చేయడం జరుగుతుంది, ఏ ఏ పంటల ద్వారా వారికి అవార్డు వచ్చింది అనేటువంటి తదితర విషయాలను వారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా నమస్కారం అండి.
6: నమస్తే సార్, నా పేరు తోకల ఆదిరెడ్డి, గ్రామం సీతంపేట, మండల హసన్పర్తి, డిస్ట్రిక్ట్ అన్నంకొండ.
5: అంటే సార్ చెప్పండి, ఈ సేంద్రియ వ్యవసాయం అనేటువంటిది ఏంటిది అంటారు? మీకు సేంద్రియ వ్యవసాయం చేయాలనేటువంటి ఉద్దేశం ఎలా కలిగింది?
6: మేము గత 35 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాము. స్టార్టింగ్లో వ్యవసాయం చేసినప్పుడు మొక్కజొన్న వేసేది, పత్తి వేసేది, వరేసేది, పల్సేసి అంటే పెసర్లు, బబ్బెర్లు, నువ్వులు అన్నీ ఒక 4 ఎకరాల భూమిలో మొత్తం అన్ని పంటలు వేసుకొని మేము ఏ మందులు కొట్టకుండా అప్పుడు పండించినాం. ఎందుకంటే

0: రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పెసర్లు వేయడం వల్ల మనకు ఎలాంటి పురుగు రాదు, మొక్కజొన్న వల్ల రాదు. ఒక 10 చెట్లు ఆమ్లం చెట్లు పెట్టుకునేది, 20 చెట్లు బంతి చెట్లు పెట్టుకునేది ఇంటి అవసరాల కోసము. అలా మేము చేసుకుంటూ పోతుంటే ఎక్కడన్నా పురుగు ఆశిస్తుంటే ఆ పురుగు అనేది బంతి చెట్టు మీద రాలేదు, ఆమ్లం మీద రాలేదు. ఈ అక్షంతల పురుగు అనేది మొత్తం పెసర ఉంటే ఆ పెసర్లు వచ్చి తినేది ఈ మొక్కజొన్నకైనా ఈ పత్తికైనా దేని మీద అలి మనకు ఎన్ని హాని చేసే పురుగులు ఉన్నాయో అంతకన్నా మేలు చేసే పురుగులు కూడా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఎలాంటి మందులు కొట్టకుండా మేము అప్పుడు జాగ్రత్తలు తీసుకున్నాం, మేము పంట పండించినాం. ఆ పండించినప్పుడు ఏంటంటే దిగుబడి అనేది మాకు ఎక్కువ రావడం జరిగింది. ఈ రోజు ఎందుకు దిగుబడి వచ్చిందంటే బంతి చెట్లు పెట్టి లింగాకర్షణ బుట్టలు కూడా పెట్టడం వల్ల ఎందుకంటే మనం ఉనికిని తెలుసుకున్నాం. ఓ పరిస్థితి ఏమున్నది, ఎలా వస్తుంది, పచ్చ బురుగు వస్తుందా, ఆమ్దం బురుగు వస్తుందా, రెడ్ బురుగు వస్తుందా, అంటే ఈ రోజు తెలుసుకోవడానికి ఉనికిని తెలుసుకున్నాం. ఆ ఉనికిని తెలుసుకొని కషాయాలు తయారు చేసి స్ప్రే చేయడం జరిగింది. స్టార్టింగ్ లో ఏంటంటే 20 రోజులు ఒకసారి, 40 రోజులు ఒకసారి, 60 రోజులు ఒకసారి బంతి చెట్లు పెట్టడం తర్వాత, ఆమ్దం పెట్టడం తర్వాత, దీనివల్ల చుట్టూ బార్డర్ క్రాఫ్ మొక్కజొన్న వేయడం జరిగింది. కాటన్లో తీసుకున్నాం, అదే వరిలో తీసుకుంటే వరి కూడా జాగ్రత్తలు తీసుకోవాలనేది మేము కూడా ఈ మందులు కొట్టకుండా ఉండడం కోసం కూడా వరి కూడా మేము చాలా జాగ్రత్తలు తీసుకొని మెషిన్ వేయడం అంటే డ్రమ్ సీడర్తో నాటేయడం జరిగింది.
1: అంటే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయం చేయాలంటే ముఖ్యంగా ఒక రైతు దగ్గర ఏమేమి అవసరం, పశువులు ఏమవసరం, ఇంకా ఇతర పరికరాలు ఏ విధంగా అవసరం అనేటువంటివి పడతాయంటారు?
0: మాకు పశువులు ఉండేది. అప్పుడు మాకు కనీసం ఏంటంటే మాకు ప్రతి సంవత్సరము ఈ 4 ఎకరాల ఫీల్డ్లో 2 ఎకరాల వరకు మేము మా పశువుల పెంట మేము పోసుకునేది. మాకు ఇంటి దగ్గర కోళ్ళు ఉండేది. ఈ వేస్ట్ అయినటువంటి వస్తువులు కూడా పశువులు కూడా పెంట తీసుకొని కూడా మేము వర్మీ కాంపోస్ట్ బెడ్ కూడా తయారు చేసుకున్నాం. ఎందుకంటే వర్మీ కాంపోస్ట్ బెడ్ తయారుకుంటే చెత్త ఉంటుంది కదా, వానపాము ఎర్రలు తయారు చేసుకొని ఒక బెడ్ కట్టుకొని కూడా మాకు డిపార్ట్మెంట్ వల్ల దీనివల్ల లాభం ఉంటుంది అనే ఉద్దేశంతో మాకు తెలియడం జరిగింది. తెలిస్తే మేము ట్రైనింగ్ నేర్చుకొని కూడా మా ఇంటి దగ్గర మేమే బర్ల పెండ, ఆవుల పెండ, ఎడ్ల పెండ ఉండేది. ఆ పెండ తీసుకొని మేము కంప్లీట్ బెడ్లో వేసుకొని ఒక బెడ్ అయినాక ఒక బెడ్ ఆటోమేటిక్గా ఏంటంటే మేము కొంచెం ఈ పదన ఆరకుండా మనం పెండ నీళ్ళు కలిపి చల్లినట్లయితే ప్రతి ఒక్క వానపాముల బెడ్ మీద మాత్రం చల్లినట్లయితే మనం ఎర్రలు తినుకుంటూ తినుకుంటూ మీదకి వస్తాయి. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కిందికి పోతా అంటే మనం ఎరువు తీసుకొని మళ్ళీ ఇంకో పక్క దాంట్లో కూడా వేసుకోవచ్చు. అట్లా వేసుకొని పెంచుకొని అసలు ట్రాన్స్పోర్ట్ కిరాయలు కూడా తగ్గుతాయి అన్నట్టు. బ్యాగులలో నింపినట్లయితే మాకు బ్యాగులలో తీసుకుంటే మాకు ఉండేది కాబట్టి, అవకాశం ఉండేది కాబట్టి మాకు అప్పుడు పరిస్థితి బాగుండి మేము చేసుకునేది. ఈరోజు మాకు ఆవులు ఉండేది. ఒక ఆవును తీసుకుంటే ఒక 2 ఎకరాలు సాగు చేయవచ్చు. ఆవు వల్ల ఏంటంటే ఆవు మూత్రంతోని కషాయాలు తయారు చేసుకుని ఆవుమూత్రం స్ప్రే చేసేది. ఆవుమూత్రం ఆవు పెండ తీసుకొని ఆ పెండను నీడలో ఒకదిక్కేసి ఆ ఆవుమూత్రం తీసుకొని కూడా ఈ పెండలో చల్లి మనం ఉన్నట్టు వేస్ట్ అటువంటి పదార్థాలు అంటే పప్పు దినుసులో వేస్ట్ డస్ట్ ఉంటుంది చూడు, అది కూడా కలిపి నీడలో ఉంచి బుకింగ్ చేసి మేము కూడా ఒక బ్యాగులు ఎత్తుకొని మేము వర్షాలు పడుతూనే చల్లేది. అంటే మూత్రం వల్ల ప్రతి ఒక్క దానికి ఉపయోగం. మనం అంటే కషాయాలు తయారు చేసుకొని కూడా ఈ ఆవుమూత్రంతో కూడా మేము స్ప్రే చేసేది. స్ప్రే చేసినట్లయితే మనకు ఎలాంటి హాని ఉండదు. అదే కింద యాప గింజల కషాయం కూడా తయారు చేసుకునేది. యాప గింజల కషాయం తయారు చేసుకొని స్ప్రే చేసినట్లయితే ఏ పురుగు కూడా మనం వరి పంట మీదనైనా పత్తి పంట మీదైనా ఏ పురుగు ఆశించదు. దానివల్ల మాకు ఏంటంటే దిగుబడి ఎక్కువ వచ్చేది.
1: అంటే ముఖ్యంగా మీరు కనుక చూస్తే రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ అవార్డులు తీసుకున్నారు. అయితే అందులో ముఖ్యంగా మీరు వరిలో సేంద్రీయ వ్యవసాయం చేశారు, అదేవిధంగా పత్తిలో కూడా సేంద్రీయ వ్యవసాయం చేశారు. ముందుగా మీరు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది పత్తిని సేంద్రీయ పద్ధతిలో సాగు చేయడం అనేటువంటి విషయం పైన. మీరు ఈ పత్తిని సేంద్రీయ పద్ధతిలో ఎలా సాగు చేశారు, పత్తిని ఏ విధంగా పెట్టుకున్నారు, ఎన్ని ఎకరాలలో పెట్టిల్లు, దాని దిగుబడి అనేటువంటిది ఏ విధంగా వచ్చింది?
0: 1 ఎకరం తీసుకున్నాం. 1 ఎకరం పత్తి ఏంటంటే ఫస్ట్ మేము ట్రైనింగ్లో ఈ ఏ పురుగు ఏందనే నేర్చుకున్నాము. నేర్చుకున్న తర్వాత ఏంటంటే 1 ఎకరం ఫీల్డ్ తీసుకొని ఎకరంలో చుట్టూ ఒక 2 సార్లు బెబ్బెర సాలు వేసేది, ఒక మొక్కజొన్న సాలు వేసేది, చుట్టూ బార్డర్ చుట్టుగా వేసేది. వేసిన తర్వాత ఏంటంటే ఆమ్దం చెట్లు 1-5 పెట్టేది, బంతి చెట్లు 1-5 పెట్టేది. పెట్టిన తర్వాత ఏంటంటే కింద కూడా అవసరం పడితే మన పెసర్లు వేసి కూడా మేము ఒక పూతకు వచ్చినప్పుడు కూడా పత్తిలో పల్టరు కొట్టి కొట్టడం జరిగింది. ఈ చేయడం వల్ల ఏంటంటే ఈ అక్షంతల పురుగు అనేది కంపల్సరీ వస్తుంది, ఈ బంతి పచ్చ పురుగు వస్తుంది, ఆమ్దం అంటే లద్దె పురుగు వస్తుంది. ఈ పురుగు వల్ల మనం ఉనికిని తెలుసుకునేది. దానివల్ల ఏంటంటే మనకు గ్రేస్ రాసిన ప్లేట్లు కూడా పెట్టేది, ఎందుకంటే పచ్చదోమ తెల్లదోమ కూడా అయ్యేది. కొన్ని పక్షి స్థావరాలు కూడా పెట్టినాం, ఎందుకంటే ఈ పక్షి స్థావరాలు పెట్టినట్లయితే పక్షి ఆలి ఎక్కడన్నా పురుగు అని ఆశించినట్లయితే అక్కడ ఇమీడియట్లీ ఆ పురుగును తినేది. కాకుంటే కంటి తీగలు కూడా ఉండేది మన చేనులో. కంటి తీగలు ఉన్నాయంటే ఆ కంటి తీగల వల్ల కూడా పచ్చబురుగైనా లద్దెబురుగైనా దాని శరీరంలో ఎక్కడైనా దాని భాగంలో అంటే పురుగులో ఎక్కడ ఏ భాగాలైనా గుడ్డు పెడుతుంది. దానివల్ల ఎందుకంటే గుడ్డు పెట్టిన వల్ల ఎందుకంటే అది పిల్ల పురుగు అయ్యే వరకు చనిపోతుంది. అంటే నివారణ అట్లా జరిగేది. అంటే ఒక విధంగా అన్ని విధాలుగా నివారణ జరిగిన వల్ల మనకి ఎలాంటి మందులు పురుగు మందులు ఖర్చులు లేదు కాబట్టి ఆటోమేటిక్గా మాకు దిగుబడి కూడా బాగా వచ్చేది.

0: చేను కూడా ఆరోగ్యంగా ఉండేది మాకు. దానివల్ల మాకు రాష్ట్రంలో ఏంటంటే కేంద్రంలో మాకు కాటన్ మీద దిగుబడి బాగా వచ్చిందనే ఉద్దేశంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కాటన్ మినిస్టర్ ఉండు వ్యవసాయ శాఖ మంత్రి వాళ్ళు నాకు అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో
1: ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మీకు అవార్డు ఇచ్చింది, సేంద్రియ పద్ధతి ద్వారా పత్తి పంట పండించాలనేటువంటి ఆలోచన ఎలా కలిగింది మీకు?
0: మేము ఆసియా ఖండం వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చిండండి. పొలంబడి కార్యక్రమం పక్కబడి వీళ్ళు అయితే అంటే నేను బాటపడి పోతే చూసి అరే ఏమో చేస్తారు ఏమని చేస్తానంటే ఇక్కడ పొలంబడి అబ్బా అంటే ఆ పొలంబడిలో మాకు ఒక 5 జాళ్ళు ఇచ్చి ఈ 5 జాళ్ళ మీద ఏంటంటే పొలంబడి కార్యక్రమంలో మీరే పురుగును కనుక్కోవాలి, మీరే మిత్ర పురుగు ఏంది చిత్ర పురుగు ఏంది మీరే తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాకు ఏ రోజు చెప్పకపోయేది. దానివల్ల ఒక పురుగును తీసుకొని ఒక పురుగును కలర్ చేసి ఆ గ్లాసెస్లో కవర్లో పెట్టేసి దాని పురుగును ఈ పురుగు తింటుంది అనేది తెలుసుకోవడానికి కోసం మనం ఒక్కోసారి అంత లద్దె పురుగు వచ్చి ఆకులు తిన్నా ఏం కాదు, గూడలు తిన్నా ఏం కాదు, మళ్ళీ కాపాస్తుంది అనే ఉద్దేశంతో అట్లా నేర్చుకోవడం జరిగదు. కాకుంటే మోనోపోడీలు ఎంపు ఉన్నాయి, సింపోడీలు ఎన్ని ఉన్నాయి అనేది కాటన్లో ఏ రకం అయితే బాగుంటుందని ఆ ట్రైనింగ్లో నేర్చుకోవడం వల్ల మేము మా దగ్గర బావి దగ్గర మా ఫీల్డ్లో మేము ప్రాక్టికల్గా మేము చేసి అధిక దిగుబడి చేసినందువల్లనే మాకు కేంద్ర అవార్డు వచ్చింది. ఈ కాటన్ ఈ మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకొని ఈ మంచి దిగుబడి తీసిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్తే మనం మందులు కొట్టిన దానికి దీనికి తేడా ఉండేది. మందులు కొట్టిన దానికి దాంట్లో ఏంటంటే విపరీతమైన బట్టలు కుట్టించుకుంటాం కాబట్టి దానివల్ల దురదలు ఇట్లా రావడానికి ఆస్కారం ఉండి నీట్గా లేకపోయేది. మా ఈ మందులు కొట్టకుండా ఆర్గానిక్ పండించినమని అనగానే కొంచెం పత్తి నీట్గా ఉండి మాకు డిమాండ్ ఎక్కువ ఉండి పోటీ పడి తీసుకోలేదు మార్కెట్లో మాకు మా దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి.
1: అంటే ఈ విధంగా అధికంగా ఎరువులు వాడకపోవడం వల్ల మీ దానికి ఎక్కువ దిగుబడి వచ్చేది, ఎక్కువ రేటు కూడా వచ్చేది. అయితే మరి మీరు రాష్ట్ర స్థాయిలో కూడా అవార్డు తీసుకున్నారు, మరి వరిలో ఏ విధమైనటువంటి సేంద్రియ వ్యవసాయాన్ని మీరు చేయడం జరిగింది?
0: వరి పంట వేయడంలో నాటేసే విధానం చేసేటప్పుడు నాటేస్తుంటే అప్పుడు కరెంటు కొరత ఉన్నది, వాటర్ కొరత ఉన్నది. దీనివల్ల పంటలు భూమిలో పంట మార్పిడి చేయాలనేది గవర్నమెంట్ ఒక ఆలోచన ఉండే. దానికి అనుగుణంగా మేమేందంటే ఓ ఇట్లా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఫస్ట్ స్టార్టింగ్లో డ్రై పద్ధతి మేము విదజల్లినాము. పొల దుక్కిలో వెళ్ళి కూడా మేము నాటేయడం జరిగింది. వేసిన తర్వాత ట్రైలో పెంచుతారు, ట్రైలో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ట్రైలో పెంచడం జరిగింది. ట్రైలో పెంచితే మేము ప్లాస్టిక్ కవర్లో పెంచి దాని ట్రే తయారు చేసి కూడా వ్యవసాయ యూనివర్సిటీ నుంచి కూడా మిషన్ తీసుకొచ్చి మేము నాటేయడం జరిగింది. నాటేసినాక ఏంటంటే మేము ఆవులో ఉన్నటువంటి మూత్రము కషాయాలు తయారు చేసి మేము ఎక్కువ స్ప్రే చేసేది. స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ముందు జాగ్రత్త వల్ల అంటే మేలు చేసే పురుగులు చనిపోకుండా ఉంటాయి కాబట్టి కషాయాలు కొడితే మనకు హాని చేసే పురుగులు రాగానే ఇమిడియట్లీ తింటాయి. కాకుండా ఏంటంటే దానివల్ల ఏంటంటే మనకు ఎక్కువ ఖర్చు ఉండకపోయేది, అసలు మందులు కూడా కొట్టకుండానే మేము పండించడం జరిగింది. భూమిని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంచెం మాకు అయితే అధిక దిగుబడి వచ్చేది. మళ్ళీ ఇంకొకటి రైతులు ఏంటంటే కొంచెం ఆర్గానిక్ చేసినాం కదా మా డిమాండ్ మా వడ్లకు ఎక్కువ మేము సందరకం వేసేది కాబట్టి రైతుల దగ్గర కొనుక్కోపోవడానికి మా దగ్గర కాంపిటీషన్ వచ్చి మా దగ్గర ఇంకా 200-300 ఎక్కువ పెట్టి కూడా మా దగ్గర కొనుక్కపోవడం జరిగింది. దానివల్ల రైతులకు మాకు లాభం ఏమి, ఎందుకంటే కషాయాలు తయారు చేసి ఆవుమూత్రంతో మేము తయారు చేసి ఆవు పేడతో తయారు చేసి మేము స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మాకు ఆటోమేటిక్ ఏంటంటే ఖర్చు తగ్గేది. కాకుండా మా వడ్లు నీట్గా ఉండేది, దిగుబడి మాత్రం బాగా వచ్చేది కాబట్టి మాకు మార్కెట్లో డిమాండ్ ఉండేది.
1: మరి సేంద్రియ వ్యవసాయ పద్ధతి ద్వారా రాష్ట్ర అదేవిధంగా జాతీయ స్థాయిలో అవార్డు తీసుకున్నటువంటి రైతు ఆదిరెడ్డి గారు వరి మరియు పత్తి పంట సాగులో మరి ఏ విధమైనటువంటి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించినందుకు గాను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సార్.
2: ఇంతవరకు మీరు సేంద్రియ పద్ధతిలో వరి మరియు పత్తి పంట సాగులో అనుభవాలు హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం సీతంపేట గ్రామ అభ్యుదయ రైతు టి ఆదిరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోటి చిరంజీవి.

ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45. ఇప్పుడు విందాం వికసిత్ భారత్, హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ክርማም ኮዲክሽን አለ ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హెచ్పివి టీకా కార్యక్రమం ఈ విషయమై ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల గురించి జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు.
1: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హెచ్పివి టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో ఏ రకంగా కొనసాగుతున్నది, ఈ వివరాలని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ జిల్లా వ్యాధి నిరోధక టీకా అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు.
2: నమస్తే అండి.
1: ఇప్పుడు హెచ్పివి టీకా కార్యక్రమం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి 8వ తేదీన ఇది ప్రారంభించింది, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నది, మరి ఈ కార్యక్రమం మన జిల్లాలో ఎట్లా కొనసాగుతున్నది?
2: ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ తోటి రావడం జరుగుతుంది. ఇది 2వ అతిపెద్ద క్యాన్సర్. ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తే మహిళల్లో 2వ అతిపెద్ద క్యాన్సర్. దీని ద్వారా చనిపోవడం కూడా చాలా ఎక్కువ శాతం ఉంది. దాదాపు మన ఇండియాలో చూసుకుంటే దాదాపు 79,103 మంది సంవత్సరానికి, అంటే 2022 లెక్కల ప్రకారం దాదాపు 79,103 మందికి కొత్త కేసులు రాగా దాంట్లో 34,805 మంది చనిపోవడం జరిగింది. అంటే దాదాపు 50% వరకు దీంట్లో మోర్టాలిటీ రేట్ ఉంది, చనిపోవడం జరుగుతుందని. సో ఈ బర్డన్ని చూసి ఈ కేంద్ర ప్రభుత్వం మనకు ఫ్రీగా ఉచితంగా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ చేయడానికి తగు ఏర్పాట్లు చేసింది. మాకు బెంగళూరులో ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ చేసుకుని వచ్చి మేము ఇక్కడ మా సిబ్బందికి అంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో. సో మనకు ఇప్పుడు సప్లై కూడా చేయడం జరిగింది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ స్టేట్ నుంచి. సో మనం 8వ తారీఖు నుంచి సక్సెస్ఫుల్గా లాంచ్ చేసుకోవడం కూడా జరిగింది.
1: అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 14 నుంచి 15 సంవత్సరాల బాలికల్ని లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తున్నారు కదా, ఎందుకు ఆ వయసు వారినే ఎంపిక చేసినారు?
2: ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్స్పోజ్ కాకముందే, అంటే వైరస్కి ఎక్స్పోజ్ కాకముందే మనము వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటే దాని యొక్క సామర్థ్యత ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఏజ్ పిల్లల్ని మనం తీసుకోవడం జరిగింది. అంటే సెక్షువల్గా కూడా మనకు ఎక్స్పోజ్ కాకముందే ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం, దాని సామర్థ్యతని పెంపొందించుకోవడం వల్ల కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ని తీసుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు 3 నెలలు క్యాంపెయిన్ మోడ్లో జరుగుతుంది. ఈ క్యాంపెయిన్ మోడ్ కోసం ఈ 14 దాటిన వాళ్ళని, 15 లోపు ఉన్న వాళ్ళని మనము ఈ టార్గెట్ గ్రూప్గా తీసుకోవడం జరిగింది. తీసుకొని మనం సక్సెస్ఫుల్గా లాంచ్ చేసుకుని సక్సెస్ఫుల్గా రన్ చేసుకోవడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే తర్వాత దశల్లో ఇంకా దీన్ని విస్తరించే అవకాశం ఉంటుంది?
2: డెఫినెట్గా 9 సంవత్సరాల నుంచి ఇచ్చే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. దాని తర్వాత గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత మనకు వివరంగా తెలుస్తుంది.
1: అయితే ఇప్పుడు జిల్లాలో ఇప్పటి వరకు అంటే లక్ష్యం ఏమైనా ఈ హెచ్పివి టీకా పంపిణీకి సంబంధించి ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించారా?
2: మనకు దాదాపు జిల్లాలో ఈ 14 నుంచి 15 పిల్లల్లోపు 11,738 మంది ఉన్నారు. వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వివిధ స్కూల్స్ లో, విలేజెస్ లో అంతా కలిపి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది టార్గెట్ గ్రూప్ పెట్టుకుని మనం ముందుకు సాగడం జరుగుతుంది అన్నమాట.
1: అయితే సాధారణంగా 14-15 సంవత్సరాల వయసు అంటే పాఠశాలలో ఉంటారు, అదే వయసు ఉన్న వాళ్ళు కొంతమంది వివిధ కారణాల చేత బడికి వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, అట్లాంటి పిల్లల్ని మరి ఏ రకంగా గుర్తించి ఈ టీకా పంపిణీ చేస్తారు?
2: కంపల్సరీగా ప్రతి విలేజ్ కి ఒక ఆశా ఉంటున్నారు. ఇప్పుడు ఆశా దగ్గర ప్రతి నమోదైన ఇవన్నీ కూడా స్కూల్లో ఉన్న వాళ్ళు, స్కూల్కి వెళ్లకుండా విలేజ్ లో ఉన్న వాళ్ళ లిస్టు కూడా మా ఆశా దగ్గర ఉంది, మా మెడికల్ ఆఫీసర్ దగ్గర ఉంది. ప్రతి పిఎస్సీలో కూడా ఈ నమోదు కార్యక్రమం చేసి వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్న తర్వాతే ఈ టార్గెట్ గ్రూప్ మనం తీసుకోవడం జరిగింది.
1: అయితే ఇప్పుడు వివిధ కారణాలతోని టీకా అన్నా మందులన్నా ఒక రకమైన అపోహ లేదా ఒక రకమైన భయం అనేది ఇక్కడ ప్రజల్లో కొంతమందిలో మనం గమనిస్తూ ఉంటాం కదా, అయితే ఈ టీకా వల్ల ఏమైనా అపోహలు తొలగించే రకంగా, అంటే ఈ టీకా వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ అంటారు కదా, అట్లాంటి ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉంటుందా, లేదా ఇప్పుడు ఈ 14-15 సంవత్సరాల పిల్లలకు ఈ టీకా ఇప్పించడం ద్వారా తర్వాత వారి ఆరోగ్యం మీద ఇదేదైనా ప్రభావం చూపించే అవకాశం ఏమైనా ఉంటుందా?
2: డెఫినెట్గా మీరు అన్నట్టు చాలా అపోహలు ప్రజల్లో ఉన్నాయి, టీకా తీసుకోవాలా లేదా అనేది కూడా చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. మేము టీకా ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు కూడా చాలా ఇలా ఆలోచించి మమ్మల్ని చాలా రకాలుగా క్వశ్చన్స్ అడగడం కూడా

0: అవుతుంది. ఇది మనకు దీన్ని అవగాహన చేసుకోవాలంటే హ్యూమన్ పాపిలోమ వైరస్ లో మనకు 17 రకాల హై రిస్క్ సీరో టైప్స్ ఉన్నాయి. ఆ సీరో టైప్స్ లో మన ఇండియాలో దాదాపు 2 సీరో టైప్స్ తో చాలా డేంజర్ ఉంది. అవి 16 and 18 రకాల సీరో టైప్స్. సో ఈ వీటి ద్వారానే మనకు దాదాపు 99% క్యాన్సర్స్ ఈ 2 రకాలతోనే మనకు వస్తుంది. మనకు వీటితో పాటు ఇంకొక 2 రకాలు కలిపి 4 రకాల సీరో టైప్స్ తో మనకు గార్డాసిల్ అనే ఈ వ్యాక్సిన్ మనకు అందజేయడం జరిగింది. సో దీని ద్వారా ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే మాకు నెక్స్ట్ గర్భం వస్తుందా, పిల్లలు పుడతారా లేదా అనే క్వశ్చన్స్ చాలా మంది అడుగుతున్నారు. అలాగే దీని ద్వారా ఇంకేమైనా వ్యాధులు ఏమైనా వస్తాయా అనే క్వశ్చన్స్ అడుగుతున్నారు. కొంతమంది తీసుకోవడానికి కూడా వెనకాడుతున్నారు. కాకపోతే ఇప్పటికే మనం 55 కోట్ల వ్యాక్సిన్స్ ఇచ్చున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఈ గార్డాసిల్ అనేది దాదాపు 55 కోట్ల మందికి ఇచ్చున్నాము, 125 కంట్రీస్లలో ఇచ్చున్నాం. సో ఎక్కడ మనకు ఎటువంటి అడ్వర్స్ రియాక్షన్ దీని ద్వారా నమోదు కాలేదు. సో దాదాపు 100% సేఫ్ వ్యాక్సిన్ అనేసి మేము అవగాహన కల్పిస్తున్నాము. తర్వాత దీన్ని తీసుకున్న తర్వాత కూడా ఈ క్యాన్సర్ నుంచి ఎంత బర్డనైతే ఉందో దాదాపు 1-2% వరకు తగ్గిపోయింది. అంటే 50% నుంచి 1-2% వరకు తగ్గిపోయింది మనకు. ఆ బర్డన్ కూడా మనకు చాలా తగ్గింది. మనకు వివిధ రకాల అధ్యయనాలు కూడా మనకు సూచిస్తున్నాయి కాబట్టి తీసుకోవడం చాలా మంచిదని మేము అవగాహన కల్పిస్తున్నాము. ఒకవేళ తీసుకోకుండా మనకు రేపొద్దున మన పిల్లలకి ఇదే వ్యాక్సిన్ ఇది ఈ క్యాన్సర్తో బారిన పడి వాళ్ళు ఆర్థికంగా నష్టపోవచ్చు, హెల్త్ పరంగా నష్టపోవచ్చు, జీవితం కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. సో ఆ ప్రమాదాన్ని నివారించుకోవచ్చని కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము. కల్పించిన తర్వాత చాలా మంది ముందుకు వస్తున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వీళ్ళ ద్వారా తెలుసుకుని వాళ్ళు కూడా రావడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు కొన్ని రకాల టీకాలు తీసుకునే ముందు లేదా టీకాలు ఇచ్చే ముందు పరీక్షిస్తారు. జలుబు, జ్వరం ఇట్లాంటి లేకుండా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కొన్ని టీకాలు వేస్తారు. అట్లాగే ఈ HPV టీకాకు సంబంధించి టీకా తీసుకునే ముందు ఎవరైతే 14 పైన 15 లోపు వయసున్న బాలికలు ఎవరైతే ఉండారో ఏ రకంగా వాళ్ళ ఆరోగ్య స్థితి ఉండాలి, టీకా తీసుకున్న తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా, తీసుకోవాల్సి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: డెఫినెట్గా ఇప్పుడు మనం అక్యూట్ ఇల్నెస్ ఏమైనా ఉంటే మనం వ్యాక్సిన్ ఇవ్వం. అంటే వచ్చిన అమ్మాయి తీవ్రమైన జ్వరంతో కానీ జలుబు దగ్గు ఇవన్నీ ఏమైనా ఉంటే కానీ వాళ్ళలో ఇమ్యూనిటీ శాతం కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్యూట్ ఇల్నెస్ ఉంటే మనం ఇవ్వం. అలాగే క్రానిక్ ఇల్నెస్ ఇంత ఇతర క్యాన్సర్స్తో బాధపడుతున్నా కానీ లేకపోతే HIVతో బాధపడుతున్నా అంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో మనం వ్యాక్సినేషన్ అనేది ఈ వ్యాక్సిన్ కాదు ఏ వ్యాక్సిన్ ఇవ్వడం కూడా మంచిది కాదు. సో మనం ఇవన్నీ పరీక్షించిన తర్వాతే మనం వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాం. అలాగే ఇచ్చిన తర్వాత కూడా ఒక 40 నిమిషాలు మనం ఎక్కడైతే ఇచ్చారో అక్కడే మనం ప్రస్తుతం PSCస్లో ఇస్తున్నాము ప్లస్ గవర్నమెంట్ హాస్పిటల్ రిమ్స్ ఒట్నూరు బోత్లో ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత 40 నిమిషాలు అక్కడే కూర్చోబెడుతున్నాం. ఎందుకంటే దీని ద్వారా ఏమైనా అడ్వర్స్ ఈవెంట్స్ ఏమైనా జరుగుతాయి. ప్రతి మందులోనూ ప్రతి ఈవెన్ పారాసెటమాల్తో కూడా రియాక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనం వ్యాక్సిన్ ఇస్తున్నాం కాబట్టి మనం చూడడానికి 40 నిమిషాలు అక్కడే కూర్చోబెట్టి పరీక్షించి తర్వాత ఇంటికి పంపడం జరుగుతుంది. జనరల్గా వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత మనకు ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, మైల్డ్గా ఫీవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫీవర్ వస్తేనే అది మనకు పనిచేస్తున్నట్టు అదొక నిర్ధారణ చేసుకోవడానికి ఉంటుంది. సో అది మైల్డ్ ఫీవర్ మనకు సింపుల్ పారాసెటమాల్ లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు. ఒకవేళ ఎక్కువ ఉంటే పారాసెటమాల్ సిరప్ కానీ లేకపోతే టాబ్లెట్ కానీ తీసుకోవచ్చు, తగ్గిపోతుంది. లేదు ఇంకా ఏమైనా స్వెల్లింగ్ లేకపోతే యాబ్సెస్ ఏమైనా వస్తే మనకు ఇమీడియట్గా మెడికల్ ఆప్షన్ కన్సల్ట్ చేసి PSCలు కానీ లేకపోతే రిమ్స్ కానీ కన్సల్ట్ చేస్తే అక్కడ కూడా దీనికి తగినటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. పీడియాట్రిషియన్స్ పెట్టి ఎప్పటికప్పుడు పరీక్షించడం జరుగుతుంది, దాన్ని నివారించడం కూడా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
1: అయితే ఇప్పుడు ఈ HPV టీకా పంపిణీ కోసం పాఠశాలలు, వసతి గృహాలు అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి కూడా ఈ టీకాలను పంపిణీ చేస్తున్నారు కదా, అట్లా కాకుండా ఈ టీకాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి? ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ 14 సంవత్సరాల పైన తర్వాత 15 సంవత్సరాల లోపు వయసున్న బాలికలు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ టీకాలు వేయించుకోవాలి అనుకుంటే ఎక్కడ అందుబాటులో ఉంటాయి, ఎట్లా సంప్రదించడం?
0: డెఫినెట్గా ఎప్పుడైతే ప్రస్తుతానికి మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు PSCs ప్లస్ రిమ్స్ బోత్ హాస్పిటల్ ఉట్నూర్ హాస్పిటల్ నార్నూర్ హాస్పిటల్ ఇక్కడ మాత్రమే మనం పెట్టడం జరిగింది. ఈ క్యాంపెయిన్ మోడ్లో మనం ఏంటంటే ఇన్స్టిట్యూషన్ లెవెల్లోనే మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డాక్టర్ ఆధ్వర్యంలో మాత్రమే మనం ఇస్తున్నాం. 3 నెలల తర్వాత గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం మనం

0: సెంటర్స్ లో కూడా పిఎస్సికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉప కేంద్రాలు ఉంటాయి, అక్కడ కూడా స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉంది. ప్లస్ రెగ్యులర్ ఇమ్యునైజేషన్ ఇప్పుడైతే మనకు బుధవారం శనివారాలు టీకాలు నడుస్తుంటాయి, దాంట్లో కూడా ఈ వ్యాక్సిన్ మెర్జ్ చేసే అవకాశం కూడా ఉంది. ముందు ముందు టీకాల రోజు ఇచ్చే రోజుల్లో కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం మాత్రం ఈ 3 నెలలు నేను చెప్పినట్టు పిఎస్సిస్, బోత్ హాస్పిటల్, రిమ్స్, ఉట్నూర్, నార్నూర్లు వీటన్నిటిలో వ్యాక్సిన్ అవైలబుల్ ఉంది. వీళ్ళే కాదు బయట నుంచి వచ్చి కూడా తీసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు స్థానికులే ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఎక్కడి వాళ్ళైనా వచ్చి తీసుకోవచ్చు?
0: లేదు, ఎక్కడ వాళ్ళు దేశంలో ఎక్కడున్నా గానీ వచ్చి తీసుకోవచ్చు, దానికి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు, ఆదిలాబాద్ అనేది లేదు, ఎక్కడి నుంచి అయినా వచ్చి తీసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు ఇది ఈ కార్యక్రమం 3 నెలల కాల పరిమితి అంటున్నారు కదా, తర్వాత ఏ రకంగా ఉండబోతుంది ఈ కార్యక్రమం?
0: తర్వాత నేను చెప్పినట్టు ఇది రొటీన్ ఇమ్యునైజేషన్ లోకి దీన్ని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి బుధవారం ప్రతి శనివారం మనకు అవైలబుల్ ఉండే ఛాన్స్ ఉంది.
1: చాలా సంతోషం శ్రీనివాస్ గారు. ముఖ్యంగా HPV టీకా సంబంధించి, ఈ టీకా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి, అలాగే ఈ టీకా పంపిణీ చేపట్టడం వెనుకన్న ఉద్దేశాలను గురించి సవివరంగా తెలియజేశారు. మరి ఇవల్ల ఒక ప్రమాద గంటికలు మోగిస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని సమూలంగా నివారించాలి, అరికట్టాలనే లక్ష్యంతోని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. కాబట్టి అందరూ అవగాహనతో ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లేని సమాజ స్థాపనకు తమ వంతు తోడ్పాటును అందిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టిందో ఆ ఉద్దేశం నెరవేరాలని, కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ HPV టీకా పంపిణీకి సంబంధించిన వివరాలని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో HPV టీకా కార్యక్రమం గురించి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాల వివరాలు తెలియజేశారు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ వైసి శ్రీనివాస్. వీరితో సంభాషించిన వారు శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: ఈ ప్రసారంలో రాత్రి 8:03 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణలో కరెంట్ అఫైర్స్ కార్యక్రమంలో కేంద్ర
1: ఇంతవరకు మీరు వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రకటించిన అంశం మరికొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం మనోరంజని. శ్రోతలు లేఖలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం

మనోరంజనలో ముందుగా విందాం. భీమ్లా నాయక్ ఈ చిత్రం కోసం రామ్ మిరియాలా, శ్రీకృష్ణ, తమన్, పృథ్వీ పాడిన రామజోగేశాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ వీరందరి కోసం ఈ పాట విందాం.

భైరవ ద్వీపం ఈ చిత్రం కోసం చిత్ర బృందం పాడిన సంగీతం శ్రీనివాస్, గీతం సంగీతం అందించిన వారు మాధవ పెద్ది సురేష్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్నవారు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కానుగుల గోపాల్. వీరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన్లో ఇప్పుడు విందాం సిరి వెన్నెల. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బి వసంత, పి సుశీల పాడిన సిరి వెన్నెల సీతారామ శాస్త్రి గీతం. సంగీతం కేవి మహాదేవన్. ఈ పాటను మాకోసం ప్రసారం చేయమంటూ కోరుతున్నవారు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట.

మనోరంజన్లో ఇప్పుడు విందాం. బిల్లా ఈ చిత్రం కోసం రంజిత్ నవీన్ పాడిన రామజోగేశ్ శాస్త్రి గీతం, సంగీతం మణిశర్మ. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు, కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, నంగి రామకృష్ణయ్య, చిన్మయ్, శంకరి, గట్టన్న, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, సంపత్, మానస వీరందరి కోసం ఈ పాట విందాం.

0: మన్నికకి మరు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142 9182986142.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్పై మనోరంజని. శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం కార్యక్రమంలో ఇప్పుడు విందాం సుస్వాగతం. ఈ చిత్రం కోసం మను, జయచంద్రన్, మణికిరణ్ బృందం పాడిన షణ్ముఖ శర్మ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్నవారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నుండి బరిగే గట్టన్న, మాధవ, రానక్క, మాధురి, మయూరి, యువరాజారెడ్డి, ఎర్రన్న, బుచ్చన్న, కోమల, మానస, వంశీ, గంగోత్రి, మధురక్క, ఓదెక్క, ఐలయ్య, రాజవ్వ, రవీందర్, రజిత, సదయ్య, స్వప్న, రూపక్, వరుణ్ కుమార్, వీరందరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన్లో ఇప్పుడు విందాం పాండురంగడు. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గీతా మాధురి పాడిన శ్రీ వేదవ్యాస గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ నుండి రామకృష్ణ, సీదేవి, తేజస్విని, సహజ వీరందరి కోసం ఈ పాట.

మనోరంజన్లో ఇప్పుడు విందాం పాండురంగడు. ఈ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, గీతా మాధురి పాడిన శ్రీ వేదవ్యాస గీతం, సంగీతం ఎంఎం కీరవాణి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ జిల్లా కరీమాబాద్ నుండి రామకృష్ణ, శ్రీదేవి, తేజస్విని, సహజ వీరందరి కోసం ఈ పాట.

మనోరంజన్లో ఇప్పుడు వినబోయే పాట బాలమిత్రుల కథ. ఈ చిత్రం కోసం ఎస్ జానకి పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్నవారు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భూవిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్, కృష్ణ, వల్లాల విక్షపతి, సంధ్యారాణి, హర్షిణి, హిమశ్రీ, వీరందరి కోసం ఈ పాట విందాం. మీరు కూడా మీరు కోరిన పాటలు వినాలంటే మాకు రాయండి. మా అడ్రస్ 2 మనోరంజని, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, వరంగల్, 506009. ఈ అడ్రస్కు రాసి మీరు కోరిన పాటలు వినవచ్చు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

మనోరంజన్లో ఇప్పుడు విందాం ఆది పురుష్. ఈ చిత్రం కోసం కార్తీక్, శ్వేతా మోహన్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం అజయ్ అతుల్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనకుర్తి నుండి కే సమ్మయ్య, కే మీరా, కే రమణిక, కే సాయి రమణ వీరందరి కోసం ఈ పాట విందాం.

మనోరంజన్లో ఇప్పుడు విందాం త్రిబులార్ ఈ చిత్రం కోసం. విశాల్ మిశ్రా, పృథ్వీ, సాహితీ కీరవాణి పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం కీరవాణి. ఈ పాటను కోరుతున్నవారు హన్మకొండ జిల్లా షాయంపేట నుండి కందగట్ల గోపాల్, నరేష్, కళ్యాణి, కుమ్మాలు, నడిగొట్టు సమ్మయ్య, రాజయ్య, మెట్లు, ఓదెలు, పి సుధాకర్, శాంతమ్మ, ఉదయమ్మ వీరందరి కోసం ఈ పాట విందాం.

మనోరంజంలో ఇప్పుడు విందాం పెళ్లి పుస్తకం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన ఆరుద్ర గీతం, సంగీతం కెవి మహాదేవన్. ఈ పాటను మా కోసం ప్రసారం చేయమంటూ కోరుతున్న వారు ఆచార్య జయశంకర్, భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని శంకర్పల్లి గ్రామం నుండి సుంకె కార్తీక్ పటేల్, యశిత్ పటేల్, మిథున వీరి కోసం ఈ పాట విందాం.

మనోరంజంలో ఇప్పుడు విందాం. వంశోద్ధారకుడు ఈ చిత్రం కోసం రాము చిత్ర పాడిన భువనచంద్ర గీతం సంగీతం కోటి. ఈ పాటను ప్రసారం చేయమంటూ కోరుతున్న వారు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లె గ్రామం నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వీరందరి కోసం ఈ పాట విందాము.

మనోరంజనలో చివరిగా విందాం పరుగు ఈ చిత్రం కోసం రాహుల్ నంబియార్ పాడిన అనంత శ్రీరామ్ గీతం సంగీతం మణిశర్మ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల, నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం ఈ పాట విందాం.

ఈ పాటతో మనోరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం కావస్తుంది 9 గంటలు. ఇప్పుడు విన్నాం న్యూస్ 8 ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇప్పుడు విందాం. తొంభై వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా ప్రసిద్ధ గీతరచయిత, ఆస్కార్ అకాడమీ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత శ్రీ చంద్రబోస్ గారితో గతంలో ఆకాశవాణి రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం

ఇలా ఎన్నో పాటలు ఆ కలల నుంచి జాలువారాయి. ఆ పాటల సృష్టికర్త చంద్రబోస్ వరంగల్ ఆకాశవాణి శ్రోతలతో ప్రత్యేకంగా పంచుకున్న జ్ఞాపకాల దొంతరను ఇప్పుడు మీకు అందిస్తున్నాం.

0: చంద్రబోస్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి రంభాబు గారు.
0: మీకు వరంగల్ జిల్లా శ్రోతలందరి తరఫున శుభాకాంక్షలు అండి.
1: ధన్యవాదాలు అండి. శ్రోతలకు కూడా నా శుభాకాంక్షలు.
0: చంద్రబోస్ గారు, వరంగల్ జిల్లా ఖ్యాతిని మరి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఎగరవేశారు, మరి సినీ గీతాల ప్రభంజనంతో. మీ బాల్యం గురించి వరంగల్ జిల్లాలో ఎక్కడి నుంచి మీరు మీ విద్యాభ్యాసం కానివ్వండి, మీ అనుభవాలు కొన్ని జిల్లాకు సంబంధించినంతవరకు, వరంగల్ పట్టణానికి సంబంధించినంతవరకు కాస్త చెప్తారా?
1: నేను వరంగల్ జిల్లాలోని చిట్యాల మండలం చల్లగరి గ్రామంలో పుట్టానండి. మా సొంతూరు చల్లగరిగా. మా నాన్నగారు నరసయ్య, మా అమ్మ మధునమ్మ, వాళ్ళ నలుగురు సంతానంలో నేను చిన్నాడిని. చల్లగరిగా మా సొంతూరు, అక్కడే నా చిన్నప్పటి విద్యాభ్యాసం అంతా అయిపోయింది. 10వ తరగతి అక్కడే చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ 1 సంవత్సరం చదివాను నేను. ఇంటర్మీడియట్ కూడా వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలోని గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో 1 ఇయర్ చదివాను, సిఈసీ గ్రూప్. దాని తర్వాత మళ్ళీ వరంగల్లోని ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకుని, 1 ఇయర్ అయిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిన తర్వాత అవన్నీ పాలిటెక్నిక్ కోచింగ్ తీసుకుని ఎంట్రన్స్ రాసి, ఆర్ఈసీలో ఎంట్రన్స్ రాసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్లోనే ఇంక అప్పటి నుండి డిప్లొమా చదివాను, ఇంజనీరింగ్ చదివాను, సినిమా రంగ ప్రవేశం చేశాను. మా ఊళ్ళో చదువుతున్నప్పుడే నేను చిన్నప్పుడు పాటలు పాడడం, స్కూల్లో క్లాసుల్లో నా పాటలు విని మా తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ఆనందపడటం, నన్ను మామూలుగా ఎప్పుడన్నా ఏదైనా పీరియడ్కి టీచర్ రాకుంటే నన్నే పిలిచి వాళ్ళు అల్లరి చేస్తుంటే నాతో పాటలు పాడించి వాళ్ళ అల్లరిని ఎలాగా సర్దుమనిగేలా చేయడం, అప్పుడప్పుడు నేను అలాంటి పనులు చేస్తున్నవాడిని. స్కూల్లో ప్రతి కాంపిటీషన్స్లో, ప్రతి మామూలుగా ప్రతి స్కూల్ డేకి కానీ, వార్షికోత్సవాలకు కానీ, పేరెంట్స్ డేకి కానీ, ఇలాగ ప్రతి ఏ ఫంక్షన్ వచ్చినా కూడా నేను నా పాట ప్రథమం, ఫస్ట్ నా పాటే ఉండేది అనమాట. చిన్నప్పటి నుండి మా ఇంటి పక్కన ఒక గుడి ఉంది, శివాలయం. ఆ శివాలయంలో నేను పాటలు ప్రతినిత్యం వినడం మూలాన అవన్నీ ఆకలింపు చేసుకుని, అవగాహన పెంపొందించుకుని పాటల పట్ల ప్రతి సోమవారం భజన ఉంటుంది. భజనకి వెళ్ళి భజనలో కీర్తనలు పాడటం, భజన పాటలు పాడటం, టోటల్గా పాట అనేది అలాగ బాడీలో బాగా నిండిపోయింది, ఆక్రమించుకుని పోయింది పాట అంతా నన్ను
0: చిన్నప్పటి నుండి.
1: సో పాట పాడేవాడిని, పాటలు రాసేవాడిని, సరదాగా కొన్ని కొన్ని మంచి మంచి బాణీలు కూడా చేసుకునేవాడిని. అలాగా ప్రయత్నించి చివరికి ఈ సినిమా రంగంలోకి వచ్చేసి పాట రాయడం

0: పట్ల బాగా దాని పదును పెట్టుకొని దాని పట్ల ప్రతిభ పెంపొందించుకున్నాను. ఇక అలాగా నాకు అవకాశాలు కూడా బాగా వచ్చాయండి. సినిమా పాట రాయడం దాంతో బాగా సెట్ అయిపోయింది. నాకు బేసిక్గా నాకు తెలిసిన అంశం, నేను నమ్మిన అంశం ఏంటంటే, సినిమా పాటకి కానీ ఏ పాటకైనా కూడా పాటకి భాష అనేది ప్రధానం కాదండి, భావం ప్రధానం. భావాన్ని ఎగ్జిబిట్ చేయడానికి ఒక వేదికలు మాత్రమే,
1: భాష సాధనం అంటారు,
0: సాధనం అంతే, ఒక చిన్న ఆధారం తప్ప ప్రధానం అయితే కాదు. ఖచ్చితంగా భావం అనేది ముందు వెళ్తూ ఉంటుంది, భావాన్ని భాష అనుకరిస్తూ వెనక వస్తుంటుంది అంతే. భావన లేనిది భాష ఊరికే ఓ పదాలతో పదాల ఆడంబరంతో మనం పాట పాట నిలబడదు. అది నా ఉద్దేశం. కాబట్టి నా ఫస్ట్ ఐడియా, ఒక ఆలోచన, ఒక ఊహ, ఒక థాట్, ఒక వ్యూ, ఒక కాన్సెప్ట్ ఫిక్స్ చేసుకుంటాను. దాని ద్వారా ఇలా పదాలు ఆడినవి అలా పరిగెత్తుకుంటూ వస్తుంటాయి. అదండి.
1: చంద్రబోస్ గారు,
0: సార్
1: చిన్నప్పుడు చాలా పాటలు పాడాను అన్నారు కదా.
0: అవునండి.
1: మీ చిన్నప్పుడు పాట ఏమైనా గుర్తుందా ఒకటన్నా మీకు?
0: చిన్నప్పుడు చాలా
1: మా శ్రోతలు
0: వచ్చిన పలికే దేవుడు అయ్యా వెంకటేశ్వర నీ దీనిలో కాచి తోడు నిలిచి దారి చూపరా అనే పాట. ఆ పాట ఎక్కువ పిలిచిన పలికి దేవుడివయ్యా వెంకటేశ్వర ఈ దీనుల కాచి తోడుగా నిలిచి దారి చూపరా స్వామి దారి చూపరా. పిలిచిన పలికి దేవుడివయ్యా వెంకటేశ్వర చిన్నప్పుడు పాడుకునేవాడిని.
1: చాలా బాగా పాడారండి.
0: సురభి వాళ్ళు, నా సురభి వాళ్ళు కూడా వచ్చేది మా ఊరి నాటకాలు వేయడానికి. అక్కడ కూడా నేను పాటలు పాడేది, నాకు ఫ్రీ టికెట్ అనమాట, నాకు డబ్బులు తీసుకోపోయేది వాళ్ళు, వెళ్ళి ఫస్ట్ పాట పాడేది అలాగా.
1: చాలా బాగుందండి
0: సార్, థ్యాంక్ యూ.
1: మీరు సినీ రంగ ప్రవేశం తాజ్మహల్ చిత్రంతో చేశారు కదా?
0: అవునండి.
1: మంచుకొండలోని
0: మంచుకొండలో చంద్రమ పాటతో నా సినిమా రంగ ప్రవేశం
1: చేశారు. అంటే దానికి ఏమన్నా స్ట్రగుల్ అయ్యారా ఒక పాట సినిమాల్లో?
0: స్ట్రగుల్ అంటే, ఒక
1: స్ట్రగుల్ అంటే రెండు రకాలండి, ఒకటి పాట రాయడానికి, రెండోదేమో అవకాశం రావడానికి.
0: అవకాశం రావడం కొంచెం సులభంగానే వచ్చిందండి, ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చదువుతూ సరదాగా డైరెక్టర్లు అందరికి కలుద్దాం అని చెప్పేసి ఆ ప్రాసెస్లో శివ గారిని కలిశాను. ముప్పలాంటి శివ గారిని నా పాటలు నచ్చి ఆయన తాజ్మహల్ అవకాశం ఇచ్చారు. అవకాశం రావడం సులభంగానే వచ్చింది. పాట రాయడం కూడా సులభంగానే రాశాను. ఏంటంటే నాకు కొంచెం అప్పటివరకు బాగా అవగాహన ఉంది కాబట్టి, కాకపోతే ట్యూన్కి రాయడమే అప్పుడు కొత్త. అంటే వేరే వాళ్ళ ట్యూన్కి రాయడం, శ్రీలెక్ గారి ట్యూన్కి రాయడం కొత్త, ఫస్ట్ టైం ట్యూన్ ఇచ్చింది ఆవిడ. ఆ ట్యూన్కి రాసిన కష్టపడి అది కూడా కొద్దిగా కొంచెం కష్టమైంది, బట్ అది పెద్దగా అసాధ్యమే అని అనిపించలేదు. ఫినిష్ చేశాను. చూసిన తర్వాత ఈ పాటను, అంటే వాళ్ళు ఇప్పుడు నాయుడు గారు, రామనాయుడు గారు పెద్ద ప్రతిష్టాత్మక బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్, ఆ సంస్థ నిర్మిస్తున్న వాళ్ళకి బాగా పెద్ద సినిమా చేయాలి. తాజ్మహల్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ప్రేమ్ నగర్ అప్పుడు చేసాం మళ్ళీ అంత మంచి హిట్ చేయాలి, మ్యూజికల్ హిట్ చేయాలని వాళ్ళు బాగా కోరుకుంది, బాగా తప్పించిపోతున్నారు. అలాంటి సమయంలో మంచి మంచి రైటర్లు చేత రాయించుకోవాలని ఖచ్చితంగా ఉంటుంది. ముప్పలంచి గారు కొత్త డైరెక్టర్ ఆల్మోస్ట్, శ్రీలేఖ గారు కొత్త, ఇలాగ అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు. మళ్ళీ కొత్త రచయితతో కూడా ఎందుకు మనం ప్రయోగం చేయడానికి వాళ్ళు కొంచెం భయపడ్డారు. బట్ పాట విన్న తర్వాత కొద్దిగా అటు ఇటు అయినా కూడా ఒక 6-7 డేస్ నేను స్ట్రగుల్ అయ్యాను. పాట పెడతారా పెట్టరా, పెడతారా పెట్టరా, ఉంటుందా ఉండరా, దీంతో ఈ సందిగ్ధంలో పడిపోయాను. వాళ్ళు ఏమి తేల్చి చెప్పట్లేదు. బట్ చివరికి ముప్పలంచి గారు బాగా పట్టుపట్టి ఖచ్చితంగా పాట బాగుంటుందని నాయుడు గారికి బాగా చెప్పడం, నాయుడు గారు కూడా తర్వాత కన్విన్స్ అవ్వడం, టోటల్గా పాట అలాగా సినిమాలో ఫిక్స్ అయిపోయింది. సినిమాకి నా లక్ ఏంటంటే, ఆ పాటకు ముందు వచ్చి ఆలాపన రిజిస్టర్డ్ ఒక సిగ్నేచర్ మ్యూజిక్ లాగా సినిమా అంతా వస్తుంది త్రూ అవుట్. దాంతో సినిమా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఆ పాట మనసులో ఉండిపోతుంది.

0: పెళ్లి సందడి మీకు మలుప?
1: ఖచ్చితంగా అండి. అంటే నాకు నాకు సినిమా రంగంలో ప్రవేశం చక్కగా తాజ్మహల్ సినిమా ద్వారా జరిగింది. బట్ నాకు ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం పెళ్లి సందడి. బాగా పెళ్లి సందడి ఎందుకంటే అప్పుడు చాలా చిన్న బడ్జెట్లో పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది కాబట్టి, పాటలు చాలా పెద్ద హిట్ అయ్యాయి కాబట్టి, దాంట్లో నా కంట్రిబ్యూషన్ కూడా నా భాగస్వామ్యం కూడా ఉండడం మూలాన నాకెంతో ఆనందం, నాకు పేరు తీసుకొచ్చింది కొత్త రైటర్కి.

నాకు ఒక ప్రత్యేక స్థానాన్ని, ప్రత్యేక శైలిని, ప్రత్యేక బాణిని క్రియేట్ చేసిన సినిమా మాత్రం బొంబాయి పీరియడ్స్. తర్వాత బొంబాయి పీరియడ్లో చందనా చీరని కట్టి బొమ్మన బ్లౌజ్ని చుట్టి అదొకటి, బాలమురళి కృష్ణ మాకు బాల్యమిత్రుడే ఒకటి, కుప్పెడు గుండెను తడితే దాని చప్పుడు పేరు సంగీతం, ఈ పాట బాగా ఇష్టం అండి.

0: స్టూడెంట్ నెంబర్ వన్ పాట కలకాలం గుర్తుండే పాట.
1: అవునండి.
0: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి.
1: అవును సార్.
0: ఆ పాటకు ఉన్నటువంటి నేపథ్యం, మీరు మంచి పాటలు కూడా బాగా పాడతారు, ఆ పాట ఒకసారి మా శ్రోతల కోసం పాడరు, ఆ పాట గురించి కాస్త చెప్పరు.
1: ఆ పాటని కాకినాడలో రాశానండి. అది కాకినాడకి వెళ్ళాం. కంపోజర్ కీరవన్ గారు, రాఘవేంద్ర గారు, మేమంతా అంటే మామూలుగా వెళ్ళేప్పుడు రాఘవేంద్ర గారు చెప్పారు, రైల్లోని భోజనం చేస్తూ చెప్పారు, నాయన ఇలా సినిమా పాటల చరిత్రలో, సినిమాల చరిత్రలో బోలెడని కాలేజ్ పాటలు వచ్చాయి. ప్రతి సినిమాలో ఆల్మోస్ట్ ఉంటుంది ఒక్కొక్క పాట. ప్రతి పాట సారాంశం ఒకటే. అటు ఇటుగా పదాలు వేరైనా, అటు ఇటు అయినా, ట్యూన్ వేరైనా, ఏం చేసినా కూడా చివరికి చిట్ట చివరికి ఏంటి అంటే కాలేజ్ ఎగ్గొట్టాలి, మ్యాట్నీలకు వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, క్యాంటీన్లో కూర్చోవాలి, లెక్చరర్ నేర్పించాలి, అమ్మాయిలను ఆట పట్టించాలి. టోటల్గా వాళ్ళ సారాంశం ఇదే. దాని బేసిక్ ఐడియా, సెంట్రల్ ఐడియా ఇదే. అలా కాదు, ప్రతి సినిమాలో ఇలాంటి పాట ఒకటి వస్తుంది. మనం అలా చేయకూడదు. కాలేజీలో దాని వెనుక ఆ కాలేజీ నేపథ్యంలో ఆ కుర్రాళ్ళ హృదయాన్ని, అంటే కాలేజీ కుర్రాళ్ళు కేవలం డిజిటల్ మైండ్స్ కాకుండా వాళ్ళకు కూడా కొన్ని భావాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా ఒక ఆత్మీయత ఉంది, వాళ్ళకు కూడా సెంటిమెంట్స్ ఉన్నాయి. కాలేజ్ స్టూడెంట్స్ అనగానే రాడ్స్, యాసిడ్స్, గొడవలు, బైక్స్, పోట్లాట్లు, గ్రూప్ ఫైట్స్, హాకీ స్టిక్స్, ఇవన్నీ కాకుండా వాళ్ళకు కూడా ఒక ఆప్యాయత, వాళ్ళకు కూడా ఒక అనురాగం, వాళ్ళకు కూడా సెంటిమెంట్స్, ఇవన్నీ వాళ్ళకు కూడా ఒక కన్నీళ్ళు ఉన్నాయి. ఇవన్నీ మన

0: ఆవిష్కరింపచేయాలి. మనం కూడా ఒక ఒక స్పెషల్గా చేద్దాం, కొత్తగా చేద్దాం, విచిత్రంగా చేద్దాం ఈ కాలేజ్ పాట కూడా అని ఆయన ధైర్యం చెప్పి ఒక సలహా ఇచ్చారు. దాంతో ఇక నేను నమ్మకంతో తప్పకుండా మంచి సాంగ్ చేయాలని చెప్పేసి ఒక నైట్ అది ఫినిష్ చేశానండి. కిరణ్ గారు ఫస్ట్ పల్లవి ఇచ్చారు, పల్లవికి సెటప్ చేసి చరణాలన్నీ నేను మళ్ళీ ఓన్గా రాసి కిరణ్ గారు తీసుకెళ్తే ఆయన బాగా మెచ్చుకుని దానికి చక్కటి ట్యూన్ చేసి.
1: ఇప్పుడు కిరణ్ గారు, రాఘవేంద్రరావు గారు ఈ పద ప్రయోగంలో క్లోజింగ్ లో ఇలా అనుకుంటే
0: బాగుంటుంది, నేను అది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో ఇది. ఈ చిలిపి తనపు చివరి మలుపులోకి ముందు నేను ఏం రాశానంటే, వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, బ్రతుకులోన తలో బాటలో అని రాశాను. ఇది రాఘవేంద్రరావు గారు పర్లేదు ఓకే పెట్టేద్దాం అన్నారు, బాగానే ఉంది అన్నారు. కిరణ్ గారు అన్నారు కదా ఏంటోనండి కొంచెం ఇబ్బందిగా అంటే ఒక మాదిరిగా ఉంది, దాన్ని ఆలోచించండి సరదాగా అన్నాడు. ఆల్మోస్ట్ ఒక వన్ డే అంతా బాగా కష్టపడి ఆలోచించానండి, ఏంటి ఇది ఒక చిన్న పదం బ్రహ్మాండంగా రావాలని చెప్పేసి కిరణ్ గారు చెప్పారు కదా అని చెప్పేసి. దాంతో అక్కడ చిలిపితనపు చివరి మలుపులో అని వచ్చింది. అది చిలిపితనపు చివరి మలుపు అనేసరికి అక్కడ ఒక చక్కటి హృదయానికి అత్తుకునే భావం ఉంది. అంటే ఇంకా టీనేజ్ అంటే టీనేజ్ తర్వాత అన్ని బాధ్యతలు, తర్వాత బరువులు, తర్వాత ఒడిదొడుకులు అన్నీ ఉంటాయి అని ఒక చిన్న హెచ్చరిక, ఒక చిన్న బాధ, ఒక చిన్న కాషన్, అవన్నీ ఆ నోట్ అక్కడ అది అది కరెక్ట్ గా రీచ్ అవుతుంది అనమాట. దాంతో ఆ పదని ఆ చదువులమ్మ చెట్టు నీడలో అనే మాట ఎంత ఎంత నిగూఢంగా ఉందో అర్థం, ఎంత గాఢంగా ఉందో, అలాగే ఈ చిలిపితనపు చివరి మలుపులు అనే మాట కూడా అంతే గాఢత ఉంది దానికి. సో రెండు మ్యాచ్ అయిపోయాయి అలాగా. ఎక్కడూ పుట్టి ఎక్కడూ తిరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులు. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యూ, వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, we miss you.

0: కాలేజ్ సరౌండింగ్స్, ఆ ప్రెమిసెస్, క్లాస్ రూమ్స్ ఇవన్నీ కూడా ఒక్కసారి మైండ్లోకి వచ్చి, అంటే కొన్ని చేసాం, కొన్ని చేయలేదు, కొన్ని చేయాలనుకున్నాం. ఆ పాటలో రాసిన భావాలన్నీ కూడా కొన్ని చేశాను, కొన్ని చేయలేదు, ఇంకొన్ని చేయాలన్న మనసు ఒక ఆశగా ఉండే, ఇవన్నీ కూడా మిళితం చేసి ఒక మంచి వాతావరణం ఉంటుంది ఆ పాటలో. ఆ వినగానే అంటే కాలేజీ లైఫ్ అనగానే చక్కటి చక్కగా, అంటే ఆకతాయితనం అవన్నీ కాకుండా దాంట్లో వెనకాల ఒక ఆప్యాయత చక్కటి, ఇవన్నీ కూడా ఆ పాటలో
1: చంద్రబోస్ గారు. ఒక పాట రాసేటప్పుడు ఈ మధనం అనేది చాలా అవసరం కదా, పాట అనేది మధనంలోంచి పుడుతుంది కాబట్టి ఆ మధనం మీకు ఎలా ఉంటుంది అసలు?
0: మీరు మధనం అనే మాట అన్నారు కాబట్టి ఇది ఒక ఖచ్చితంగా ఇది క్షీరసాగర మధనమేనండి. అంటే మనం ఆ మేధోమదనం, ఆ మేధోమదనంలోంచి, మేధోమదనం చేస్తున్నప్పుడు, క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు అందులోంచి తారక చంద్రుడు వచ్చాడు, కామధేను వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, అప్సరస్సులు వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, చాలామంది వచ్చి చాలా మంచి విలువైన అమూల్యమైన మనకు నిధులు వచ్చాయి అందులో నుంచి. చివరికి అమృతం వచ్చింది. అలాగే నేను పాట రాస్తున్నప్పుడు నాకు కావాల్సిన అమృతం, గీతామృతం, భావామృతం ఇవన్నీ కూడా చివరికి వస్తాయి. ముందు ముందు ముందు వచ్చేప్పుడు ఒక కామధేను వస్తుంది, ఆ ట్యూన్ వినగానే ఇది సెట్ అవుద్దేమో చూద్దాం అనిపిస్తుంది, దాన్ని మళ్ళీ పక్కన పెడతాం. అది కామధేనువి, అది ఆ పాట వరకు అవసరం కాకపోవచ్చు, ఆ భావం ఇంకో పాటలో ఉపయోగపడుతుంది, నాకు ఇంకో పనికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కల్పవృక్షం వస్తుంది, నెక్స్ట్ చంద్రుడు వస్తాడు, ఆ తర్వాత ఇంకేదో ఐరావతం వస్తుంది, ఆ తర్వాత ఇంకెవరో వస్తారు. ఇలాగా ప్రతీది వస్తున్నవన్నీ కూడా ఏది అంటే ఆ సందర్భంలో దానికి సరిపోయేమో, బట్ ఇంకో సందర్భంలో ఇంకో చోటనో, ఇంకో పాటలో ఒక మాట గానో, ఇంకో పాటలో ఒక భావం గానో, ఎక్కడ చోట అన్ని కూడా నాకు ఉపయోగపడుతూ ఉంటాయి. చివరికి నా అమృతం, మళ్ళీ నా పాటకు సంబంధించిన అమృతం ఆ రోజు ఆ నైట్ తప్పకుండా వచ్చి తీరుతుంది. ఆ రాత్రి అమృతం కురిసిన రాత్రి, అమృతం పొంగిన రాత్రి అవుతుంది.
1: పాట మీరు ఒంటరిగా ఉంటారా, ఇట్లా మీరు మీ పక్కన?
0: ఒంటరిగానే ఉంటాను, ఒక్కనే
1: దర్శకులు, సంగీత దర్శకులు ఉంటారా?
0: ఎవరు ఉంటారండి, అంటే నేను సంగీత దర్శకుల దగ్గరికి వెళ్ళి ట్యూన్ తీసుకొచ్చుకుంటాను, మళ్ళీ నైట్ కూర్చుని ఇంట్లోనే ఒక్కడనే ఒంటరిగా అలా ఊహాల్లో ఒకళ్ళు విహరిస్తూ రాస్తాను.
1: అతి క్లిష్టంగా మీకు అనిపించిన పాట ఏమిటి రాయటంలో?
0: అతి కష్టం అండి,
1: అతి క్లిష్టం, అతి కష్టంగా పని,
0: కష్టంగా క్లిష్టంగా అనిపించిన పాటలు అంటే ప్రతి పాటని,
1: ప్రతి పాట ఒక ప్రసవం లాంటిదా?
0: అంటే సిన్సియర్ గా చెప్పాలంటే ప్రతి పాట అది యునిక్ స్టైల్, దేనికదే అది ఇదే ప్రప్రథమం, ఏకైక పాట ఇదే అన్న విధంగా అన్న చందాన్ని తీర్చిదిద్దాలన్నా

0: ఆకాంక్షతో ప్రతి పాటను కూడా మొదటి పాటలాగా, ప్రతి పాటను కూడా ప్రథమ అంటే ఇదే ఇంకా ఫస్ట్ స్థానం, మొదటి పాట నా మొదటి పాట ఇది మొత్తానికి మొదటి పాట అవ్వాలి, మొత్తం అన్ని అన్ని పాటలోకి
1: వెళ్ళాలి
0: అనే ఒక భావంతో వర్క్ చేస్తుంది. కాబట్టి ప్రతి పాటకి ఆ కష్టం ఆ స్ట్రగుల్ ఉంటుంది. ప్రతి పాటను క్లిష్టంగానే భావిస్తాను రాసే ముందు. రాసిన తర్వాత సింపుల్ గా భలే గమ్మత్తుగా సింపుల్ గా వచ్చింది, చాలా సులభంగా వచ్చింది అని ఫీల్ అవుతాం. బట్ రాసే ముందు మాత్రం క్లిష్టంగానే ఉంటుంది. టాస్క్ మనం రీచ్ అవుతామా లేదా, ఇది కొంచెం ఎంత దీన్ని మనం అధిరోహించగలమా, ఈ ఎవరో దాన్ని దాటగలమా అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ రాస్తున్న కొద్దీ అది తేలిక అయిపోతుంటుంది. చివరికి సులభంగా వచ్చింది కదా, గమ్మత్తుగా వచ్చింది అని చెప్పేసి మళ్ళీ ఫీల్ అవుతుంటాం.
1: మరి సినిమా పాట రచయితల్లో మీకు ఇష్టమైనటువంటి రచయితలు అంటే ఎవరు ఉన్నారా? ప్రతి వాళ్ళకు ఆరాధ్యదేవం కాకపోయినా ఒక ఐడల్ అనుకుంటే,
0: నాకు తెలుగులో ఆత్రేయ గారు, సీతారామ శాస్త్రి గారు అండి, తమిళ్లో కన్నదాసన్ వైరముత్తు, హిందీలో జావేద్ అఖ్తర్.
1: పద ప్రయోగాలు మీరు కొన్ని గమ్మత్తుగా చేస్తుంటారు.
0: అందమైన పదాలే కాకుండా కొత్త కొత్త పదాలతో ఆ పదబంధాలు కూడా కొత్తగా ఉంటే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది పాట.
1: కొన్ని పద ప్రయోగాలు పాటలో మీరు చేసినవి?
0: అయస్కాంతం, వయస్కాంతం, అన్నప్రాసన, వన్యప్రాసన, నిశ్శబ్దం, కిశబ్దం, నెలవంక, వెన్నెలవంక, ఇలాగా
1: చాలా చేశారు. తీరిక సమయంలో ఏం చేస్తుంటారు? తీరిక సమయం అంటూ దొరుకుతుందా?
0: తీరిక సమయంలో నేను ఎక్కువగా బుక్స్ చదువుతుంటానండి, అన్ని రకాల పుస్తకాలు చదువుతుంటాను, పాత పుస్తకాలు, కొత్త పుస్తకాలు, ఆధునిక కవిత్వం, ప్రాచీన కవిత్వం అన్నీ కూడా అంటే తెలుసుకోవాలన్న కుతూహలం, నేర్చుకోవాలన్న ఒక జిజ్ఞాసతో తపనతో అన్నీ చదువుతుంటాను. అలాగే అక్కడ పాటలు వింటుంటాను, టీవీ చూస్తుంటాను, ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది, ఇంటర్నెట్లో కూడా బ్రౌజ్ చేస్తుంటాను, రకరకాల సైట్లకు వెళ్ళి అన్నీ కూడా చూస్తుంటాను. సో ఏ ఏ సమయం ఉన్నా కూడా దాన్ని విజ్ఞాన సముపార్జన కోసం కేటాయిస్తాను సమయాన్ని. అలాగే మా ఇంట్లో అందరం కలిసి సినిమాకి వెళ్తుంటాం, మా అబ్బాయితో బయటికి, మా అబ్బాయిని బయటకు తీసుకెళ్తుంటాం, మా మిస్ అందరం కలిసి సినిమాకి వెళ్తుంటాం.
1: చిత్ర గారు కూడా కొరియోగ్రాఫర్ కదా?
0: అవునండి.
1: సో రచయిత ఒక నృత్య దర్శకురాలు అంటే ఈ కాంబినేషన్లో
0: అవును.
1: సో మీకేమన్నా అంటే ఆవిడ కూడా మీకు ఏమైనా సలహాలు ఇవ్వడం జరుగుతుంటుంది?
0: ప్రతి పాటను నేను ఆవిడ వినిపిస్తాను, ఆవిడ బాగాలేదు అంటే కొన్ని మార్పులు చెప్తాను, మార్పులు ఇలా ఇలా అయితే మార్పు చేస్తే బాగుంటుందేమో, ఇంకా అద్భుతంగా రాయొచ్చేమో, ఇంకా కొత్తగా వస్తుందేమో అని రకరకాల డిస్కషన్స్ అవుతుంటాయి పాట రాస్తున్న టైంలో.
1: ఇప్పటికే మీరు చాలా కీర్తి శిఖరాలు నిర్వహించారు
0: సార్. సార్
1: మీ భవిష్యత్తు ప్రస్థానం ఎలా సాగాలి అనుకుంటారు మీరు?
0: భవిష్యత్ ప్రస్థానం ఇంకా మంచి పాటలు రాసి అందరి ఆదరణ ఇలాగే పొంది చక్కగా పరిశ్రమ, ప్రేక్షకులు, ప్రభుత్వం అందరి నుంచి చక్కటి గుర్తింపును, చక్కటి పేరు తీసుకుని ఇప్పుడు నేను బాగా కష్టపడి రాశాను, ఇలాగే ఇంకా ఈ పేరుని ఇలాగే కాపాడుకొని ఇంకా మంచి పాటలు నాలుగు కాళ్ళ పాటలు రాసి అందరూ గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.
1: మీకు జాతీయ స్థాయిలో అవార్డు రావాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం సార్.
0: తప్పకుండా, థ్యాంక్ యూ సార్.
1: చివరిగా మరి వరంగల్ ఆకాశవాణి శ్రోతలందరికీ మీరు చెప్పి ఒక మంచి మాట చెప్పండి.
0: అందరికీ తెలుసండి, వరంగల్ జిల్లా అంటే అది కళలకు కాణాచి, కళలకు పుట్టిల్లు వరంగల్ జిల్లా అనేది.
1: మీ పుట్టిల్లు కూడా కదా?
0: మా పుట్టిల్లు అంటే కళలకు పుట్టిల్లు ముఖ్యంగా. అందరూ కళాకారులు చాలా మంది కూడా ఇప్పుడు వరంగల్ జిల్లా చాలా మంది వస్తున్నారు, నాకంటే ముందు వచ్చారు, నా తర్వాత వస్తున్నారు, నేను వచ్చాను, నా తర్వాత చక్రి వచ్చాడు మీ డైరెక్టర్. సో మనలో లక్ష్యాన్ని సాధించాలన్న పట్టుదల, ఆ క్రమశిక్షణ ఉంటే తప్పకుండా మనం పైకి వస్తాం, ఎవరైనా పైకి వస్తారు, కృషి చేస్తూ వెళ్ళడమే.
1: చాలా అంశాలు మా శ్రోతలతో ముచ్చటించినందుకు మరి శ్రోతలందరి తరఫున మీకు మరొకసారి శుభాకాంక్షలు చంద్రబోస్ గారు.
0: థ్యాంక్ యూ.
1: మరిన్ని విజయాలు మీరు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
0: థ్యాంక్ యూ. వరంగల్ శ్రోతలకి, ఎఫ్ఎం శ్రోతలకి అందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటాను సార్.

ఇంతవరకు మీరు 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవంలో భాగంగా ప్రసిద్ధ గీత రచయిత, ఆస్కార్ అకాడమీ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ అవార్డు గ్రహీత శ్రీ చంద్రబోస్ గారితో గతంలో ఆకాశవాణి రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలు దాటి 50 సెకండ్లు. మధుర గీతాలు, అలనాటి ఆణిముత్యాలు లాంటి సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం మాయాబజార్. ఈ చిత్రం కోసం పి. లీలా ఘంటసాల పాడిన పింగళి గీతం, సంగీతం ఘంటసాల.

0: పరవశము
1: ఎందుకు నీకి కలవరము.
2: అనురాగ దేవత ఈ చిత్రం కోసం పి. సుశీల పాడిన వేటూరి గీతం సంగీతం అందించిన వారు చక్రవర్తి.

మధుర గీతాల్లో ఇప్పుడు విందాం మిస్ అమ్మ. ఈ చిత్రం కోసం ఏఎం రాజా పి లీలా పాడిన పింగళి గీతం, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

భక్త కన్నప్ప ఈ చిత్రం కోసం వి రామకృష్ణ పి సుశీల పాడిన పాట. పాట రచన వేటూరి, సంగీతం అందించిన వారు ఆది నారాయణరావు సత్యం.

0: జనాభ గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి 9182986142, 9182986142.
2: మీరు వింటున్నారు ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై మధుర గీతాలు. మధుర గీతాల్లో ఇప్పుడు వినబోయే పాట రాముడు భలే రాముడు. ఈ చిత్రం కోసం ఘంటసాల పీలీలా పాడిన సదాశివ బ్రహ్మం, గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

మధుర గీతాల్లో ఇప్పుడు విందాం. లక్షాధికారి ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టి చలపతిరావు.

చదువుకున్న అమ్మాయిలు ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, పాట రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

చదువుకున్న అమ్మాయిలు ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, పాట రచన శ్రీశ్రీ, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

లక్ష్మీ కటాక్షం ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం సంగీతం అందించిన వారు ఎస్పి కోదండపాణి.

గాలి మేడలు ఈ చిత్రం కోసం ఘంటసాల రేణుక పాడిన జూనియర్ సముద్రాల గీతం సంగీతం టీజీ లింగప్ప